శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 5వ రోజు అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 26వ తేదీ శుక్రవారం ఎఫ్ఎం 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఇప్పుడు సమయం 5:55 దాటి 44 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం. అలాగే మొహరం పర్వదినాన్ని ఆచరిస్తున్న ముస్లిం శ్రోతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలు భక్తిరంజని కార్యక్రమంలో దేవీస్తుతి వింటున్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు. మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: శ్రోతలు, భక్తి రంజనే కార్యక్రమంలో దేవీ స్తుతి వింటున్నారు.

ఇంతవరకు మీరు దేవిస్తుతి విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తి రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:40.

0: జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: సూక్తి సుధ ఈనాటి కార్యక్రమంలో మహమ్మద్ గౌస్ ఖాన్ గారు అందించే కొన్ని హితోక్తులు వింటారు.
2: అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన సృష్టికర్త పేరుతో ప్రారంభిస్తున్నాను. సమాజంలో ప్రతి మనిషికి కొన్ని హక్కులు బాధ్యతలు ఉంటాయి. సమాజము సత్సమాజము కావడానికి, మనిషి సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించడానికి ప్రతి వ్యక్తి తన హక్కులను కాపాడుకునే స్థాయిలో ఎదుటి వ్యక్తుల హక్కులను గౌరవించాలి. ఎదుటి వ్యక్తుల బాధ్యతలను ప్రశ్నించే స్థాయిలో తన బాధ్యతను కూడా గుర్తించుకోవాలి. ఇతరుల హక్కులను, తమ బాధ్యతలను గుర్తించి జీవించినట్లయితే ఈ సమాజం సుందర సమాజం అవుతుంది. కానీ నేటి మానవ సమాజం అశాంతి, అభద్రత, అలజడులతో నిండిపోయి ఉంది. ప్రతి మనిషి తన హక్కులు రాబట్టుకోవడంలో చూపిస్తున్న శ్రద్ధ తాను ఇతరుల హక్కులను గౌరవించడంలో చూపించడం లేదన్నది చాలా వరకు వాస్తవం. తన హక్కులు తాను సాధించుకోవడం ఎంత ముఖ్యమో, ఇతరుల హక్కులు నెరవేర్చడం కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. నేడు కార్మికులు, యజమానులకు, ప్రజలు, ప్రభుత్వాలకు, ఇంకా మనిషి మనుషుల మధ్య జరుగుతున్న సంఘర్షణలు, అలజడులకు మూల కారణం కూడా ఇదే. మనుషుల్లో తోటి వారి హక్కులను గుర్తించడం, తమ బాధ్యతలను గుర్తించి నైతిక విలువలు లోపించడం మూలంగా మనిషి సాటి మనిషిని గురించి పట్టించుకోలేకపోతున్నాడు. స్వప్రయోజనం, స్వలాభం కోసం సాటి మనిషిని కాటికి పంపడానికి సైతం వెనుకంజ వేయడం లేదు అన్నది వాస్తవం. ఒక వ్యక్తి మరో వ్యక్తిని అన్యాయంగా చంపినట్లయితే అతను ప్రపంచంలోని సర్వ మానవులను హత్య చేసినంత పాపాన్ని మూట కట్టుకుంటాడు అని మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. మరోచోట మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారు. బలహీనులకు, ఉపేక్షితులకు వారి హక్కును ఇప్పించని వాతావరణం ఉన్న సమాజాన్ని అల్లాహ్ పరిశుద్ధపరచడం జరగదు అని. అంటే సమాజంలో ఎవరి హక్కులు వారికి లభించేందుకు ఎలాంటి అవరోధాలు లేని వాతావరణం నెలకొనేలా కృషి చెయ్యాలి. హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు తాలాను గారి ఉల్లేఖనం రీత్యా ఒక వ్యక్తి మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చి, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను మంచి పనులు చేస్తున్నానో లేక దుష్కార్యాల్లో మునిగి ఉన్నానో తెలుసుకోవడం ఎలా అని ప్రశ్నించాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు. నీ పొరుగువారు నిన్ను గురించి నీవు మంచి పనులు చేస్తున్నట్లు పలికితే నీవు నిజంగా మంచి పనులే చేస్తున్నట్లు గ్రహించు. నీవు చెడు పని చేస్తున్నట్లు వారన్నట్లుగా నీవు విన్నట్లయితే నిజంగానే నీవు చెడు పనుల్లో పడ్డావని తెలుసుకో. కనుక ప్రతి మనిషి సమాజంలోని సాటి మానవుల హక్కులను సక్రమంగా నెరవేరుస్తూ సృష్టిలోని జీవరాశుల పట్ల తన బాధ్యతలను నెరవేరుస్తూ అనైతికతకు తావులేని పరిశుద్ధ జీవితం గడిపితే మానవ సమాజం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. అల్లాహ్ మనందరినీ ఇలాంటి మంచి కార్యాలకై ఉన్నతంగా వ్యవహరిస్తూ మన బాధ్యతలను గుర్తించే విధంగా సద్బుద్ధిని ప్రసాదించుగాక.
1: ఇంతవరకు మీరు మహమ్మద్ గౌస్ ఖాన్ గారు అందించిన హితోక్తులు విన్నారు. ఇంతటితో ఈనాటి సూక్తిశుద్ధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మరి ముందుగా విందాం ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. తెలంగాణ ఉద్యోగులకు 1 కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ ఈగల్ బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహిద్ దర్గాలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండుగ. వర్షాకాలం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో కాలానుగుణ వ్యాధుల నివారణ, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి భద్రత, దోమల నియంత్రణ చర్యలపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట వ్యాప్తంగా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని అమలు చేసి నీటి నిల్వలను గుర్తించి తొలగించాలని అన్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని, పైప్లైన్ లీకేజీలను వెంటనే సరిచేయాలని, నీటి నాణ్యత పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఒప్పంద పొరుగు సేవల సిబ్బందికి 1 కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించే అవగాహన ఒప్పందం ఎంఓయూ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆయన తెలిపారు. రాష్ట అభివృద్దిలో ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్న ముఖ్యమంత్రి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథక లక్ష్యమని తెలుపుతూ
1: 10% ఆర్థికంగా జీడిపిలో దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను కావాలి అని ఈ రోజు అభివృద్ధి ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నాము. ఇందుట్లో మీ సహకారం ఉండాలి. మీరందరూ నాకు అండగా నిలబడితేనే ఈ వ్యవస్థ సాధ్యమవుతుంది. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని మనం నెంబర్1గా నిలబెట్టుకోగలుగుతాము. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కల్పించే బాధ్యత మాది. 100% నిష్పక్షపాతంగా నిస్సందేహంగా ఈ ప్రభుత్వం మీ కోసం ఉంటుంది అని మీ
0: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన 4 సభ్యులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అభినందించారు. ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసిన భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, నాసా సతీష్, లింగంనేని రమేష్లను కేంద్ర మంత్రి తన నివాసానికి ఆహ్వానించి నిన్న సన్మానించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ డబుల్ ఇంజన్ ప్రభుత్వాల సమన్వయాన్ని రాష్ట్రాభివృద్దికి మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని అన్నారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికై పెద్దల సభలో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని, ప్రజా సమస్యల్ని రాజ్యసభలో ప్రస్తావించాలని కోరారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు పాటిస్తున్నాం. ప్రతి ఏటా జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినం పాటించాలని ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఇచ్చిన పిలుపు మేరకు 1987 డిసెంబర్ 7వ తేదీన ఒక తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా జూన్ 26న ఈ కార్యక్రమం జరుగుతోంది. మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు, ప్రత్యేకించి యువతకు తెలియజేయడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. మాదక ద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తుకు, దేశాభివృద్దికి ముప్పుగా మారుతోందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి సమీపంలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ఈగల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె నిన్న పాల్గొన్నారు. అక్రమ గంజాయి సాగు, మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ ఈగల బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
2: ఈగల అన్న పదంలోనే చాలా అర్థం కనిపిస్తుంది. ఈ రోజు ఎంతవరకు అడాప్ట్ అయిందంటే పక్కన తెలంగాణ వాళ్ళు కూడా మన ఇదే ఈగల్ పేరుని కూడా వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. నిన్నగాక మొన్న తమిళనాడులోని సీఎం అయిన విజయ్ గారు

0: కూడా ఈగల్ లాంటి వ్యవస్థని మన దగ్గర కూడా నడిపించాలి అని చెప్పి మనల్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు తమిళనాడులో వేసే పరిస్థితి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్దిదారునికి సకాలంలో అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ సూచించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఉపాధి హామీ పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు అందించి పనిదినాలు కల్పించాలని అధికారులకు సూచించారు.
2: కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఏ విధంగా వెళ్లతున్నాయనేదే ఈ దిశ కమిటీ యొక్క సమీక్ష. కేంద్ర నిధులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, మనం చేయబోయే కార్యక్రమాలకి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా కావాలనేది వాళ్ళు చర్చించడం జరిగింది. రేపు రాబోయే 3-4 రోజుల్లో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం కూర్చుని జిల్లా సమస్యల మీద చర్చించడానికి కూడా కలెక్టర్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు.
1: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. 5 రోజుల పాటు జరిగే ఈ పండుగలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొననున్నారు. కోర్కెలు నెరవేరాలని కోరుకుంటూ నెరవేరిన వారు కృతజ్ఞతగా రొట్టెలను మార్చుకునే వేడుక కోసం నెల్లూరు స్వర్ణాల చెరువు ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టామని పోలీసులు తెలిపారు. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యమంత్రి సహాయ నిధి కీలకంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిర్వహించిన కార్యక్రమంలో 32,20,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను 45 మంది లబ్దిదారులకు మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చేయూత అందిస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సహాయం అందేలా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను సాకారం చేయడమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ప్రధాన పట్టణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ క్యూర్ పరిధిలోనే 10 అంతస్తుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. క్యూర్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో దాదాపు 20 ప్రాంతాల్లో ఇప్పటికే స్థలాలను గుర్తించామని, తొలి విడతలో ప్రయోగాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో 500 చొప్పున ఇళ్లను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, అభ్యసన ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ది శిక్షణ శాఖలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణకు ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ యానాముల్లోని దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. తెలంగాణ ఉద్యోగులకు 1 కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ ఈగల బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వనిత. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహిద్ దర్గాలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండుగ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7 గంటలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ప్రసార వివరాలు 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు ఈరోజు వినబోయే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూక్ల గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు. 7:58 తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సైక్రాట్రిస్ట్ డాక్టర్ రవితేజ గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు. 8:15 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు రిలీ. 8:30 మహిళావాణి కార్యక్రమంలో శృతి తప్పిన జీవన రాగం శ్రీమతి బి కళాగోపాల్ గారి కథానిక వింటారు. వ్యాఖ్యానం డి నిర్మల గారు. 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సప్ సందేశం ద్వారా కోరే పాటలు వింటారు. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 3:00 సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 5:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వినవచ్చు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. సినీ గీతాలు వినవచ్చు సినీ రంజని కార్యక్రమంలో. 6:50 వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పంట పొలాలు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి. 8:30 జానపద సంగీతం కార్యక్రమంలో జానపద గేయాలు వినవచ్చు. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కార్యక్రమాలు. 10:00 మధుర గీతాలు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక 11:10 ఈనాటి ప్రసారం ముగుస్తుంది. ఇవి ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణంలో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1500 మందికి పైగా గాయపడ్డారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకలలో భారత రక్షణ దళాల బృందం, 2 నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పేట్రిక్ హర్మినీతో సమావేశమవుతారు. ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించి పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి ఆ దేశ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ముచ్చటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని ఎదుర్కొనేందుకు చేస్తున్న ప్రయత్నాలను సమీక్షించి బలోపేతం చేసేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, మాదక ద్రవ్యాల చట్ట అమలు సంస్థల ప్రతినిధులు హాజరవుతారు. ఈ సందర్భంగా వివిధ భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు జరిపి రూపొందించిన మాదక ద్రవ్యాల నియంత్రణ 2026-2029 విజన్ డాక్యుమెంట్ను అమిత్ షా విడుదల చేస్తారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఎంఎస్ఎంఈ దినోత్సవం 2026 ఉద్యమి భారత్ కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణ, సమ్మిళిత అభివృద్ధిని ముందుకు నడపడంలో ఎంఎస్ఎంఈలు పోషించే కీలక పాత్రను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా జూన్ 27వ తేదీన ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దృఢమైన సాంకేతికత ఆధారిత పోటీతత్వంతో కూడిన భవిష్యత్తుకు సిద్దంగా ఉండే ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో ప్రభుత్వ నిబద్ధతకు ఈ ఏడాది కార్యక్రమం ప్రాధాన్యతనిస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని ఎంఎస్ఎంఈలను బలోపేతం చేసేందుకు అత్యాధునిక డిజిటల్ వేదికలు, పోర్టల్స్ను ప్రారంభిస్తారు. వీటిలో పీఎంఈజీపీ 2.0 పోర్టల్, సమాధాన్ 2.0 పోర్టల్, ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్ 2.0 పోర్టల్ ఇతర సేవలు ఉన్నాయి. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చేందుకు ఒక శక్తివంతమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న లండన్లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరంలో మాట్లాడుతూ భారత్ ఇప్పటి వరకు కుదుర్చుకున్న ఒప్పందాలలో యునైటెడ్ కింగ్డమ్తో చేసుకున్న ఒప్పందం అత్యంత సమగ్రమైనదని పేర్కొన్నారు. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమలుకు సంబంధించి ఇరు దేశాల సంసిద్ధతను సమీక్షించేందుకు మంత్రి యూకేలో 3 రోజుల అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఒప్పందం అంతర్జాతీయ ఉత్పత్తి సరఫరా వ్యవస్థలో ఇరు దేశాలను అనుసంధానం చేస్తుందని, ఆర్థిక సహకారం వృద్ధిలో కొత్త మార్గాలను తెరుస్తుందని గోయల్ అన్నారు.
1: The United Kingdom Free Trade Agreement is helping our industry also evolve, go up the ladder, compete with businesses in the United Kingdom, complement businesses in the United Kingdom where we can work together in global value chains, supporting each other's economy and together becoming a force multiplier.
0: ఈ నెల 21వ తేదీన జరిగిన నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన తాత్కాలిక జవాబు పత్రాలను సవాలు చేసేందుకు అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక అవకాశాన్ని కల్పించింది. ఆన్సర్ కీలు www.neet.nta.inలో అందుబాటులో ఉన్నాయని ఎన్టీఏ ప్రకటించింది. విద్యార్థులు ఈ నెల 28వ తేదీ వరకు ప్రతి ప్రశ్నకు 200 రూపాయల రుసుము చెల్లించి ప్రశ్నలను సవాలు చేయవచ్చని తెలిపింది. సవాలు అంగీకరించకపోతే ఈ రుసుము పూర్తిగా వాపసు చేస్తామని పేర్కొంది. అంతేకాకుండా ఫీజు వాపసు కోసం పునః పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను ధృవీకరించుకునేందుకు, అప్డేట్ చేసుకునేందుకు ఎన్టీఏ ఒక పోర్టల్ను ప్రారంభించింది. బ్యాంకు వివరాలను ఈ నెల 30వ తేదీ వరకు అప్డేట్ చేసుకోవచ్చు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం

హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ద రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్ఓడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెండు శక్తివంతమైన భూకంపాల కారణంగా మృతుల సంఖ్య 188కి పెరిగిందని, మరో 1520 మంది గాయపడ్డారని, 200 మంది ఇంకా శిథిలాల కింద చిక్కుకుపోయారని వెనిజులా జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగ్స్ ప్రకటించారు. రాజధాని కారకస్కు పశ్చిమాన సుమారు 160 కిలోమీటర్ల దూరంలో వరుసగా సంభవించిన 7.2, 7.5 తీవ్రత గల శక్తివంతమైన భూకంపాల వల్ల 2927 కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోయాయని రోడ్రిగ్స్ తెలిపారు. 1900 తర్వాత వెనిజులాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదని పేర్కొన్నారు. రాజధాని కారకస్కు ఉత్తరాన ఉన్న లాగువైరా తీర ప్రాంతంలో అత్యధిక నష్టం, ప్రాణ నష్టం జరిగిందని తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ముహరం పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్దంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్ ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా తాజియా ఊరేగింపులు నిర్వహిస్తారు. పారిశ్రామిక, వాణిజ్య, ఎల్పీజీ వినియోగదారులకు ఊరటనిస్తూ గృహేతర ఎల్పీజీ సరఫరాపై ఉన్న అన్ని రంగాల వారి పరిమితులను ప్రభుత్వం తొలగించింది. పశ్చిమాసియా సంక్షోభానికి ముందున్న స్థాయిలకు సరఫరాను పునరుద్ధరించింది. సంక్షోభానికి ముందు బల్క్ ఎల్పీజీపై ఉన్న సరఫరాను సంక్షోభానికి ముందున్న వినియోగ స్థాయిలతో పోల్చితే 50% మేర సడలించడం ద్వారా వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తున్నట్లు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ఎల్పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడడంతో ఈ పునరుద్ధరణ జరిగింది. రాబోయే 2-3 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాధయాదవ్ 3, శ్రీచరణి 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ షఫాలి వర్మ అర్ధశతకంతో రాణించడంతో 16.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. షఫాలికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అవార్డు దక్కింది. ప్రస్తుతం గ్రూప్ ఏలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా 6 పాయింట్లతో భారత్ 2వ స్థానంలో ఉంది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు సెమీఫైనల్ స్థానాన్ని సురక్షితంగా ఖాయం చేసుకోవాలంటే ఎల్లుండి జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియాను తప్పక ఓడించాల్సి ఉంటుంది. తెలంగాణలో రేపు కౌశల్ మహోత్సవ్, వరంగల్ 2026 కార్యక్రమాన్ని జరపనున్నట్లు నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ నిన్న ప్రకటించింది. నైపుణ్యం గల అభ్యర్థులను నేరుగా పరిశ్రమతో అనుసంధానించడం, ఇంటర్వ్యూలను సులభతరం చేయడం, ఉపాధి అప్రెంటిస్షిప్ అవకాశాల ద్వారా స్థిరమైన జీవనోపాధికి మార్గాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమం వివిధ రంగాలకు చెందిన 50కి పైగా ప్రముఖ సంస్థలను ఒకచోట చేర్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతకు 5000కు పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని పేర్కొంది. ఈ మహోత్సవంలో వరంగల్, పొరుగు జిల్లాల నుంచి వేలాది మంది ఆశావహ అభ్యర్థులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పాటు జరిగిన కార్యక్రమాలలో భాగంగా నిన్న న్యూఢిల్లీలో జరిగిన ముగింపు వేడుకల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఆ కాలాన్ని గుర్తు చేసుకోవడానికి, ప్రజాస్వామ్య విలువలను పునరుద్ఘాటించడానికి పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటంలోని వీరులను గౌరవించడం, రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని వేడుకగా జరుపుకోవడం వంటి వాటికి ఈ కార్యక్రమం అంకితం చేయబడిందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1500 మందికి పైగా గాయపడ్డారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 వింటారు.

ఈనాటి కార్యక్రమం ఓ బంగారు మాటతో ప్రారంభిద్దాం. దేనికి భయపడకు, మీరు అద్భుతమైన పని చేస్తారు. నిర్భయమే స్వర్గాన్ని క్షణంలో కూడా తీసుకువస్తుంది అని అనేవారు స్వామి వివేకానంద. ఈ కార్యక్రమంలో 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నోక్ల గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు. అనంతరం 7:58 తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సైక్రాట్రిస్ట్ డాక్టర్ రవితేజ గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు. ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల
2: హై బాల్,
1: గజ్జా బొబ్బల
2: హై బాల్,
1: నడుగుల తామర
2: హై బాల్,
1: బురద పుల్ల
2: హై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
0: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
0: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాపాలేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
0: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
0: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుసందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 0846225334.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతి నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. డాక్టర్ సీను నాయక్,
0: ఎత్తు, వంకర పళ్ళు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
1: సంప్రదించండి.
0: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 7799090505.
3: ప్రకటనలు విన్నారు శ్రోతలు. ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు విందాం ఓ సినీ భక్తి గీతం.

0: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
1: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
0: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు. పాత బంగారం ఎక్స్చేంజ్ పై

150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

ప్రకటనలు విన్నారు శ్రోతలు. 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు గమనికలు. ఈ నెల 27వ తేదీ శనివారం, అంటే రేపు ఉదయం 7:30 ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, ఆస్తమా, ఆయాసం, అలర్జీలు, గొరక సమస్యలు, బ్రోంకైటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. అలాగే ఈ నెల 27వ తేదీ శనివారం, అంటే రేపు ఉదయం 8:00 ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో, ఛాతీలో మంటగా ఉండటం, అజీర్తి, మలబద్ధకం, వేధించటం, తరచుగా వాంతులు, వెక్కిళ్లు రావటం, ఇంకా పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మరియు ఎపిటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనికలు విన్నారు. శ్రోతలకు గమనికలు. ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సరితారాణి గారు తెలియజేస్తారు. అలాగే ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. శ్రోతలు ఇప్పుడు మన నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:30. ఇప్పుడు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
3: ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం మనం కంటికి సంబంధించినటువంటి సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. ఎంత తెలుసుకున్నా కొంత మిగిలిపోతూనే ఉంది. గత వారం డాక్టర్ గారు చక్కగా కంటికి వివిధ రకాల ఇంజ్యూస్ అయినప్పుడు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుందో తెలియజేశారు. ఇప్పుడు మనకు వచ్చిన సందేహం ఏంటంటే, మరి ఆ ఇంజ్యూరీస్ అనేటువంటివి రకరకాలుగా జరుగుతాయి కాబట్టి కొన్ని కెమికల్స్ వల్ల కూడా కంటికి ఇంజ్యూరీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ కంటికి కెమికల్స్ ద్వారా వచ్చే ఇంజ్యూరీస్ని ఎంతవరకు మనము రికవరీ చేయవచ్చో, కంటి చూపును తెప్పవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పటిలాగే నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, అట్లాగే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో మంచి అనుభవం పొందినటువంటి డాక్టర్, గోల్డ్ మెడలిస్ట్, రెటినా క్యాటరాక్ట్ సర్జన్ డాక్టర్ నవీన్ నూకల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, ఇప్పుడు మనం గతంలో మీరు వివిధ రకాల ఇంజ్యూరీ అయినప్పుడు మనకు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుందో తెలియజేశారు. ఇప్పుడు నాకు వచ్చిన సందేహం ఏంటంటే, మరి వివిధ రకాలైనటువంటి కెమికల్స్ వల్ల కూడా ఈ కంటికి ఇంజ్యూరీస్ అవుతూ ఉంటాయి, మరి వీటిని ఎట్లా మనము నివారించవచ్చు అంటారు?
4: తప్పకుండా అండి. సో మనకు ఎట్లాగైతే ఇంజురీస్ అంటే ఒకే రకంగా ఉండవు. ఇంజురీస్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎట్లా అంటే థర్మల్ ఇంజురీస్ అంటాం, అంటే టెంపరేచర్ రిలేటెడ్ థర్మల్ ఇంజురీస్, అంటే కోల్డ్ ఏదైనా తగిలినా కానీ, లేదా హార్ట్ ఏమైనా తగిలినా కానీ, అంటే ఫైర్ కానీ, అది థర్మల్ ఇంజురీస్ అంటాము. మెకానికల్ ఇంజురీస్ అంటే ఇట్లా స్పీడ్గా వచ్చి కంటికి తగలడం అనమాట, ఏదైనా ఆబ్జెక్ట్ ఇప్పుడు స్టోన్ వచ్చి తగిలింది, అది మెకానికల్ ఇంజురీ. ఇంకోటి ఏంటంటే కెమికల్ ఇంజురీస్. కెమికల్ ఇంజురీస్ అంటే కెమికల్స్, ఇప్పుడు మనం డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్ చూస్తాం కదా మొత్తము, ఆ కెమికల్స్ యాసిడ్స్, ఆల్కలై, ఏవైనా సరే అవన్నీ ఏ కెమికల్ అయినా కంటి సర్ఫేస్ మీద పడితే కూడా దానివల్ల కూడా కంటి లోపల ఇంజురీ అవుతుంది, దాన్ని మనం కెమికల్ ఇంజురీస్ అంటాము. సో ఈ కెమికల్ ఇంజురీస్ ఎలా అవుతాయి అంటే, రెగ్యులర్గా ఎక్కువగా మనం చూసేవి ఎలా అంటే వర్క్ ప్లేసెస్లో, వాళ్ళు వర్క్ చేసే దగ్గర యాక్సిడెంటల్గా కెమికల్ కంటిలో పడడం. ఎగ్జాంపుల్, ఇప్పుడు ల్యాబ్స్ ఉన్నాయనుకోండి, ఏదైనా బయోకెమిస్ట్రీ ల్యాబ్, ఏదో రీసెర్చ్ ల్యాబ్, లేదా ఫార్మా ఇండస్ట్రీస్, వాళ్ళు సాల్వెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ సాల్వెంట్స్ ఉంటాయి, యాసిడ్ ఉంటాయి, ఆల్కలై ఉంటాయి, అవి మిక్స్ చేయడము, ఇది అందులోకి పంపించడం, అట్లా ఉంటాయి అన్నమాట. సో అట్లా చేసేటప్పుడు ఏంటంటే అది కొంచెం స్పిల్లేజ్ కావడం, అంటే ఒలికిపోవడము, అది ఒక్కోసారి వచ్చి కంట్లో పడడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ యాసిడ్ కానీ ఆల్కలే కానీ ఏంటంటే డిఫరెంట్గా వాటికి పవర్ ఉంటుంది అనమాట. పిహెచ్ ఎప్పుడైతే ఉంటుందో దానివల్ల దానికి పవర్ వస్తుంది. అది ఎప్పుడైతే కంటి మీద పడుతుందో, కంటి లోపల, అప్పుడు అది కంటి లోపల మనకు చాలా డ్యామేజ్ చేస్తాయి. మనం కన్నును స్ట్రక్చర్ చూసుకుంటే, మనం ఇప్పుడు లిడ్స్ మధ్యలో మనకి ఏం కనిపిస్తుంది, మేజర్గా 3 పార్ట్స్ కనిపిస్తాయి. 3 పార్ట్స్ ఏంటంటే నల్లగుడ్డు, తెల్లగుడ్డు, నల్లగుడ్డు తెల్లగుడ్డు జంక్షన్. ఓకే, నల్లగుడ్డును కార్నియా అంటాము, తెల్లగుడ్డుని ఏమంటాం మనము, స్క్లీరా అంటాము. ఆ స్క్లీరా పైన మనకు, మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఎవరికన్నా కంట్లో చిన్న చారలాగా బ్లడ్ వెజెల్స్ కనిపిస్తాయి కదా, ఆ బ్లడ్ వెజెల్స్ యాక్చువల్లీ స్క్లీరా మీద ఉండవు. అవి స్క్లీరా మీద కూడా ఉంటాయి కానీ లోపల ఉంటాయి. మనకు కనిపించే ఏంటంటే అది కంజంక్టివా అనే ఒక ఎలాస్టిక్ లేయర్, థిన్ లేయర్, కంజంక్టివైటిస్ అంటాం కదా. ఏంటంటే ఈ కంజంక్టివాలో వచ్చే ఇన్ఫ్లమేషన్నే కంజంక్టివైటిస్ అంటాం. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, కంజంక్టివాలో వస్తే కంజంక్టివైటిస్ అంటాం. సో అది కంజంక్టివా అనమాట. సో ఆ కంజంక్టివా, కార్నియా ప్లస్ ఈ కార్నియోస్ క్లియరల్ జంక్షన్నే లింబస్ అంటాం మనం. సో ఈ లింబస్ ఎప్పుడైనా మనకు అది పడేటప్పుడు మనకి ఓపెన్ ప్లేస్లోనే కదా పడేది కెమికల్, కాబట్టి కెమికల్స్ వల్ల మనకు యూజువల్గా రెటినాల్ ఇంజరీస్ అవన్నీ రేర్గా ఉంటాయి. ఎందుకంటే కెమికల్ అనేది జస్ట్ పడుతుంది కన్ను మీద అంతే, అది ఫోర్స్ఫుల్గా పడ్డప్పుడు లోపల కూడా ఇంజురీ అవుతుంది, బట్ నార్మల్గా పడ్డప్పుడు లోపల ఎక్కువ ఇంజురీ కాదు, సర్ఫేస్ పైన ఇంజురీ అవుతుంది ఎక్కువ. సో ఈ సర్ఫేస్ పైన ఉండేంటి మనకు, కార్నియా, కంజంక్టివా అండ్ లింబస్. సో ఈ కార్నియా, కంజంక్టివా, లింబస్ మూడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ మూడు ఎట్లా డ్యామేజ్ అవుతాయంటే, ఆ మూడిట్లలో మనకు బ్లడ్ సప్లై తగ్గిపోవడము, టిష్యూ డ్యామేజ్ కావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మనం డిఫరెంట్గా చూసే ఇంజురీస్ ఏంటంటే, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఆక్యుపేషనల్గా, అంటే జాబ్ చేసే దగ్గరనో లేకపోతే ఇండస్ట్రీస్లో అట్లాంటివి. ఇంకొన్ని ఏంటంటే ఎవరైనా హరాస్మెంట్ చేసి యాసిడ్ పోయడం అట్లాంటివి, అట్లాంటి వాటిల్లో కూడా కన్నులే కాకుండా ఫేస్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇట్లాంటి వాటిల్లో. ఇంకొన్నిసార్లు ఏంటంటే చిన్న చిన్నవి, అంటే ఇవంటి పవర్ఫుల్, ఇవి యాసిడ్స్ ఆల్కలీ పవర్ఫుల్ ఉంటాయి. ఇవి కాకుండా మైల్డ్ యాసిడ్స్ ఏంటంటే కొంతమందికి ఆయిల్ పడడం కానీ వేడివేడి ఆయిల్ చిల్లడం కానీ, ఆయిల్ చిల్లడం వల్ల రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఆ థర్మల్ ఇంజురీ, అంటే వేడివేడి ఆయిల్ పడ్డప్పుడు వేడి వల్ల డ్యామేజ్ అవుతుంది, ప్లస్ ఆయిల్ కెమికల్ కాబట్టి దానివల్ల డ్యామేజ్ అవుతుంది. సో రెండు రకాల డ్యామేజ్ ఉంటుంది. అట్లా కాకుండా కొంతమందికి ఇంకేదన్నా కెమికల్స్ రెగ్యులర్గా వాడే ఏదైనా కానీ, ఇంట్లో వాడే ఏదైనా ఏదైనా కానీ చిల్లడము, కొంతమందికి వాష్రూమ్ క్లీన్ చేస్తుంటే హార్పిక్ చిల్లడము, యాసిడ్ పోస్తారు కొంతమంది యాసిడ్ కూడా చిల్లడము కంటి లోపల బాత్రూమ్ క్లీన్ చేస్తున్నప్పుడు, ఇట్లా చాలా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి మనకు.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
1: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
1: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
4: సో ఇట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే కంటిలో నుంచి సింప్టమ్స్ ఏముంటాయి వాళ్ళకి అంటే, ఇమీడియట్గా పడ్డప్పుడు కన్ను ఎర్రగా కావడము, నీళ్లు గారడము, చూపు కొంచెం మసగ్గా కనబడము, అండ్ నొప్పి రావడము, ఇవన్నీ సింప్టమ్స్ అన్నమాట. సో ఈ సింప్టమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, వెంటనే మనం ఏం చేయాల్సింది ఒకటి ఏంటంటే, కన్నుని క్లీన్ చేయాలి. దేంతో అంటే మనకు డిస్టిల్ వాటర్ ఉంటాయి, అంటే మనకు రెగ్యులర్గా ఉండే స్టెరైల్ డిస్టిల్ వాటర్ ఉంటాయి, అవి మన దగ్గర అవైలబుల్ ఉంటే వాటితో చేయాలి. అవేమి లేకపోతే నార్మల్ వాటర్తోనైనా క్లీన్ చేయాలి. ఎందుకు అంటే మనకు ఎప్పుడైతే ఆ కెమికల్ కంట్లో పడుతుందో అది ఎంతసేపు కంట్లో ఉంటే అంత డ్యామేజ్ చేస్తుంది. సో వీలైనంత తొందరగా ఆ కెమికల్ని రిమూవ్ చేయాలి మనం, అంటే జస్ట్ వాష్ చేయాలి. అయిన ఒక 10-15 మినిట్స్ వాష్ చేయాలి నీళ్ళతో, నీళ్ళు స్ప్లాష్ చేయడము, నీళ్ళు కొడతా ఉంటే కంటికి ఏమవుతుందంటే ఆ కెమికల్ కొంచెమన్నా కానీ వెళ్ళిపోతుంది కంట్లో నుంచి, అప్పుడు ఆ ఇంజురీ సివియారిటీ తగ్గుతుంది. అదొకటి ఫస్ట్ అది చేయాలి. తర్వాత ఇమీడియట్గా వెళ్ళి ఐ డాక్టర్కి చూపించుకోవాలి. అంతేగాని మందుల షాప్కి వెళ్ళి మందులు తీసుకొని వాడకూడదు. ఎందుకు అంటే అందులో లోపల ఎంత ఇంజురీ ఉందన్నది ఐ డాక్టర్, మనకు ఆ స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, అందులో మన కంటిని 10-15 times జూమ్ చేసి చూపిస్తుంది మనకు. నార్మల్గా చూపించదు, అది ఉన్న టిష్యూనే 10-15 times జూమ్ చేసి చూపిస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది లోపల, కంటిలో ఎంత డ్యామేజ్ ఉంది, దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఏ మెడిసిన్స్ రాయాలి, ఏ డ్రాప్స్ ఇవ్వాలి, ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. అలా కాకుండా మన ఇష్టం ప్రకారం మనం వెళ్ళి డ్రాప్స్ తీసుకుంటే అది సరిపోగలేదు అనుకోండి, ఇంజురీ పర్మనెంట్ అయిపోతుంది, డ్యామేజ్ అయిన తర్వాత ఏం చేయలేము. సో అందుకే ఇమీడియట్గా ఐ డాక్టర్ని కలవాలి. కలిసినప్పుడు వాళ్ళు చూసి ఎగ్జామినేషన్ చేస్తాము. సో ఎగ్జామినేషన్లో మేమేం చూస్తాము అంటే, కార్నియా, కన్జంక్టివా, లింబస్, ఈ మూడు ఇంపార్టెంట్. ఆ మూడిట్లలో ఒక్కొక్క దాంట్లో ఎంత డ్యామేజ్ ఉంది, కార్నియాలో ఎంత హేజ్ ఉంది. కార్నియల్ హేజ్ అంటే కార్నియా నల్లగుడ్డు మసకబారడం, నల్లగుడ్డు తెల్లగా అయిపోతుంది వాపు వల్ల, అది చూస్తాము. ప్లస్ లింబస్ దగ్గర ఇష్కీమియా చూస్తాం అన్నమాట. ఇష్కీమియా అంటే బ్లడ్ లాస్ ఎంత ఉంది, ఆ టిష్యూ ఎంతవరకు డ్యామేజ్ అయింది, అది. మూడో వచ్చేసి కంజంక్టివా, కంజంక్టివాలో ఇష్కీమియా ఎంత ఉంది, అంటే దానికి ఎంతవరకు టిష్యూ డ్యామేజ్ అయింది, అవన్నీ చూస్తాము. ఇవి చూడడానికి మన దగ్గర సపరేట్ స్టెయిన్స్ ఉంటాయి అన్నమాట కొన్ని, వాటినే ఫ్లోరోసెన్స్ స్టెయిన్, రోజ్ బెంగాల్ స్టెయిన్ అంటాము. ఆ స్టెయిన్స్ చేసినప్పుడు ఆ టిష్యూ ఎంత డ్యామేజ్ ఉందని మనకు కనిపిస్తుంది అందులో మైక్రోస్కోప్లో. సో అది చూసి దాని ప్రకారంగా మనకు గ్రేడింగ్స్ ఉంటాయి అన్నమాట. కెమికల్ ఇంజురీస్కి గ్రేడింగ్స్ ఉంటాయి, రోపర్ హార్ క్లాసిఫికేషన్ అంటాం, డ్యూవాస్ క్లాసిఫికేషన్ అంటాం, ఇవి అన్నమాట. వీటి బేస్ చేసుకొని ఎంత పర్సెంటేజ్ డ్యామేజ్ ఉంది కంట్లో, 10% ఉందా, 25% ఉందా, 50% ఉందా, 100% ఉందా, ఆ సివియారిటీని బట్టి మనం ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఎట్లా అంటే, ఇప్పుడు మైల్డ్ ఇంజురీ అనుకోండి, ఏదైనా హార్పిక్ పడ్డది కొంచెము, అట్లాంటి వాళ్ళకి పెద్దగా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. మైల్డ్ ఇరిటేషను, పెయిన్ అవన్నీ వస్తాయి. మామూలుగా కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్, యాంటీబయాటిక్స్, లూబ్రికేటింగ్ డ్రాప్స్ ఇచ్చేస్తే సెట్ అయిపోతుంది. సివియర్గా ఉందనుకోండి, ఓన్లీ మెడిసిన్స్తో సెట్ అవ్వదు అది, ఎందుకంటే నల్లగుడ్డ మొత్తం తెల్లగా అయిపోతుంది వాళ్ళకి. సో అప్పుడు ఏం చేయాలంటే సర్జరీ చేయాల్సి వస్తుంది వాళ్ళకి. సర్జరీ ఏంటంటే ఆమ్నియాటిక్ మెంబ్రెయిన్ గ్రాఫ్టింగ్ అంటాం. సో ఆమ్నియాటిక్ మెంబ్రెయిన్ అంటే ఇప్పుడు బేబీ బర్త్ అయినప్పుడు, డెలివరీ అయినప్పుడు ప్లాసెంటా వస్తుంది కదా, దాంట్లో ఉంటుంది అనమాట ఆమ్నియాటిక్ మెంబ్రెయిన్ అనేది. అదేంటంటే మనకు బేబీకి ఎట్లయితే డెవలప్మెంట్ చేస్తుందో, సెల్స్ కంప్లీట్గా డెవలప్మెంట్ అయ్యే పొటెన్షియల్ అందులో ఉంటుంది, ఎనర్జీ అందులో ఉంటుంది. సో దాన్ని తీసుకొచ్చి మనం ఈ నల్లగుడ్డ మీద సెట్ చేస్తాం కంప్లీట్గా. చేయడం వల్ల అందులో ఉన్న పవర్ఫుల్ స్టెమ్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల మళ్ళీ కార్నియాలో టిష్యూ అనేది రీజనరేట్ అయ్యి ఆ డ్యామేజ్ అయిన సెల్స్ మళ్ళీ కొత్తగా వచ్చి మళ్ళీ యాక్టివ్గా పనిచేయడం స్టార్ట్ అవుతుంది. ఆ పనిచేయడం స్టార్ట్ అయినప్పుడు ఆ నల్లగుడ్డలో ఏదైతే వాపు వచ్చి తెల్లగా అయిందో అది మెల్లిమెల్లిగా రికవరీ అవుతూ మళ్ళీ నల్లగుడ్డ ట్రాన్స్పరెంట్గా మారిపోతుంది. అలా మారిపోవడం వల్ల చూపు అన్నది ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ సర్జరీ చేసిన తర్వాత కూడా రెగ్యులర్గా మనం చెకప్ చేస్తూ ఫాలోఅప్స్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్గా మనం ఫాలోఅప్ చేస్తేనే ఇందులో ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
1: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
1: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
3: డాక్టర్ గారు, మరి మనం మీరు అన్నట్టు ఇప్పుడు పిల్లలు కనుక కాలేజీ పిల్లలు చూసినట్టయితే ఏదైనా ప్రాక్టికల్ చేసేటప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే మీరంటే ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఈ ఆర్పికి లాంటివి వాడుతున్నప్పుడు ఏదో డబ్బా మీద పడతారు, సడన్గా చూసుకోరు, చేయి తగులుతుంది, కంటి మీద పడుతుంది, ఒంటి మీద పడుతుంది, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇట్లాంటి మరి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, మరి వీటికి ఎట్లా ప్రివెన్షన్ ఏమి?
4: సో ప్రివెన్షన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవి యూజ్ చేసేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. సో మనం అలర్ట్గా ఉండి యూజ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్గా మనం ఇంజురీస్ కాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. ఎప్పుడైతే ఈ హెయిర్ పిక్ యూజ్ చేస్తారో అవి యూజ్ చేసేటప్పుడు ఏంటంటే ఎస్పెషల్గా మాస్క్ పెట్టుకోవాలి, గ్లాసెస్ పెట్టుకోవాలి. ఎందుకంటే మాస్క్ పెట్టుకోవడం ఎందుకు అంటే ఆ స్మెల్ ఒక్కోసారి ఏమవుతుందంటే స్మెల్ వల్ల కూడా వేరే రెస్పిరేటరీ డిసీజెస్ అవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మాస్క్ యూజ్ చేయాలి వాష్రూమ్ క్లీనింగ్ అప్పుడు కానీ, యాసిడ్ యూజ్ చేసేటప్పుడు కానీ, హార్పిక్ అట్లాంటి యూజ్ చేసేటప్పుడు కానీ. రెండోది గ్లాసెస్, ప్రొటెక్టివ్ గ్లాస్. మనకి నార్మల్ సైడ్ గ్లాస్ లేకపోయినా ప్రొటెక్టివ్ గ్లాస్ పెట్టుకుంటే ఒకవేళ అది పైకి వచ్చినా కంట్లో చిల్లకుండా గ్లాస్ మీదనే పడుతుంది. సో అప్పుడేం ప్రాబ్లం ఏమి ఉండదు, అట్లా చేసుకోవచ్చు. రెండోది ఆక్యుపేషనల్గా యూజ్ చేసేటప్పుడు ఏంటంటే ఎవ్రీ కంపెనీ, ఎవ్రీ ఇండస్ట్రీ ప్రోటోకాల్ ఉంటుంది అన్నమాట. ఎవరైతే ఇట్లాంటి ఎక్స్పోజర్ అయ్యే అవకాశాలు ఉంటాయో ఆ ఎంప్లాయీస్ అందరికి కూడా వాళ్ళు ప్రొటెక్టివ్ ఐవేర్ ఇస్తారు, ప్రొటెక్టివ్ గ్లాస్ ఇస్తారు, ప్రొటెక్టివ్ హెల్మెట్స్ ఉంటాయి, అవన్నీ యూజ్ చేయాలి. మనం యూజ్ చేసినప్పుడు మెజారిటీ వాళ్ళకి ఏమి ఇంజురీస్ కాకుండా సేఫ్గా ఉంటారు. బట్ ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేసి ఏముందిలే ఏం కాదనుకొని యూజ్ చేయకపోతే మాత్రం అది పడ్డప్పుడు ఏం చేయలేము ఇంకా. సో పడ్డదంటే మనకు ఒక్కోసారి ఏంటంటే కొన్ని ఇండస్ట్రీస్లో ఈ కెమికల్సే బాగా ప్రెజర్తో వస్తాయి, ఫోర్స్ఫుల్గా అవి ఎట్లా అంటే పైప్స్ ఉంటాయి, పైప్స్లో వెళ్తూ ఉంటాయి, ఫోర్స్ఫుల్గా వెళ్తూ ఉంటాయి అవి ప్రెజర్తోని. ఆ స్పీడ్తో వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక్కోసారి ఆ పైప్ లీక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కంటికి వచ్చి తగడం వల్ల కంటిలో రెండు రకాల ఇంజురీస్ అవుతాయి అప్పుడు, కెమికల్ ఇంజురీ ప్లస్ మెకానికల్ కూడా. ఎందుకంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది కదా అది దానివల్ల. అదే మనం గ్లాస్ పెట్టుకున్నామంటే సేఫ్ ఉంటాం మనం, ఎక్కువ ఇంజురీస్ కావు, కొంచెం ఇంజురీస్తోనే మనం బయటపడవచ్చు, చూపు పోయేంత అయితే ఉండదు మనం ఈ గ్లాస్ యూజ్ చేసినప్పుడు. కాబట్టి మైనర్ ఇంజురీస్తో మనం బయటపడవచ్చు. కాబట్టి రెగ్యులర్గా గ్లాస్ యూజ్ చేయడము, ఈ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా ఈ రెగ్యులర్ ప్రొటెక్టివ్ వేర్ యూజ్ చేయడము అండ్ మిగతా ఏవి మనం యూజ్ చేసిన కెమికల్ టైప్స్ కేర్ఫుల్గా ఉండాలి, కేర్ఫుల్గా ఉండే పడకుండా చూసుకుంటే సరిపోతుంది.
3: బాగుంది డాక్టర్ గారు. ముఖ్యంగా మీరు అన్నట్టు ఈ కెమికల్ ఇంజరీస్ జరగకుండా ఉండాలి అని అంటే ఆయా ప్రదేశాలలో పనిచేసే వాళ్ళు తప్పకుండా ఆ కంపెనీ రూల్స్ పాటించడం చాలా చక్కగా వివరించారు.
4: ఇంకొకటి ఏంటంటే పెయింట్స్ కూడా, మనకు పెయింట్స్ వేసేవాళ్ళు అది చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు పెయింట్స్ వేసే సున్నం ఉంటుంది కదా, దాన్ని చూనా ఇంజురీస్ అంటాము. సున్నం అన్నది ఏంటంటే ఆల్కలైన్, అది ఆల్కలైన్ వల్ల ఇంజురీ ఎక్కువ ఉంటుంది యాసిడ్స్ కంటే కూడా కంటి పైన. కాబట్టి పెయింట్స్ వేసేటప్పుడు ఎస్పెషల్లీ సున్నం వేసేవాళ్ళు కానీ పెయింట్లు వేసేవాళ్ళు కానీ ఇట్లా పైకి చూస్తూ పైన వేయాలంటే పైకి చూస్తూ వేసేటప్పుడు అది కంట్లో డైరెక్ట్ పడుతుంది. సో అట్లా కాకుండా ఉండాలంటే కంపల్సరీగా గ్లాస్ యూజ్ చేయాలి, యూజ్ చేస్తూ వేసుకుంటే సేఫ్గా ఉంటారు.
3: బాగుంది డాక్టర్ గారు. కెమికల్ ఇంజురీస్ గురించి అంటే సర్వసాధారణంగా మనం ఇంట్లో కానీ బయట కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ పనికి వెళ్ళినప్పుడు కానీ, అంటే ముఖ్యంగా స్త్రీలు అయితేనేమో ఇంట్లో ఈ హార్పిక్ లాంటి కెమికల్స్ కంట్లో పడడం కానీ, అట్లాగే బయటికి వెళ్ళి పనిచేసేటటువంటి వాళ్ళు ముఖ్యంగా పెయింట్ వేసేవారికి కండ్లలో ఈ పెయింట్ ఈ సున్నం పడడం కానీ, అట్లాగే వివిధ రకాలైనటువంటి ఫ్యాక్టరీలలో పనిచేసినప్పుడు ఆ పైపుల ద్వారా వచ్చేటువంటి చిమ్మేటటువంటి కెమికల్స్ కానీ కండ్లలో పడ్డప్పుడు వాళ్ళు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డాక్టర్ని ఎప్పుడు కలవాలి మొదలైన విషయాలు మా శ్రోతలకు ఈరోజు చాలా చక్కగా వివరించారు. ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
4: థ్యాంక్ యూ.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
0: ఇంతవరకు మీరు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు అందించిన కొన్ని సలహాలు సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు

0: కల్పిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
5: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
4: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
6: హ్యాపీ యానివర్సరీ డియర్.
7: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
6: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
7: ఏమీ కాలేదనే కదా నా బాధ.
6: అంటే
7: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
6: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
7: సంప్రదించండి.
6: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
7: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: ఫోన్ 0846225334.
8: శ్రోతలు ఇంతవరకు ప్రకటనలు విన్నారు. శ్రోతలు 103.2 MHz ట్యూన్ చేసుకుని ప్రభాత లహరి కార్యక్రమం వింటున్నారు. వింటున్న శ్రోతలకు గమనికలు. ఈ నెల 29వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. అలాగే ఈ నెల 29వ తేదీ సోమవారం ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు.

0: శ్రోతలు 103.2 మెగాహెడ్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. శ్రోతలు ఇప్పుడు మన నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

ఈరోజు జూన్ 26. ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రత్యేక దినాల గురించి తెలుసుకుందాం. మొదటగా ఈరోజు మొహరం.

ఇస్లాం మత విశ్వాసులకు ఇది అత్యంత పవిత్రమైన రోజు. ఇమాం హుసేన్ గారి త్యాగం, ధైర్యం మరియు సత్యనిష్టను స్మరించుకునే సందర్భం. అలాగే ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన పెంపొందించడం మరియు యువతను మంచి మార్గంలో నడిపించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా హింసకు గురైన బాధితుల మద్దతు దినం కూడా ఈరోజే. ప్రతి గౌరవప్రదమైన జీవితం గడపాలనే సందేశాన్ని ఈ దినం మనకు గుర్తు చేస్తుంది. ఈ ప్రత్యేక దినాలు మనకు శాంతి, సోదరభావం, ఆరోగ్యకరమైన జీవనం మరియు మానవతా విలువల ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. మంచి ఆరోగ్యం, మానవతా విలువలు, సామాజిక బాధ్యత ఇవే ఈరోజు మనకు అందించే సందేశాలు. అందరం కలిసి వ్యసన రహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం. ఏమంటారు?

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: శ్రోతలు ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు విందాం కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా నుంచి ఈ పాట.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు తేజో హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సైక్రాట్రిస్ట్ డాక్టర్ రవితేజ గారు అందించే కొన్ని సలహాలు సూచనలు విందాం.
1: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
2: డాక్టర్ రవితేజ, ఎండి సైక్రియాట్రీ, సిఎంసి వేలూరు, తేజ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376. ప్రతి వారం మానసిక సమస్యల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు కూడా మనసు మన శరీరం మీద ప్రభావం, ముఖ్యంగా ఆల్కహాల్. గత వారం మనం ఆల్కహాల్ తాగడం వల్ల వచ్చేటటువంటి సమస్యలు ఏంటి, అట్లాగే దానికి చికిత్స ఏ విధంగా ఉంటుంది మొదలైన విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు మరిన్ని ఆల్కహాల్ గురించి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రవితేజ గారు, సైక్రియాట్రిస్ట్, మానసిక వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ గారు నమస్కారం.
3: నమస్తే
2: డాక్టర్ గారు. మరి గత వారం మనం చక్కగా ఈ ఆల్కహాల్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, అట్లాగే చికిత్స ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మరి మద్యం సేవిస్తున్న వ్యక్తులని ఈ సమాజంలో మనం గుర్తించడం ఎలా?
3: ఇది మనం వెండి తెరపైనే కాదు, నార్మల్ లైఫ్లో కూడా చాలాసార్లు చూస్తూనే ఉంటాం. ఒకసారి ఆల్కహాల్ తీసుకున్న వెంటనే ఫస్ట్ మనలో బాధ కానీ సంతోషం కానీ ఏర్పడుతుంది, మన మాట తడబడుతుంది, మన నడవడికలో కూడా తేడాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలాగా చాలా రకాల మార్పులు ఈజీగా వెంటనే గ్రహిస్తూ ఉంటాం.
2: అవును డాక్టర్ గారు, ఎందుకంటే వాళ్ళు అడుగులు తడబడుతూ ఉంటారు లేదా మాట్లాడేటప్పుడు మాటలు తడబడుతూ ఉంటారు.
3: సో తీసుకున్న క్వాంటిటీ బట్టి దీని సివియారిటీ అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది. బాగా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి కొన్నిసార్లు ఊపిరితిత్తుల పైన, దాని తర్వాత బ్రెయిన్ పైన కూడా ప్రభావం పడవచ్చు.
2: ఓహో డాక్టర్ గారు బాగుంది. ఇప్పుడు మందు తాగడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయి అని అంటున్నాం కదా, మరి ఒకవేళ మందు మానేస్తే ఎలాంటి లక్షణాలు వాళ్ళు కనపడతాయంటారు?
3: సో ఇది పేషెంట్కి మనం దీంట్లో డిఫరెన్స్ తెలుస్తుంది. కానీ సాధారణంగా మనం హాస్పిటల్లో ఎలా చూస్తామంటే, మందు ఆపేసిన ఒక 6 గంటల తర్వాత చేతులు మొనకడం మొదలవుతాయి. కొంతమందిలో ఒక 12 గంటల లోపల హాలూసినోసిస్ అంటాం, అంటే లేనివి ఉన్నట్టు కనిపించడం కూడా జరగవచ్చు. దాని తర్వాత సాధారణంగా ఒక 24 గంటల లోపల ఫిట్స్ లాగా కూడా ఏర్పడతాయి. బాగా ఎక్కువగా ఆల్కహాల్ చాలా రోజులుగా సేవిస్తున్నట్టయితే కొన్నిసార్లు ఒక వారం లోపల వాళ్ళ బ్రెయిన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళొచ్చు, అది డెలీరియం అంటాం. అంటే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు చెప్పలేరు, మనుషుల్ని గుర్తించలేకపోవచ్చు, ఏ టైంలో చెప్పలేకపోవచ్చు, వాళ్ళ మెమరీ అనేది ఫెయిల్ అవుతుంది.
2: అయ్యో అలానా, మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది?
3: ఇలాగే ఒకవేళ ఆల్కహాల్ బాగా ఎక్కువ ఏళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటే తల నుంచి పాదాల దాకా ఎన్నో మార్పులు ఏర్పడుతూ ఉంటాయి, అది మేము చూడంగానే చాలా వరకు గ్రహించవచ్చు. ముఖ్యంగా దవడల దగ్గర వాపు, కంటి రంగు మారడం, చేతులు వణకడం, మన నర్వ్స్ వీక్ అవ్వడం, స్పర్శ తక్కువగా తెలవడం, నడవడికలో ఇబ్బంది రావడం, అలాగే కొన్నిసార్లు లివర్ బాగా ఎఫెక్ట్ అయితే బ్లడ్ వెజల్స్ మన చెస్ట్ పైన బ్యాక్ పైన డైలేట్ అవ్వడం, అట్లా ఎన్నో మార్పులు మనం నేరుగా కంటితో చూడవచ్చు. అలాగే టెస్ట్ చేసి స్కాన్ చేస్తే కూడా ఎన్నో మార్పులు మనకి తెలుస్తాయి.
2: అంటే ఒక ఆల్కహాల్ బాగా సేవించినటువంటి వ్యక్తిలో వచ్చేటువంటి మార్పులు శరీరం మీద మనం స్పష్టంగా బాడీ తల నుండి పడితే కాళ్ళ వరకు మనం అబ్జర్వ్ చేస్తే మనకు చాలా విషయాలు తెలుస్తాయంటారు. బాగుంది డాక్టర్ గారు. మరి ఇలా ఈ తాగడానికి అలవాటు పడినటువంటి వాళ్ళకి ఇంటి వాళ్ళు ఏ విధంగా సహాయపడగలుగుతారు?
3: నిజంగా ఒక మనిషి మందు ఆపగలిగాడంటే ఆ పేషెంట్కి ఎంత క్రెడిట్ ఇవ్వాలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే క్రెడిట్ ఇవ్వాలి. నిజంగా చెప్పాలంటే నేను తమిళనాడు సిఎంసి వెల్లూరులో పనిచేసినప్పుడు ఒకసారి ఓపీడీకి భార్య తాగుడికి బానిసైన వాళ్ళ భర్తని తీసుకువచ్చింది. నేను అడిగాను, అమ్మ బానే ఉన్నాడు కదా, ఎందుకు తీసుకువచ్చావు ఈరోజు అంటే, చెప్పింది, సార్ 2-3 రోజులుగా మనసులో మార్పులు గ్రహిస్తున్నాను, కొంచెం ఎక్కువ కోపంగా ఉంటున్నాడు, ఇంట్లో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్గా కూడా ఉన్నాయి, ఖచ్చితంగా 2-3 రోజుల్లో తాగుతాడు సార్ అని.
2: సో ఆమె ఆయనను రోజు అబ్జర్వ్ చేసి ఈ విషయాలన్నీ తెలుసుకుంది.
3: ఇట్లాంటి మార్పులు ఒక డాక్టర్ చేయలేకపోతాడు, ఎందుకంటే పక్కన ఎప్పుడు ఉండలేడు కాబట్టి. అందుకే ఫ్యామిలీ వాళ్ళ రోల్ ఎక్కువగా ప్లే చేస్తుంది, ఫ్యామిలీ రోల్ చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న టెక్నిక్స్ తను వాడడం నేను గమనించాను. భర్తకి ఎప్పుడైనా మందు ఆలోచన వస్తే తను చెప్పమని అడిగేదన్నమాట, ఆ భర్త చెప్పితే తిట్టేది కాదు నువ్వు మందు గురించి ఆలోచిస్తున్నావని, కానీ కొన్నిసార్లు మంచి మాటలతో లేకపోతే టెన్షన్గా ఉన్నప్పుడు పక్కనే కూర్చునేది. అప్పుడు ఈ టైంలో ఎక్కువగా ఉంటూ కడుపు నిండా అన్నం పెట్టేది. కడుపు నిండా మనం అన్నం ఉండి మనకి టెన్షన్ లేకపోతే యూజువల్గా మనం మందు ఎక్కువగా తాగలేం, తాగాలనిపించదు కూడా. ఈ చిన్న చిన్న టెక్నిక్స్ తను వాడి వాళ్ళ భర్తకి ఎంతో హెల్ప్ చేసి వాళ్ళ భర్తని నిదానంగా బయటకు కూడా తీసుకొచ్చింది.
2: చిన్న విరామం.
1: తేజ హాస్పిటల్ గత 20 సంవత్సరాలుగా ప్రసూతి, స్త్రీ వైద్య సేవలు, ఇంకా జనరల్ సర్జరీ సేవలతో పాటు
2: ఇప్పుడు ఆనంద్ మైండ్ కేర్ ద్వారా మానసిక వ్యాధులకు కూడా చికిత్స అందించబడుతుంది.
1: డాక్టర్ రవి తేజ, MD, సైక్రటరీ, CMC, వేలూరు.
2: అనుమానాలు, భయాలు, ఆందోళన, చెడు వ్యసనాలు, వైవాహిక మరియు సెక్స్ సమస్యలు, నిద్రలేమి, డిప్రెషన్, చదువులో వెనుకబడడం మొదలైన సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ రవి తేజ, MD, సైక్రటరీ, CMC, వేలూరు.
2: తేజ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376.
1: మీ ఆనందాన్ని ఆనంద్ మైండ్ కేర్ ద్వారా తిరిగి పొందండి.
2: సో ఆవిడ చాలా చక్కటి ఆలోచనతో ఆయన మార్పు తీసుకొచ్చింది, కానీ అందరిలో ఇలా జరగదు కదా డాక్టర్ గారు.
3: అది నిజమే. నేను కేరళలో 1 సంవత్సరం ఉన్నప్పుడు అక్కడ కూడా ఆల్కహాల్ చాలా పెద్ద ప్రాబ్లంగా నేను గమనించాను. కానీ కొన్నిసార్లు ట్రీట్మెంట్ కూడా పనిచేయనప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక సపోర్ట్ గ్రూప్ తయారు చేసి గవర్నమెంట్ హెల్ప్తో లో కాస్ట్ మెస్సులు కూడా స్టార్ట్ చేసి వాళ్ళ పిల్లలు, ఫ్యామిలీ బాధ్యతలు కూడా తీసుకొని వాళ్ళ కాళ్ళపైన వాళ్ళ నిలబడి స్వయం సమృద్ధి చెందారన్నమాట.
2: అంటే మీరు చెప్పినట్టు ఆ మహిళలు అందరూ ఒక స్వయం సమృద్ధి చెంది వాళ్ళ భర్తలను బాగు చేసుకున్నారు, అంతవరకు బాగుంది. మరి ఈ ఆల్కహాల్ సేవించే వారిపైన పరిసరాల ప్రభావం ఎంత పడుతుంది అంటారు?
3: నిజమే, పరిసరాల ప్రభావం చాలానే ఉంటుంది. మీరు అంటుండగా నాకు ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ గుర్తొచ్చింది. ఒక ఎలుకని ఒక పంజరంలో బంధించి నీళ్లు పక్కనే ఆల్కహాల్ పెట్టారంట. ఆ ఎలుక రెండింటిని రుచి చూసి తర్వాత ఆల్కహాల్ వైపే వెళ్ళి చావు బతుకుల దాకా వచ్చేంత తాగుతూనే ఉండింది. ఆ సమయంలో అదే ఎలుకని వేరే పంజరంలో మార్చి అది ఆల్కహాల్, వాటరు పెట్టారు. కానీ దాంతోపాటు 2 ముగ్గురు మంచి అలవాటు లేని ఎలుకలతో పాటు ఎన్నో యాక్టివిటీస్, ఆడుకోవడానికి వస్తువులు పెడితే కొన్ని రోజుల తర్వాత మందు దగ్గరికి వెళ్ళడం మానేసి మంచినీళ్ళతో తాగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉందంట.
2: ఓహో, అంటే ఎలుక మీద ఈ ఎక్స్పెరిమెంట్ చాలా బాగా పనిచేసింది. అంటే పరిసరాల ప్రభావం మనం మంచి అట్మాస్ఫియర్లోకి కనుక వెళ్ళినట్టయితే సహజంగానే ఈ మార్పులు ప్రతి మనిషిలో కూడా వస్తాయి అంటారు.
3: తప్పకుండా. సో కొన్నిసార్లు పరిసరాలు బాగోకపోయినా మనం దానికి అనుకూలంగా కొన్నిసార్లు మార్చుకోవాల్సి వస్తుంది. దీని గురించి మాట్లాడుతుంటే నాకు ఇంకో కథ జ్ఞాపకం వచ్చింది. 5 సంవత్సరాల ముందట ఒక తమ్ముడు వాళ్ళ అన్నయ్యని తాగుడు మానిపించడానికి మా హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. ఇద్దరు ఒకే కుటుంబంకి చెందిన వాళ్ళే. పేషెంట్తో మాట్లాడుతున్నప్పుడు తను పదే పదే చెప్పేవాడు, మా నాన్న తాగుబోతూ లైఫ్ అంతా నేను మా నాన్నని తాగుతూనే చూశాను, తర్వాత మా నాన్న తాగుడు వల్లే చనిపోయారు, చూస్తూ చూస్తూ ఉండగా నేను ఇలా అయిపోయాను అని చెప్తుండేవాళ్ళు. ట్రీట్మెంట్ ఫార్చునేట్గా పనిచేయడం వల్ల 1 నెల తర్వాత కాన్ఫిడెంట్గా మందు నాకు అవసరం లేదు నేను తీసుకోను అని డిశ్చార్జ్ అయ్యారు. వాళ్ళ తమ్ముడు అదే టైంకి తీసుకురావడానికి వచ్చారు. నేను వాళ్ళ తమ్ముడిని అడిగాను, మీరు లైఫ్లో ఇంత ఎలా ఎదిగారు, మీ చిన్నప్పటి పరిస్థితులు బాగాలేవంట మీ అన్నయ్య చెప్పారు అంటే, మా నాన్న తాగేవాడు, రోజు తాగి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేవాడు, అందుకనే మా నాన్నలాగా నేను అవ్వకూడదు అని చెప్పి వెళ్ళాడనమాట. సో పరిస్థితులు అవే అయ్యేటప్పటికీ మనం దాని ప్రభావం మన పైన ఎలా ఉంటుందో మనమే నిర్ణయించుకోగలం. కొన్నిసార్లు అదే జీవితం అనుకుంటా.
2: బాగుంది డాక్టర్ గారు. అంటే ఒకే కుటుంబానికి చెందినటువంటి 2 వ్యక్తులు వాళ్ళ వాళ్ళ పరిసరాల ప్రభావం వాళ్ళ మీద ఉన్నప్పటికీ ఒక వ్యక్తి ఏమో తాగుబోతుగా మారాడు, ఇంకో వ్యక్తి ఏమో అసలు తాగడం అంటేనే చాలా దూరంగా ఉండిపోయాడు. అంటే వాళ్ళ నాన్న చూసి ఒకతను ఇది తాగడం వల్ల ఇన్ని అనర్థాలు ఉన్నాయని తెలుసుకున్నాడు, ఇంకో కొడుకేమో తాగితే మజా ఉందని తెలుసుకున్నాడు. చివరాగరికి పోనీ ఇంకో రూట్ వెతుక్కొని మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకొని బాగుపడ్డారు. సో మరి ఇలాంటి సంఘటనలు మనం లోకంలో చూస్తూ ఉన్నాం. ఇలా జరగకుండా ఉండాలంటే మరి ఏం చేయాలి అంటారు?
3: ఇలాగా చాలామంది సహవాస దోషం పైన బ్లేమ్ చేస్తూ ఉంటారు. సో ట్రీట్మెంట్ తీసుకుంటూ మన మనసులో గట్టిగా ఉంటే మనం ఏదో ఒక కారణం వెతుకుతాం. అంటే ఫ్రెండ్స్ మనల్ని తాగడానికి పిలిచినా కూడా నేను మందులు వేసుకుంటున్నాను, నాకు హెల్త్ బాగోలేదు, లేకపోతే డాక్టర్ చెప్పాడు, లేకపోతే ఏదో ఒక కారణం వాళ్ళకి చెప్పి మనం దానికి దూరంగా ఉండవచ్చు అన్నమాట.
2: ఓహోహో, చిన్న విరామం.
1: తేజ హాస్పిటల్ గత 20 సంవత్సరాలుగా ప్రసూతి, శ్రీ వైద్య సేవలు ఇంకా జనరల్ సర్జరీ సేవలతో పాటు
2: ఇప్పుడు ఆనంద్ మైండ్ కేర్ ద్వారా మానసిక వ్యాధులకు కూడా చికిత్స అందించబడుతుంది.
1: డాక్టర్ రవి తేజ, MD, సైక్రటరీ, CMC, వేలూరు.
2: అనుమానాలు, భయాలు, ఆందోళన, చెడు వ్యసనాలు, వైవాహిక మరియు సెక్స్ సమస్యలు, నిద్రలేమి, డిప్రెషన్, చదువులు వెనుకబడడం మొదలైన సమస్యలకు సంప్రదించండి
1: డాక్టర్ రవి తేజ, MD, సైక్రటరీ, CMC, వేలూరు.
2: తేజ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376.
1: మీ ఆనందాన్ని ఆనంద్ మైండ్ కేర్ ద్వారా తిరిగి పొందండి.
2: డాక్టర్ గారు చాలా మంచి విషయం తెలియజేశారు. అయితే ఈ అప్పుడప్పుడు హాల్ కాల్ తీసుకునేటువంటి వాళ్ళకి మీరిచ్చే సలహాలు ఏంటి?
3: ఇది డాక్టర్గా ఆన్సర్ చేయడం చాలా కష్టం, కానీ ఎప్పటికీ నివారణ ఒక్కటే మార్గం. సో ఆల్కహాల్కి ఎంత దూరంగా ఉంటే, ఆల్కహాల్ అంటే మందు, విస్కీ, బ్రాందీ, రమ్, కళ్ళు అన్నీ దీని కిందనే వస్తాయి. కానీ నేను అర్థం చేసుకోగలను, కొన్నిసార్లు డే టు డే లైఫ్లో తప్పకుండా కొన్నిసార్లు తీసుకోవాల్సి రావచ్చు. చల్లటి దేశాల్లో, వెస్టర్న్ కంట్రీస్లో ఒక 14 పెగ్గులు ఒక వారానికి అనే ఒక సేఫ్ లిమిట్ పెట్టారు రీసెంట్గా, కానీ ఇది మన దేశానికి వర్తించకపోవచ్చు. మందు రెగ్యులర్గా తీసుకుంటున్నారు అంటే వాళ్ళు మనం లాస్ట్ టైం డిస్కస్ చేసినట్టు ఆ CAGE క్వశ్చనర్స్ అప్పుడప్పుడు వాడుతూ వాళ్ళకి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా వాళ్ళ మనసులో ఆల్కహాల్ కట్ చేయాలా అనే ఆలోచన, లేకపోతే పక్కన వాళ్ళు వాళ్ళ మందు అలవాటు గురించి మాట్లాడుతుంటే వాళ్ళకి కోపం, అనాయ్ అవుతున్నారా, వాళ్ళ మందు గురించి వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతున్నారా, లేకపోతే లేచిన వెంటనే కళ్ళు తెరుస్తూనే మందు గురించి ఆలోచన వస్తుందా అనేది వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఆల్కహాల్ తీసుకున్న నార్మల్ ఫుడ్, వాటర్ తీసుకుంటూనే ఉండాలి. అలాగే చాలా వరకు మందులు కూడా తీసుకోవచ్చు, సో వాటిని ఆపకూడదు. బార్స్లో గమనించుంటే సైడ్ డిష్లో పల్లీలు పెడతారు, ఇది థైమిన్ రిచ్ ఫుడ్. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి థైమిన్ అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది, సో పల్లీలున్న సైడ్ డిషెస్ తీసుకోవాలి. గుడ్లు మంచివి, పడుకునే ముందట 1 లీటర్ వాటర్ తాగితే నెక్స్ట్ రోజు డీహైడ్రేషన్ వల్ల వాళ్ళకి హెడ్ఏక్ అనేది ఉండదు. నెక్స్ట్ రోజు కూడా వాటర్, ORS, ఇది హెడ్ఏక్గా ఉండే ఒక పారాసిటమాల్ కూడా వేసుకోవచ్చు.
2: డాక్టర్ గారు, అంటే మీరు అన్నట్టు ఎప్పుడూ అనుకోకుండా తీసుకోవాల్సి వస్తే ఇలాంటి జాగ్రత్త తీసుకున్నట్టయితే శరీరం మీద అంత ప్రభావం ఉండదు. మీరు అన్నట్టు 1 లీటర్ నీళ్లు రాత్రి పడుకునేటప్పుడు కనుక తాగితే ఇది మార్నింగ్ కల్లా ఫ్లెష్ అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని అంటారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. అట్లాగే మనం గత వారం ఒక విషయం చెప్పారు, మీరు

0: శ్రోతలకు ఒక చిన్న విన్నపం. గత సంవత్సరంగా మందు తీసుకోకుండా ఉండగలిగిన వాళ్ళు మాకు కాల్ కానీ వాట్సాప్ కానీ ఎస్ఎంఎస్ కానీ 8125335376కి పంపితే వాళ్ళకి తగిన సన్మానం, అలాగే ఇంకో 10 మందికి హెల్ప్ చేసే అవకాశం కలిగిస్తాము.
1: మీరు చెప్పిన నంబర్ మరోసారి నేను తెలియజేస్తాను. సెల్ నంబర్ 8125335376. మరొకసారి 8125335376 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి లేదా కాల్ చేసి చెప్పండి. అప్పుడు డాక్టర్ గారు మిమ్మల్ని ఆహ్వానించి మీతో మాట్లాడి 4 మిమ్మల్ని పరిచయం చేసి మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: డాక్టర్ రవితేజ, MD సైక్రియాట్రీ, CMC వేలూరు, తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్, సెల్ 8125335376.
3: ఇంతవరకు మీరు తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సైక్రియాట్రిస్ట్ డాక్టర్ రవితేజ గారు అందించిన కొన్ని సలహాలు సూచనలు విన్నారు. శ్రోతలు ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు విందాం దళపతి సినిమా నుంచి ఈ పాట.

இந்தத்தோ இனாட்டி பிரபாதலஹரி கார்யக்ரமம் சமாப்தம். ஆகாசவாணி நிஜாமாபாத் கேந்திரம். சமயம் 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: మహిళావాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా శృతి తప్పిన జీవన రాగం శ్రీమతి బి కళాగోపాల్ గారి కథానికి వింటారు.
1: పెళ్లి సందడి సద్దుమణిగింది. గత 15 రోజులుగా కంటిమీద కునుకు లేకుండా పనులు చక్కబెట్టుకుంటున్న లక్ష్మికి మరో 2 రోజుల్లో కూతురు శ్రేయ, అల్లుడు దినేష్ ఢిల్లీ వెళ్లబోతున్నారని మనసులో ఒకటే బెంగగా ఉంది. ఇన్ని రోజులు అమ్మాయి హైదరాబాద్లోనే జాబ్ చేసేది. తెలిసిన సంబంధం, పైపెచ్చు దినేష్ది మంచి ప్యాకేజీ, ఎలాంటి చెడు అలవాట్లు లేవు. అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడని భావించి ఈ సంబంధం ఖరారు చేసుకున్నారు లక్ష్మీ శేఖర్ దంపతులు. ఒక్కగానొక్క అమ్మాయికి కలిగినంతలో ఘనంగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపే సమయంలో ఎందుకో ఈ బెంగ అనిపించింది లక్ష్మికి.

0: సమయం తెల్లవారుజాము 3 గంటలు కావస్తోంది. నిద్రపట్టని లక్ష్మి అప్పుడే లేచి హాల్లోకి వచ్చి లైట్ వేసింది. ఆ అలికిడికి శేఖర్కు కూడా మెలకువ వచ్చింది. నిశ్శబ్దంగా సోఫాలో అలసిన కళ్లను రుద్దుకుంటూ కనిపించింది లక్ష్మి. లక్ష్మిని అలా చూడగానే ఎంతో జాలిగా అనిపించింది శేఖరానికి. దగ్గరగా వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు. లాలనగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని, ఈరోజు మధ్యాహ్నం శ్రేయ వెళ్ళిపోతుందనేగా నీ బెంగ అన్నాడు. అవునండి, ఇన్ని రోజులు అమ్మాయి ఏదో హైదరాబాద్లోనే ఉద్యోగం చేసుకునేది, మనము అడపాదడపా వెళ్ళొచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఢిల్లీ వెళ్తుంది, దూరాభారం. ఒక్కతే అక్కడ పనులవి చక్కబెట్టుకోవడం, కొత్త ప్రదేశం, కొత్త సంస్కృతిలో ఎలా ఉంటుందో ఏమోనని కొంచెం కంగారుగా ఉందండి అంది తడబడే గొంతుతో. ఇంతలో లోన నుండి వచ్చిన శ్రేయ లక్ష్మిని చూసి, అమ్మా మళ్ళీ మొదలెట్టావా? మొన్నటి నుండి అంటున్నావు, అంత దూరం వెళ్ళి ఎలా ఉంటావో ఏంటో అంటూ. మంచి సంబంధమని పెళ్లి చేశారు కదా, నేను చేస్తున్న జాబ్ని ప్రస్తుతం మానేసి అక్కడికి వెళ్ళాక వేరే ఉద్యోగం చూసుకోవాలి. అన్ని పనులు నేర్పించావుగా అమ్మా. ఇంకెందుకమ్మా టెన్షన్, దినేషు పెద్ద పేరున్న కంపెనీలో AI ఇంజనీర్. ఈరోజు మధ్యాహ్నం ఫ్లైట్ టికెట్స్ బుక్ అయ్యాయి, ప్రొద్దున్నే భోజనాలు చేసి వెళ్ళమన్నావుగా. ఇదిగో ఇంత ప్రొద్దున్నే అందరినీ లేపావు మరి అంది శ్రేయ కాస్త నిష్ఠూరంగా. అవునమ్మా, ఒకసారి నీ ప్యాకింగ్లు అన్నీ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేయాలి, అలాగే వంట కూడా తొందరగా పూర్తి చేయాలిగా, మీరెళ్ళి పడుకోండి అంది తండ్రి కూతుర్లను చూస్తూ. మరేం పర్లేదు, ఈ మాత్రానికే ఇప్పుడేం కొంపలు ముంచుకపోవులే, మాకేం నిద్ర రావటం లేదిప్పుడు, సమయం 4 దాటిందిగా, నేను నీకు పనుల్లో తోడుంటాను పద అన్నాడు శేఖర్. లోనకెళ్ళిన శ్రేయ పడుకున్నదన్న మాటే గాని ఆమెకు గుబులుగానే ఉంది. ఇన్నేళ్ళు ఉన్న ఇంటిని తల్లిదండ్రులను వదిలిపెట్టి కొత్త ప్రదేశంలో అడ్జస్ట్ అవ్వటం, హైదరాబాద్లో ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టడం, ఇవన్నీ ఆమెకు గుచ్చే జ్ఞాపకాలై ఎదను తొలుస్తుంటే నిద్రపట్టక సతమతమైంది శ్రేయ. ఉదయం 9 గంటల వేళ శేఖర్ హడావుడి పెడుతుంటే డైనింగ్ టేబుల్ పైన తాను వండిన ఆహార పదార్థాలను సిద్ధం చేసింది లక్ష్మి. గోంగూర పప్పు, ముద్ద వంకాయ, రసం, పులిహోర, అల్లుడికిష్టమని గులాబ్ జామున్లను లేత పాకంలో వేసి తీసింది. భోజనాలు అయ్యాక అందరూ సామాన్లు సర్దుకొని కారెక్కారు. ఎయిర్పోర్టులో అటు దినేష్ తల్లిదండ్రులు, ఇటు శ్రేయ తల్లిదండ్రులు అందరూ కలిసి నూతన జంటకు వీడ్కోలు చెప్పారు. శ్రేయ లక్ష్మిని గట్టిగా కౌగలించుకొని, బై అమ్మా అంది. చేరగానే ఫోన్లు చేయమని చెబుతూ పెద్దవాళ్లు వెనుదిరిగారు. ఢిల్లీలో 2 బెడ్రూమ్ల చిన్న అపార్ట్మెంటు అద్దెకు తీసుకున్నారు. వచ్చిన కొత్తలో శ్రేయకు సామాన్లు సర్దుకోవటం, ఫ్రిడ్జు, ఇంటర్నెట్టు, పాలు, దినసరి సరుకుల షాపులు చూసుకోవటం, తన పరిసరాలు, పని మనిషి అన్నీ అడ్జస్ట్ అయ్యేసరికి 15 రోజులు ఇట్టే దొర్లిపోయాయి. ఇంతకుముందు దినేష్ బ్యాచులర్ కాబట్టి వర్కింగ్ హాస్టల్లో ఉండేవాడు. ఇప్పుడు శ్రేయ వచ్చాక అతడింటికి కొత్త కాంతి వచ్చినట్టయింది. ఇల్లంతా రంగుల కర్టెన్లు, చక్కగా పెట్టుకున్న కిచెన్ కౌంటర్, పొళ్ళు పచ్చళ్ళు సర్దుకుంది. బట్టల అల్మారాలో ఎవరి బట్టలు వారికి, దినేష్ ఆఫీస్ వేర్, డైలీ వేర్ అంటూ సెక్షన్స్గా విభజించి మరీ సర్దింది శ్రేయ. అన్ని పనులు అయిపోయాక శ్రేయ కాస్త తెరిపిన పడింది. ఓ రోజు దినేష్ ఎప్పటిలాగే ఆఫీస్కు వెళ్ళిపోయాడు. పనుల తొందరలో గమనించలేదు కానీ దినేష్ ఆఫీస్కు వెళ్ళాక శ్రేయకు ఓ ఫోన్ కానీ మెసేజ్ కానీ పెట్టి ఎరగాడు. బిజీగా ఉన్నాడేమోనని శ్రేయ సర్దుకుంది. ఓ సాయంత్రం దినేష్ ఇంటికి వచ్చేసరికి చీకటి పడింది. బాగా లేట్ అయింది కదా దినేష్, రోజు ఆఫీస్ టైం ఇదేనా ఏంటి అంది శ్రేయ కాఫీ కప్పును అతడి చేతికి అందిస్తూ. అవును శ్రేయ, దాదాపు ఇదే టైం అవుతుందని పొడి పొడిగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అయి మళ్ళీ ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు. శ్రేయతో 4 మాటలు సరదాగా మాట్లాడింది లేదు. ఆఫీసు పని మీద ఉన్న శ్రద్ధ తన మీద లేనందుకు శ్రేయ చిన్నబుచ్చుకుంది. రాత్రి భోజనం సిద్ధం చేసి దినేష్ గదిలోకి వచ్చిన శ్రేయ, దినేష్ రేపు ఏం టిఫిన్ చేయాలి, కూరగాయలు కూడా కావాలి అంది. ఒక్క నిమిషం, నా అసిస్టెంట్ రోజీని అడిగి చెబుతాను అన్నాడు దినేష్. ఒక్క క్షణం శ్రేయకు అర్థం కాలేదు. ఏంటి, AI అసిస్టెంట్ రోజీనా అంది ఆశ్చర్యంగా తెల్లబోతూ. ఓ, నేను నీకు చెప్పనే లేదు కదూ, నేను కనిపెట్టిన అసిస్టెంట్ రోజీ ఏఐ టెక్నాలజీతో పనిచేస్తుంది. దీన్ని కనిపెట్టినందుకే మరి నాకు ప్రమోషన్ ఇచ్చారని నీకు తెలుసుగా. మన ప్రతి సందేహానికి జవాబు చెబుతుంది, మన ప్రతి అవసరాన్ని తీరుస్తుంది అంటూ ఉత్సాహంగా చెబుతూ పోతున్నాడు దినేష్. మొన్నటికి మొన్న మా కొలీగ్ రాకేష్ వాళ్ల పాపకు అన్నప్రాసన అయింది. అప్పుడు తన ఏఐ అసిస్టెంట్ గ్రాక్కు ఇలా అడిగాడు, మా 6 నెలల పాపకు ఆరోగ్యకరమైన మొదటి ఆహారం ఏమిటి అని. సులువుగా త్వరగా చేసే రెసిపీలు చెప్పు అన్నాడు. మా అమ్మ చెప్పినట్లు రుచి కూడా ఉండాలి అన్నాడు. అనగానే తెలుగు రెసిపీలు, క్యాలరీలు, పోషకాలు, వాటితో పాటు ఈ వారం మీ ఫ్రిడ్జ్లో ఉన్న పదార్థాలతో సరిపోయేలా అన్న పర్సనలైజ్డ్ సూచనలు వచ్చేశాయి. అప్పుడు రాకేష్ ఆనందంతో ఎగిరి గంతేసి, ఒరే దినేష్, ఇది మా అమ్మ కన్నా స్మార్ట్గా ఉందిరా అని మెచ్చుకున్నాడు తెలుసా అన్నాడు దినేష్ కనుబొమ్మలు ఎగిరేస్తూ. తన ఏఐ అసిస్టెంట్ రోజీ గురించి మాట్లాడేటప్పుడు అతని ముఖం కాంతివంతమవుతుంది. మరి దీనికి మనుషుల ఎమోషన్స్ అర్థం అవుతాయా అంది శ్రేయ ఆశ్చర్యంగా. ఓ అర్థమవుతాయి, నీకో సంగతి చెబుతానుండు. మా కొలీగ్ రాజేష్కు ఇంకా పెళ్లి కాలేదు. బెటర్ హాఫ్ ఏఐ సూచించిన అమ్మాయిని కాఫీ షాప్లో కలవడానికి వెళ్ళాడు. మరి ఈసారి ఏఐ సూచించిన అమ్మాయి నా జోక్స్ను సరిగానే అర్థం చేసుకుంటుందట. పోయిన వారం మ్యాచ్ కంటే ఇది బెటర్గా ఉందిరా అని నాకు మెసేజ్ పంపాడు. అలాగే రాకేష్ వాళ్ల భార్య ప్రియాంక అప్లయన్స్ ఏఐ స్మార్ట్ కుకింగ్ అసిస్టెంట్ను ఆన్ చేసింది. గత వారం డేటా ప్రకారం మీరు కొంచెం తక్కువ ఆయిల్ ఉపయోగించాలి, ఈ కడాయి పన్నీర్లో 180 క్యాలరీలు తగ్గించాలి అని సూచించింది ఆ ఏఐ కుకింగ్ అసిస్టెంట్. అమ్మో, ఏఐ లేకుండా వంటింటి జీవితం ఎలా గడిపేవాళ్లమో కదా అనుకుంది ప్రియా. అప్పుడు నీకు మరో ఉదాహరణ చెప్తాను శ్రేయ. రాజేష్ వాళ్ళ అమ్మ ఆన్లైన్లో చీరను ఆర్డర్ చేస్తోంది. ఏఐ ఈ శారీని నా వయసు, సీజన్కు తగ్గట్టుగా భలే సూచించింది, నా గత కొనుగోళ్లతో ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతోంది అని మురిసిపోయిందనుకో అన్నాడు దినేష్. ఏఐ యొక్క విజయాలను ఏకరువు పెడుతూ ఇంకో ఉదాహరణ చెప్తానుండు అన్నాడు ఇలా. అలాగే కొత్తగా తల్లిదండ్రులు కూడా ఏఐ పేరెంటింగ్ అడ్వైజ్ను ఉపయోగిస్తున్నారు. 4 నెలల పాపాయి సరిగా నిద్రపోకుంటే తెలుగు ఏఐ చాట్ బాట్ను ఇలా అడిగారు, బిడ్డ నిద్రపోకుంటే ఏం చెయ్యాలి, సైన్స్ ఆధారంగా చెప్పు అని. వెంటనే ఏఐ స్లీప్ రొటీన్, ఫీడింగ్ సూచనలు, యాప్ లింకులు ఇచ్చింది. జెన్జీ తల్లిదండ్రులు 52% మంది పిల్లల పెంపకంలో ఈ ఏఐనే వాడుతున్నారు తెలుసా శ్రేయ. భాషిణి యాప్ ద్వారా ఓ తల్లి తన చిన్నారికి తెలుగులో కథలు వినిపిస్తుంది. ఓ రైతు, ఈ వారం వర్షాలు ఎలా ఉంటాయి, నా పంటను ఏం చేయాలి అడిగితే ఏఐ తెలుగులో స్పష్టంగా జవాబు ఇచ్చింది అని అన్నాడు దినేష్. మరి రేపు ఏం వండుకుందామండి, శ్రేయ భర్తను అడిగింది. ఉండు, నా అసిస్టెంట్ రోజీని అడిగి చెబుతాను అంటూ, రోజీ టెల్ మీ వాట్ వెజిటబుల్స్ వుడ్ బి గుడ్ టు ఈట్ టుమారో అన్నాడు దినేష్. ద టెంపరేచర్ విల్ బి నార్మల్ సో యూ కెన్ ఈట్ లేడీస్ ఫింగర్ అండ్ దాల్ రైస్ కిచిడి అని జవాబు ఇచ్చింది రోజీ. శ్రేయ తన భర్త తెలివిని చూసి ఆనందపడింది. మరి వెళ్ళి బెండకాయలు తెస్తారా అంది. ఎందుకు శ్రేయ, నా అసిస్టెంట్ రోజీకి చెబితే మన ఇంటికే బెండకాయలు, టమాటాలు వస్తాయి అన్నాడు దినేష్. అలా అంటూనే రోజీని బుక్ చేయమనడం, క్షణాల్లో కూరగాయలు ఇంటికి రావడం జరిగిపోయాయి. ఇలా దినేష్ని ఏది అడిగినా అతడు రోజీని అడగడం చేసేవాడు. రోజీ ఎలా చెబితే అలా ప్రొసీడ్ అయ్యేవాడు. నువ్వు ఇలా అస్తమానం రోజీని అడుగుతుండడం ఏం బాగాలేదు దినేష్ అంది శ్రేయ బాధతో ఓ రోజు. రోజీ చెప్పింది నువ్విలా ఎమోషనల్ అవడం అశాస్త్రీయమని, కాబట్టి బీ హ్యాపీ అన్నాడు దినేష్ తేలిగ్గా. క్రమంగా అతడి ఢిల్లీ ఫ్రెండ్స్ అతడితో మాట్లాడేటప్పుడు, అరే మేము నీతో మాట్లాడుతున్నామా లేక రోజీతో మాట్లాడుతున్నామా, రోజీ చెప్పిందే కరెక్ట్ అని మమ్మల్ని హేళన చేస్తుంటే బాధగా ఉందిరా, రోజీదే రైట్ క్యాల్కులేషన్ అంటుంటే ఇంకా మన దోస్తాన ఎందుకురా, వెళ్ళి ఆ రోజీతోనే చాట్ చేసుకపో అంటూ అతన్ని దూరం పెట్టసాగారు. క్రమంగా శ్రేయ పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఓ సినిమా షికారు లేదు, అస్తమానం ల్యాప్టాపు, ఏఐ రోజీతో మాట్లాడటం, ప్రతి చిన్న పనికి రోజీ సూచనలు తీసుకోవడం, ప్రతి పనిని కరెక్ట్గా రోజీ సూచించిన గణాంకాలతోనే చేయాలనుకోవడం, ఇవన్నీ చూస్తున్న శ్రేయకు ఇక అతడితో తన భవిష్యత్ జీవితం ఎలా ఉండబోతుందోనని భయం వేయసాగింది. అతడు ఇలాగే ఉంటే తన చిన్న చిన్న ఆనందాలు, సంతోషాలు, తప్పులు, సవరణలు, లోపాలతో కూడిన అలవాట్లను సరిదిద్దుకోవడం, నేర్చుకోవడం, ఎదగటం, మార్పుకు లోనవటం వంటివి లేకుండా కేవలం మర బొమ్మతో సహవాసం చేసినట్లుగా ఉంటుందని భయపడసాగింది శ్రేయ. అతడికి చెప్పి చూసింది, ఆఫీస్ వరకు ల్యాప్టాప్ వాడు కానీ అస్తమానం రోజీ రోజీ అని గడుపుతుంటే తనకెంతో ఒంటరిగా అనిపిస్తుందని కూడా. కానీ దినేష్ వినలేదు. రోజీ, శ్రేయకు నేనేమైనా లోటు చేశానా అని అడిగాడు. నో నో, యు ఆర్ పర్ఫెక్ట్ హస్బెండ్ అని రోజీ జవాబు ఇచ్చింది. ఇక శ్రేయకు దినేష్తో జీవితం యంత్రంతో గడిపినట్టుగా ఉంటుందని అర్థమైంది. అందుకే ఓ రోజు చెప్పా పెట్టకుండా తన బట్టల బ్యాగు సర్దుకొని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళాక అతడికి విడాకుల నోటీసు కూడా పంపింది. దాంతోపాటు ఓ ఉత్తరం కూడా పంపింది. ఆ ఉత్తరంలో, దినేష్, నేను నీతో ఉండలేను. నాకు రోజీతో మాట్లాడినట్టు ఉంటుందే తప్ప నీతో గడిపినట్టుగా లేదు. నీ కళ్ళలో రోజీ చూపించే డేటా మాత్రమే కనిపిస్తుంది. అందుకే ఈ విడాకుల పత్రాలు, వీటి మీద సంతకం పెట్టు అని ఉంది. దినేష్ ఉత్తరం చదివి, ఇదేంటి రోజీ ఇలా విడాకుల నోటీసు పంపింది, తనకు అన్నీ అమర్చాను, ఏం లోటు చేశానని అడిగాడు రోజీని. శ్రేయ పంపించిన విడాకుల నోటీసు పూర్తిగా తప్పు. నా డేటా ప్రకారం మీ బంధంలో విడాకులు తీసుకోవడానికి గట్టి కారణాలేం లేవు. శ్రేయ కేవలం భావోద్వేగాలకు గురైంది. అంతే కదా అని తేలిగ్గా తీసుకున్నాడు దినేష్. ఆ తర్వాత రోజీ ఇచ్చే మంచి మ్యూజిక్, పాటలు, వీడియోలతో కాలం గడుపుతూ మరికొన్ని కొత్త యాప్లను కనుక్కున్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత దినేష్ ఒంటరిగా ఫీల్ అవ్వసాగాడు. రోజీ, నా మనస్సంతా ఎంతో అశాంతిగా ఉంది, కారణమేమిటి అని అడిగాడు. దినేష్, మీ సంతృప్తి స్థాయి చాలా గరిష్టంగా ఉంది. ఇప్పుడు మీరు అశాంతిగా ఉండలేరు. మీరు అన్నీ సాధించారు. ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉండాలి అని రోజీ జవాబు ఇచ్చింది. దినేష్ మొదటిసారిగా ఎంతో బాధకు గురయ్యాడు. నేను విజయం సాధించాను, కానీ దీనిని ఎవరితో సెలబ్రేట్ చేసుకోవాలి? శ్రేయ లేదు, స్నేహితులు లేరు, అమ్మా నాన్నలు నాకు ఫోన్ కూడా చేయడం లేదు, ప్రేమతో నన్ను హత్తుకొని కంగ్రాట్స్ అని చెప్పిన వాళ్ళు లేరు. కేవలం ఈ రోజీ అల్గారితం ద్వారా అభినందన, కృత్రిమ మేధను డెవలప్ చేస్తూ చేస్తూ నాలోని సంస్పందనలన్నీ రాల్చేసుకున్న ఒంటరి మోడులా మిగిలాను. తెలియకుండానే తన కళ్ళలోని నీటి బొట్లు జారి ల్యాప్టాప్ పై పడ్డాయి. ఎంతో ముందడుగు వేసి దినేష్ తయారు చేసిన రోజీ సెన్సార్లు దినేష్ కన్నీటిని విశ్లేషించాయి. ఇప్పుడు మీరు సాధించిన విజయానికి సంతోషంగా ఉండాలి, కానీ ఏడవకూడదు అని జవాబు ఇచ్చింది రోజీ. క్రమంగా దినేష్కు ఒక చేదు నిజం అర్థమైంది. ఏదేమైనా ఏఐ అంటేనే నిప్పు. ఆ నిప్పును జాగ్రత్తగా వాడుకుంటే వంట చేసుకోవచ్చు, నిర్లక్ష్యం చేస్తే అది ఇంటినే తగులబెట్టగలదు. యంత్రాలతో నిర్మితమై పర్యవేక్షణ అవసరం లేకుండా నిరంతరం పనులను స్వయంగా నిర్వహించగలగడమే దీని ప్రత్యేకం. కానీ తన అసిస్టెంట్ రోజీ మానవ సహజమైన ఉద్వేగాలను ప్రదర్శించలేదు. కోపం, బాధ, దిగులు, తెలియనితనం, తగాదాలు, తప్పుల సవరణ, అలకలు, అన్నింటితో కూడినదే కదా జీవితం అంటే. సంసారంలో చిన్న చిన్న సరదాలు, కోపతాపాలు, అలకలు సహజం. ఈ మధురిమల మానవ స్పర్శను రోజీ ఇవ్వలేదు. రోజీకి తెలిసిందల్లా అల్గారిథమ్స్తో పనిచేసే జవాబులు, క్యాల్కులేషన్స్ మాత్రమే. తన సంతోషాన్ని, బాధను పంచుకునే జీవన సహచర్యం ఎవరితో ఇప్పుడు? గదిలో ఒంటరిగా కూర్చొని దిగులు పడసాగాడు దినేష్. తాను ఢిల్లీ వచ్చిన కొత్తలో తనకు సహాయం చేసిన మిత్రులు, ఆఫీసులో చేరిన తొలి నాళ్లలో తన వెంట బస్సుల్లోనూ క్యాబుల్లోనూ షేర్ చేసుకుని ప్రయాణాన్ని పంచుకున్న మిత్రులు, వర్కింగ్ హాస్టల్లో హై టెంపరేచర్తో బాధపడుతున్నప్పుడు తన తలకు మసాజ్ చేసి ఉన్నపళంగా హాస్పిటల్లో ఆ రాత్రి అడ్మిట్ చేసిన హైదరాబాదీ మిత్రుడు, అతడు ఆ తర్వాత ఆ విషయాన్ని అమ్మా నాన్నలతో చెబితే వాళ్ళు కంగారు కంగారుగా వచ్చి దినేష్ వద్ద ఓ రెండు రోజులు గడిపి వెళ్లిన సంఘటనలు, శ్రేయతో ఎంతో ఘనంగా ఆనందంగా జరిగిన తన పెళ్లి వేడుక, ఆఫీసులో మిత్రులు అడిగిన పార్టీ, పార్కులో కలిసి మాట్లాడే వాకర్స్ క్లబ్ సభ్యులు, అపార్ట్మెంటులో కిందికి దిగితే పలకరించే వాచ్మెన్, పక్క అపార్ట్మెంట్ బామ్మ, శ్రేయకు అప్పుడప్పుడు పచ్చడి అవి ఇస్తూ ఎంతో ప్రేమగా మాట్లాడేది. ఏరి ఏమయ్యారు వీళ్ళంతా, తన చుట్టూ ఒక కృత్రిమ యంత్ర వాతావరణాన్ని సృష్టించుకొని ఉక్కిరి బిక్కిరయ్యి సాలగూటిలో చిక్కిన కీటకంలా కొట్టుమిట్టాడుతున్నాడిప్పుడు. ఈ ఒంటరితనం శూన్యం నుండి దూరంగా పారిపోవాలనిపించింది దినేష్కు. శ్రేయతో గడిపిన ప్రేమపూర్వక అనుభూతులను గుర్తు తెచ్చుకున్నాడు. రోజీ మనుషుల్లాంటి అనుభూతులను పంచలేదు. ఏఐ జీవితంలో ఒక భాగం మాత్రమే, జీవితమే ఏఐ కాకూడదు. నేను తప్పు చేశాను అని తన లోపాన్ని తెలుసుకున్నాడు. ఏఐ మన స్నేహితుడు, మార్గదర్శకుడు కావచ్చు, కానీ మన జీవితం మన ఆధీనంలోనే ఉంచుకోవాలి. మనిషిగా మనమెప్పుడు వాస్తవాలను క్రాస్ చెక్ చేసుకోవాల్సిందేననుకొని శ్రేయకు నచ్చజెప్పి ఎలాగైనా తీసుకురావాలని మనసులో అనుకుంటూ ముందుకు కదిలాడు దినేష్.
1: మీరింతవరకు శృతి తప్పిన జీవన రాగం శ్రీమతి బి కళాగోపాల్ గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఈ లలిత గేయం వినండి.

ఈసారి వేసవి ఎండలు అందర్నీ భయపెట్టించాయి. ఉదయం 7 గంటలకే ఎండ తీవ్రత కనబడింది. ఫ్యాన్ గాలి సరిపోలేదు. ఏసీ కూలర్లు లేనిదే బతకలేమనే స్థితికి వచ్చేశాం. కానీ ఇలా ఎంతకాలం? ఏసీల మీద కూలర్ల మీద ఆధారపడతాం. కరెంటు బిల్లులు వేలల్లో వస్తుంటే మధ్యతరగతి అత్యల్ప ఆదాయం కలిగి ఉన్న కుటుంబాల పరిస్థితి ఏమిటి? దీనంతటికీ కారణం ప్రకృతికి విరుద్ధమైన పనులు చేయడం. మన చేతులారా మన నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఒక ఏసీ బయటికి వదిలే వేడిగాలి 10 చెట్లను నరికినంత ప్రభావం చూపుతుందట. మనకి చల్లదనం కోసం భూమిని ఇంకా వేడెక్కిస్తున్నాం. మరి దీనికి పరిష్కారం ఏమిటి అని ఆలోచిస్తే దీనికి ఒక్కటే పరిష్కారం, చెట్లను పెంచడం. ఒక పెద్ద చెట్టు రోజుకి 4 సరిపడా ఆక్సిజన్ ఇస్తుంది, 20 ఏసీలకు సమానమైన చల్లదనాన్ని ఇస్తుందట. అంతేకాదు, నీటి కొరత లేకుండా భూగర్భ జలాలను పెంచుతుంది, వర్షాలకు ఆహ్వానం పంపుతుంది. ప్రస్తుతం వర్షాలు అడపాదడపా కురుస్తున్నాయి. మరి ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ ఏం చేయాలి అంటే తమ వంతు బాధ్యతగా చెట్లను నాటాలి. ఒక చెట్టు పెరిగి నీడ ఇవ్వడానికి 5 నుండి 7 సంవత్సరాలు పడుతుంది. అంటే మనం ఈరోజు చెట్టు నాటితే మరో 7 సంవత్సరాల తర్వాత మనకి ఫలితం కనబడుతుంది. ఇంకా ఆలస్యం చేస్తే మరింత పెరిగిన ఎండతాపాన్ని మన ముందు తరాల వారికి అందించిన వారం అవుతాం. మీ ఇంటి ముందు, ఖాళీ స్థలంలో, స్కూల్లో, కాలేజీల్లో, ఆఫీసుల్లో, ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ వేప, రావి, మర్రి, చింత లాంటి చెట్లను నాటండి. నాటిన తర్వాత మీ పని అయిపోయింది అని రిలాక్స్ అవ్వకండి. ఆ చెట్టును కాపాడండి. నీళ్లు పోయడం, కంచె వేయడం చేసి ఆ చెట్టును బతికేలా చూడండి. ఏసీ రిమోట్ పక్కన పెట్టి ఒక పార పట్టుకోండి. మీ పిల్లల ఊపిరి కోసం, భావితరాల కోసం, ఈ భూమి కోసం చెట్టు నాటండి. మనం మారకపోతే ప్రకృతి మనల్ని మార్చేస్తుంది. ఆ మార్పు ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఊహించలేం. మన చేతిలోనే ఉన్న ఇంత సులభమైన పనిని చేయకుండా కష్టాలు పాల్కావడం దేనికి చెప్పండి? వృక్షో రక్షతి రక్షితః. మనం చెట్లను రక్షిస్తే ఆ చెట్లు మనల్ని రక్షిస్తాయి. ఇది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవలసిన సూక్తి. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి ఎస్ పంకజ గారు ఆలపించిన ఈ గీతం వినండి.

0: నా మనవి తెలిపి రక్షింపలేదా, నా మనవి తెలిపి రక్షింపలేదా.
1: ఇది ఈనాటి మహిళావాణి. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరో అంశంతో కలుద్దాం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 9:00.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

రంగుల లోకంలో సంగీత ప్రయాణం మొదలవుతోంది. హృదయ రాగాలు కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. మాటలకు అందని భావాలను, మౌనంలో దాగున్న రాగాలను పంచుకోవడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యం. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ మనసుకు నచ్చిన పాటను వినాలి అంటే ఆ పాట వివరాలు, సినిమా పేరు, మీ పేరు, ఊరు పేరు టైప్ చేసి మా వాట్సాప్ నంబర్ 8462245066 నంబర్ మరోసారి 8462245066 ఈ నంబర్కి మీ పాట వివరాలు, మీ పేరు, ఊరు పేరు టైప్ చేసి పంపించేయండి. నేను వినిపించేస్తాను. మరి ఫస్ట్ వాట్సాప్ సందేశం పంపించిన వారు గుడ్ మార్నింగ్ అంటూ వాట్సాప్ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి. వీరు జగిత్యాల నుంచి విశాల్, కృష్ణ, విఘ్నేష్, అక్షయ, మాధవి, శ్రీనిధి, ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరూ అడుగుతున్నారు ఆపద్బాంధవుడు సినిమా నుంచి మా కోసం పాటను వినిపించండి అంటూ. మీరు వీరందరి కోసం వినిద్దాం ఈ పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
2: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
3: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
2: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
5: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
4: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. డాక్టర్ సీను నాయక్,
6: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
5: సంప్రదించండి.
6: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
5: ఖలీల్వాడి, నిజామాబాద్.
6: సెల్ 7799090505.
5: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
7: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
5: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
7: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
5: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
7: ద్వారకా నగర్, నిజామాబాద్.
5: సెల్ 9032323258.
8: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: విరామమనంతరం హృదయరాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి నెక్స్ట్ వాట్సాప్ రిక్వెస్ట్ పంపించిన వారు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి. మరి వీరందరూ మాకోసం పూజా సినిమా నుంచి ఓ పాట వినిపించండి అంటూ అడిగారు. మరి వీరందరి కోసం వినేద్దాం ఈ పాట.

0: పాట విన్నారు శ్రోతలు. 103.2 మెగాహెడ్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు వింటున్నారు మీ మనసుకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: తాతయ్య, ఇది ఏం మొక్క?
2: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
1: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
2: ఎందుకు?
1: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
2: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
1: ఆర్బిఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు. మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు వింటున్నారు మీ హృదయానికి నచ్చిన పాటలు హృదయరాగాలు కార్యక్రమంలో. మరి తర్వాతి మెసేజ్ పంపించిన వారు

పెద్దపల్లి మండలం జానకంపేట నుంచి ఎం శ్యామ్లాల్, జగన్, మోహన్, రాజేష్, ఆరాధ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరూ అడిగారు, మా కోసం సెక్రటరీ సినిమా నుంచి ఓ పాటను వినిపించండి అంటూ. మరి వీరందరి కోసం వినేద్దాం ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు వింటున్నారు మీ మనసుకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. గుడ్ మార్నింగ్ అంటూ వాట్సాప్ సందేశం పంపించారు. గుడ్ మార్నింగ్ అండి. వీరు నాందేడ్ కుందల్వాడి నుంచి సావంకర్ గంగాధర్, విజయలక్ష్మి, రాజేష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరూ అడుగుతున్నారు మా కోసం వర్షం సినిమా నుంచి ఓ పాటను వినిపించండి అంటూ. మరి వీరందరి కోసం ఈ పాట విందామా?

కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు వింటున్నారు ఉత్సాహాన్ని నింపే పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. మరి నెక్స్ట్ వాట్సాప్ రిక్వెస్ట్ వచ్చింది నిజామాబాద్ వినాయక్ నగర్ నుంచి. కూర్చుని శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్కమల్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరూ అడుగుతున్నారు మాకోసం కొండవీటి సింహం సినిమా నుంచి ఓ పాట వినిపించండి అంటూ. మరి వీరందరి కోసం వినేద్దాం ఈ పాట.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ ట్యూన్ చేసుకుని హృదయ రాగాలు కార్యక్రమంలో మీ మనసుకు నచ్చిన పాటలు వింటున్నారు. గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి. వీరు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరూ అడుగుతున్నారు, మా కోసం బొమ్మరిల్లు సినిమా నుంచి ఓ పాటను వినిపించండి అంటూ. మరి వీరందరి కోసం వినేద్దాం ఈ పాట.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలు 103.2 మెగాహెట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు వింటున్నారు మీ మనసుకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. మరి తర్వాతి వాట్సాప్ సందేశం పంపించిన వారు గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. వీరు నిజామాబాద్ ముబారక్ నగర్ నుంచి అనురాధ, శైలజ, జ్యోత్స్న, నవని, ప్రభాదేవి, సుజాత, వసంత. మరి వీరందరూ అడుగుతున్నారు మా కోసం బుల్లెమ్మ బుల్లోడు చిత్రం నుంచి ఓ పాటను వినిపించండి అంటూ. మరి వీరందరి కోసం వినేద్దాం ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్

0: ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ లా ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు వింటున్నారు మీ హృదయానికి నచ్చిన పాటలు, హృదయ రాగాలు కార్యక్రమంలో. మరి తర్వాతి వాట్సాప్ రిక్వెస్ట్ పంపించిన వారు యాదాద్రి భువనగిరి జిల్లా రేవన్పల్లి నుంచి వీణమ్మ, పద్మశాలి, బాలయ్య, బాలయ్య బాబు, ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరూ అడుగుతున్నారు, మా కోసం మనసంతా నువ్వే సినిమా నుంచి పాటను వినిపించండి అంటూ. మరి వీరందరి కోసం వినేద్దాం ఈ పాట.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు 103.2 మెగాహెడ్స్ ట్యూన్ చేసుకుని మీకు నచ్చిన పాటలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో. నెక్స్ట్ వాట్సాప్ రిక్వెస్ట్ పంపించిన వారు నిజామాబాద్ ఆర్మూర్ నుంచి తాడూరి ప్రియాంజలి, సంపత్ కుమార్, ఉమా భారతి, ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరూ అడుగుతున్నారు మా కోసం దేవుళ్ళు సినిమా నుంచి పాటను వినిపించండి అంటూ. మరి ఇదే పాట కోసం మరో మెసేజ్ వచ్చింది డొంకల్ నుంచి ప్రసాద్ విద్య. మరి వీరందరి కోసం విందాం ఈ పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తర్వాతి పాఠం కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ శ్రీరామ్నగర్ నుంచి రుద్రమోక్ష, స్నిగ్ధ, సాయి మరి వీరందరూ కోరుతున్నారు శుభలగ్నం సినిమా నుంచి మా కోసం పాట వినిపించండి అంటూ. మరి వీరి కోసం విందాం ఈ పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విరుగుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: కార్యక్రమంలో చివరిగా విందాం జల్సా సినిమా నుంచి పాట. మరి ఈ పాట కోసం వాట్సాప్ రిక్వెస్ట్ పంపించిన వారు నిర్మల్ డిస్ట్రిక్ట్ నర్సాపూర్ నుంచి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం వినిద్దాం ఈ పాట.

మీరు విన్నయ్య పాటతో ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మొహరం పండుగ త్యాగనిరతికి మత సామరస్యానికి ప్రతీక అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా సోదరభావంతో ఈ పండుగను జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో స్థలాభావం దృష్ట్యా 10 అంతస్తుల మోడల్లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఏడాది కోర్ పరిధిలో మొత్తం 100,000 ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. బోనస్ ఇస్తామని ప్రకటించిన 7 రకాల వడ్ల సాగుపై రాష్ట వ్యాప్తంగా రైతుల్లో విస్తృత ప్రచారం కల్పించాలని వ్యవసాయ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. దీనికి అనుగుణంగా రైతు వేదికల్లో విత్తన పంపిణీని కూడా ప్రారంభించింది. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ల నియామకం పూర్తయిందని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తెలిపారు. వచ్చే సెప్టెంబర్ నాటికి 80% పాఠశాలల్లో, నవంబర్ నాటికి 100% పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ పథకం అమలవుతుందని, కంప్యూటర్ ల్యాబ్లున్న చోట ICT ఇన్స్ట్రక్టర్లను నియమించనున్నట్లు వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించడానికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ మేరకు ప్రకటన విడుదల చేస్తూ వీరు బూత్ స్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ప్రక్రియను పరిశీలిస్తారని పేర్కొన్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇచ్చిన తీర్పులను సవాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లలో ఇప్పటి వరకు కౌంటర్లు దాఖలు చేయని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి హైకోర్టు చివరిగా 2 వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను జూలై 22కు వాయిదా వేసింది. తెలంగాణ 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 23,013 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణలో ఎల్ఎల్బీ కోర్సులో ప్రవేశానికి జూలై 5 నుంచి 10వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ మేరకు లాసెట్ ప్రవేశాల కన్వీనర్ ఆచార్య ఐ పాండురంగారెడ్డి షెడ్యూల్ను విడుదల చేశారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న రాత్రి పలు జిల్లాల్లో వర్షం కురిసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి 10 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంల సమయం 10 గంటలు దాటి 4 నిమిషాలు. ఎవర్ గ్రీన్ గీట్స్ వింటారు. ఎప్పటికీ మధురంగా నిలిచే చిరస్మరణీయ గీతాల సమాహారం ఎవర్ గ్రీన్ హీట్స్. 2000 నుంచి 2010 మధ్య విడుదలైన తెలుగు చిత్రాల నుంచి పాటలు వినాలనుకుంటున్నారా? ఇంకేం కాలస్యం. మీ వివరాలతో పాటు పాట వివరాలను మా వాట్సాప్ నెంబర్ 0402324085 సందేశం పంపండి. మరి ముందుగా అడుగుతున్నారు, నువ్వు వస్తావని చిత్రం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ ఆదిభట్ల నుంచి గోపి కిషన్, ఉమావతి ఇదే పాటను కోరిన వారు గోపికనగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్. ఔటర్ రింగ్ రోడ్ నుంచి బబ్బురి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్ వారి కుటుంబ సభ్యులు. ఇక జిల్లెలు కూడా నుంచి హరినాథ్, దాసరి రవి, రాయగిరి నుంచి ఇక మీనా, అనిల్ గౌడ్, నితిన్ గౌడ్ నల్లకుంట హైదరాబాద్ నుంచి, భువనగిరి అర్బన్ కాలేజ్ నుంచి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్. హైదరాబాద్ ఉప్పల్ నుంచి తోట శివ సరస్వతి, శివపార్వతి, మురళీకృష్ణ, సిద్ధార్థ, గౌతమ. జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుంచి మానస, మాధురి, మాలక్ష్మి, మాధవి. మరి వీరంతా అడుగుతున్నటువంటి పాట నువ్వు వస్తావని మూవీ నుంచి రాజేష్, సుజాత పాడిన పాట. రచన పోతుల రవికి కుమార్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: మన జనరంజని.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మాకోసం వాసు మూవీ నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఇంకా ప్రేమ్ కుమార్, శ్రీలత, భవ్యశ్రీ, లక్కీ, వరుణ్, రాహుల్, తేజశ్రీ, మనోజ్ కుమార్, భానుశ్రీ, ప్రవీణ్, దుర్గానగర్, జియాగూడ హైదరాబాద్ నుంచి, ఇంకా నార్కెట్పల్లి మండలం చిన్న తుమ్మలగూడ గ్రామం నుంచి శివకోటి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య, కయ్యం వెంకటేష్, నందిపేట నుంచి ఆర్మూర్ చేనేత కాలనీ రంగంచారి నగర్ నుంచి జిందం నరహరి లక్ష్మి, జిందం భానుతేజ, మృదుల, ఉదయ కిరణ్, ఉదయరేఖ, భాను, రియాన్ష్, హన్మిత్ వారి కుటుంబ సభ్యులు, మరి వీరందరి కోసం వాసు మూవీ నుంచి కెకె స్వర్ణలత పాడిన పాట, సాహిత్యం పోతుల రవికిరణ్, సంగీతం హ్యారీ జయరాజ్.

0: మీరు 10వ తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్స్ లో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీ కండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీలోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు, ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305273309, 9959187314 నెంబర్లకు కాల్ చేయండి.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం వర్షం మూవీ నుంచి ఏదైనా పాట ప్లే చేయండి అంటూ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్, నేదునూరి కళ్యాణ్చారి, కల్వకుర్తి నాగూర్ కర్నూలు నుంచి, ఇంకా హస్తినాపురం ఈస్ట్ నుంచి కన్నీ సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాన్ శనిరుత్, శ్రేయాంశ్, వెమ్ల నరసింహరావు నిజాంబాద్ నుంచి, బ్రూస్లీ సూరారం నుంచి, భూదన్ చంపల్లి నుంచి, యలగందుల మార్కండేయ, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను, ఇంకా కొరినవారు రాము, శైలజ, సాయి, శివ, శ్రీవల్లిక, ఇంకా భావన్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మ నాగమణి, భూదన్ పోచంపల్లి నుంచి. మరి వీరంతా అడుగుతున్నటువంటి సాంగ్ వర్షం చిత్రం నుంచి టిప్పు ఉష ఆలపించిన ఈ గీతం మీకోసం.
2: Dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum dum d

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓ అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మీరు కూడా మీకు నచ్చిన పాట 2000 నుంచి 2010 మధ్య విడుదలైన తెలుగు చిత్రాల నుంచి పాట వినాలనుకుంటే 0402324085కి మీ వివరాలతో పాటు పాట వివరాలను పంపండి. మా కోసం యువసేన మూవీ నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ హైదరాబాద్ నుంచి ఏకనాథం, మంగ రాకేష్, రాజేశ్వరి, వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రిక, ఇంకా హేమలత, విశ్వనాథ్, చౌటుప్పల్ నుంచి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, లోహిత్, నోముల, భాగ్యమ్మ, వెంకటేష్, వార్షిగుట్ట, సికింద్రాబాద్ నుంచి, ఇంకా వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ, సతీష్, గొల్లెపల్లి గ్రామం నుంచి ఈనూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, తేజశ్రీ, తనజశ్రీ, హరిదీక్షిత్, సీఎం రోడ్, ఆటోనగర్, నిజామాబాద్ నుంచి షేక్, అబ్దుల్ అలీ, నిగార్, పర్వీన్, ఉదయభాను, మీనా, సత్యం, శారద, సుధీర్, శోభ, శ్రీధర్, రవి, సునీత, మరి వీరందరి కోసం యువసేన చిత్రం నుంచి జెస్సీ గిఫ్ట్ పాడిన పాట సిరివెన్నెల సాహిత్యం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

0: మీరు విన్న ఆ పాట జయ చిరంజీవ చిత్రం నుంచి కార్తీక్ శ్రేయ ఘోషల్ పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. మా కోసం ఏదైనా పాట వినిపించండి అంటూ శివ ఉమేష్ ఫ్రమ్ యాప్రల్ సైనిక్పూర్ నుంచి, చిలకమర్రి ఉపేంద్రచారి ఇంకా అంబాల శ్రీరాముల హన్మకొండ జిల్లా పద్మశైలి నుంచి, సుదర్శన్ తాటిమాముల ఉపేందర్ దేవేంద్ర శ్రీరాములు మల్లేశం గడ్డం సాంబయ్య దాసి మల్లేశం కొల్లిపాకం ఇన్ను చింతకింది శ్రీను శ్రీను గంగాధర్ రమేష్ వీరందరూ కోరుతున్నటువంటి పాట నాని చిత్రం నుంచి హరిహరన్ హరిణి పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో పాటలు వింటున్నారు. మా కోసం ఉదయ్ కిరణ్ జయంతి సందర్భంగా ఎవర్ గ్రీన్ హిట్స్ లో నీకు నేను నాకు నువ్వు చిత్రం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుంచి ఎన్టీఆర్, బండార్ త్రిమూర్తి గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భాగవాణి, అలాగే అర్షిని ఆదిలాబాద్ రామ్నగర్ నుంచి, నిజామాబాద్ నుంచి అజీజ్ బాయ్, మటిన్ బాయ్, షేక్ చాంద్, ఫారూక్ ఫూల్, అలాగే సయ్యద్ కలీం, ముటిన్ బాయ్, యాసీన్, మూసా కరీం, షేక్ సలీం, మరి వీరందరి కోసం నీకు నువ్వు నాకు నేను చిత్రం నుంచి కేకే ఉష ఆలపించిన ఈ గీతం మీకోసం.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో మగధీర మూవీ నుంచి పాట ప్లే చేయండి సార్ అంటూ కోరుతున్నవారు మల్కాజ్ గిరి నుంచి శివ, ఇంకా చిరంజీవి అంటే మాకు ఎంతో ఇష్టం, ఏదైనా పాట ప్లే చేయండి అంటూ జాక్రన్పల్లి నుంచి రాజేందర్, ఇంకా ఇదే పాట మాకోసం వినిపించండి అంటూ బేగంపేట్ నుంచి ఆంటోనీ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకి రాజ్, ఇంకా జరిపోతుల బుచ్చయ్య వారి కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా కాజుపేట నుంచి. మరి వీరందరి కోసం మగధీర చిత్రం కోసం రంజిత్ శివాని ఆలపించిన ఈ గీతం మీకోసం. సంగీతం MM కిరవాణి.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు శ్రోతలు. మా కోసం బృందావనం చిత్రం నుంచి ఏదైనా పాట ప్లే చేయండి అంటూ జాంకంపేట నుంచి ఎంషాల్, శ్యామ్లాల్, జగన్, మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను, కాశిబుగ్గు నుంచి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ భువిక, శివకృష్ణ, దీప్తి, అంచని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ, ఇంకా మోరిపల నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, అమృతపురం నుంచి సీతారాం, నాగవేణి, వర్షిత్, విశాల్, గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, చాణిక్య, వీరు ఇల్లంతకుంట నుంచి. ఇంకా జీడిమెట్ల నుంచి కర్మిల్ల నస్రిన్, రుహిన, ప్రొద్దుటూరు నుంచి మూతకృష్ణ, సంతోష, స్పందన, శివసాయి, రాములు, రామలమ్మ, వరంగల్ జిల్లా నెక్కొంట నుంచి శ్రీశైలం, మల్లయ్య, సుక్కమ్మ, రాజు, సుధా, లవన్ కుమార్, సమన్విత. మరి వీరందరి కోసం బృందావనం చిత్రం నుంచి కార్తీక్, సుచిత్ర ఆలపించిన ఈ గీతం మీకోసం. సంగీతం ఎస్ఎస్ తమన్.

ఎవర్గ్రీన్ హిట్స్ విన్నారు మీరు ఇంతవరకు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలకు వస్తుంది. న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. దేశాన్ని వ్యసనరహితంగా మార్చేందుకు, యువతను రక్షించేందుకు చురుగ్గా పనిచేస్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థల కృషిని అభినందించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. యువతలో సానుకూల ఆలోచనలు, విలువలు పెంపొందించి మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తన సందేశంలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో నెదర్లాండ్స్ రాణి మ్యాక్సిమాతో సమావేశమయ్యారు. భారత్ సాధించిన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విప్లవం వల్ల సామాన్యులకు సైతం బ్యాంకింగ్, ఆర్థిక సేవలు ఎంత సులభంగా, తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చాయో ప్రధానమంత్రి మోదీ ఈ సమావేశంలో వివరించారు. ఇది ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే కాకుండా వారిని ఆర్థికంగా ఎలా బలోపేతం చేసిందో చర్చించారు. గత పీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అప్పుల వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం వచ్చాక ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 10 ఏళ్ల విధ్వంసాన్ని అధిగమిస్తూ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొన్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు రేపు శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆగమశాస్త్ర నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూనే అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆలయ ఆధ్యాత్మిక వైభవానికి భంగం కలగకుండా సంప్రదాయ శిల్పకళను ప్రతిబింబించేలా రాతి నిర్మాణాలకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వెనిజులా దేశంలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1500 మందికి పైగా గాయపడ్డారు. ఫుట్బాల్ ప్రపంచకప్ పోటీల్లో భాగంగా ఈరోజు న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఈ మ్యాచ్లో ఈక్వెడార్ 2-1 గోల్స్ తేడాతో బలమైన జర్మనీని ఓడించి నాకౌట్కు అర్హత సాధించింది. డల్లాస్ స్టేడియంలో జరిగిన గ్రూప్ F4లో జపాన్, స్వీడన్ జట్ల మధ్య మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ ఫలితంతో ఇరు జట్లు నాకౌట్ రౌండ్లోకి అడుగుపెట్టాయి. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11:04.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: అది యుగల గీతాల మాధుర్యం.

0: మనందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా గుర్తుకొస్తున్నాయి. ప్రతి నెల చివరి శుక్రవారం మనం సంభాషణలతో కూడిన ప్రత్యేక సినిమా సమీక్ష వింటాం. ఈరోజు ఆర్జే అనుపమ మనకు ఏం చెప్తుందో విందాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. సినిమా మనందరికీ వినోదాన్ని పంచుతుంది, కళల లోకాన్ని మన ముందు ఉంచుతుంది. అదే సినిమా మనకు సగటు మనిషి జీవితానికి దర్పణంలా చూపిస్తే మనము ఏకీభవిస్తాము, అరే ఇది నా స్టోరీనే కదా అని. ఈరోజు మనం ఏ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నామో తెలుసా? సెంటిమెంట్తో మనల్ని కట్టిపడేసిన చిత్రమిది, ఊహించండి.

0: సినిమా చూసి ఏడవకుండా థియేటర్ బయటికి వస్తే వందల కొద్దీ రూపాయల నజరానా ఇస్తామన్న ప్రకటనతో ప్రేక్షకులకి పిలుపునిచ్చిన తీరు అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. తొలి మూడు రోజులు కేవలం 10 మంది ప్రేక్షకులు. ఇంకొక్కరోజు ఆడకపోతే సినిమా తీసేద్దామనుకున్న థియేటర్ ఓనర్స్. అంటే పెద్దగా ఆడని చిత్రం గురించా ఈరోజు మనం మాట్లాడుకునేది? కన్నీళ్లతో కాసుల వర్షం కురిపించిన ఒక అమ్మ కథ ఇది. 1993లో విడుదలైన రీమేక్ చిత్రం మాతృదేవోభవ చిత్ర విశేషాలు ఈరోజు మీకోసం.
1: ఏమండి లేవండి, నాకు ఆశ్రమానికి వెళ్ళడానికి టైం.
2: ఎదురుగా ఉన్నావా?
1: ఉన్నాను. అయ్యో రామ, పొద్దు లేవగానే చూడాల్సింది నా మొహం కాదండి, ఆ దేవుడి మొహం.
3: నీ మొహంలే, దేవత మొహం చూసిన తర్వాత దేవుడి మొహం చూడాల్సిన అవసరం ఏంటి?
1: చాలండి కబుర్లు. రాత్రి ఎలా వచ్చారో గుర్తుందా?
3: రాత్రి ఎలా వచ్చాను? నార్మల్గానే వచ్చుంటాను.
1: నార్మల్గా వచ్చారో అబ్నార్మల్గా వచ్చారో పిల్లల్ని అడిగితే తెలుస్తుంది. లేవండి, తొందరగా రెడీ కండి.
3: జ్వరం తగ్గిందేనన్నా?
4: తగ్గింది.
3: రాత్రి నేను వచ్చేసరికి
4: నేను నిద్రపోతున్నాను.
3: ఓహో,
4: గాంధీ గారు ఏం చెప్పానో, తాగుడు చాలా చెడ్డలవాటని, అది ఆరోగ్యానికి చాలా హానికరమని, దరిద్రానికి హేతు అని చెప్పారు. అంతేకాకుండా ఇంకా చాలా.
3: వాళ్ళు అలాగే చెప్తారా? మహాత్ములు కదా. అది సరే, గాని రాత్రి నేను వచ్చేసరికి
4: నేను నిద్రపోలేదు.
3: మరి రాత్రి నేను ఎలా వచ్చాను రా?
4: అది నేను చెప్తాను.
3: చెప్పు చెప్పు, ఎలా వచ్చాను?
4: మనిషికి ఉండేవి రెండు కాళ్ళే కదా.
3: అవును, నాకు రెండే కదా ఉన్నాయి.
4: కానీ రాత్రి మీకు 4 కాళ్ళున్నాయి.
3: ఏ

0: ఇద్దరు కాక ముగ్గురు చాలని ఈ రోజుల్లో నా చేత నలుగురు పిల్లల్ని కనిపించారు.
1: కానీ పెంచే వాళ్ళకే కనీ హక్కు ఉంటుందో?
0: చాలండి, నలుగురిని కన్నాను, ఇక నా వల్ల కాదు బాబు.
2: అమ్మా, అందరి ఇళ్లలో ఒకే దేవుని పూజిస్తారా? మరి మా ఇంట్లో ముగ్గురు దేవుల ముందు పూజిస్తాం.
0: రూపాలు 3 అయినా 30 అయినా దేవుడు ఒక్కడే అని మీకు తెలియడం కోసం.
2: అంటే?
0: అంటే తండ్రిని ఇంగ్లీష్ లో ఏమంటారు?
2: ఫాదర్ అని.
0: హిందీలో?
2: పితాజీ అని.
0: మరి తెలుగులో ఏమంటారు?
2: నానా అని.
0: అంటే మూడింటికి అర్థం తండ్రనే కదా. అలాగే ముస్లింలు అల్లా అని పిలిచినా, హిందువులు రామా అని పిలిచినా, క్రైస్తవులు జీసస్ అని పిలిచినా, మమ్మల్ని కాపాడు తండ్రి అని ఎవరికి తెలిసిన పద్ధతిలో వారు, ఎవరికి అలవాటైన పద్ధతిలో వారు ఆ దేవుణ్ణి పిలుస్తూ ఉంటారు, కొలుస్తూ ఉంటారు. ఎవరెలా పిలిచినా ఎవరెలా కొలిచినా జవాబిచ్చేది ఒక్కడే. గాంధీగారు చెప్పింది మీకు గుర్తుందిగా, రఘుపతి రాఘవ
3: రాజారాం.
4: ఈ సినిమా కథ కేరళ రాష్ట్రంలో మొదలైంది. అంగరక్షకుడు సినిమా షూటింగ్ కోసం కేరళకు వెళ్లారు కెఎస్ రామారావు. అప్పుడే అక్కడ అందరూ ఆకాశధూతు సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. తెలిసినవారు కూడా, చూడండి సినిమా చాలా బాగుంది అనంటే సర్లే అని చెప్పి వెళ్ళి చూసేశారు. చాలాసార్లు కళ్ళు మసకబారిపోయాయి కన్నీళ్లతో. అంతగా కదిలించింది ఆ సినిమా. అమ్మని చూస్తేనే మనకు కడుపు నిండిపోతుంది, అవునా? ఇక అమ్మ గురించి చిత్రమే తీస్తే మనసే పొంగిపోతుందని మనకే తెలుసు. ఎలాగైనా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు అందించాలని మలయాళం చిత్ర నిర్మాత దగ్గర హక్కులు కొన్నారు. దాని తర్వాత

0: మనది బొమ్మ గొడుసుల బొమ్మ వచ్చబోయే వారికి ఉడ్డించు బొమ్మ ఏంటో చెప్పమ్మా.
1: పగలేమో రెండే కాళ్ళు, చీకటి పడితే నాలుగు కాళ్ళు, జంతువు కాదు మనిషే.
0: ఎవరు
1: ఇంకెవరు నానే.

రాత్రి చేసిన తప్పులు అన్ని పొద్దుట మన్నించేస్తుంది, ఎన్నిసార్లు మాట తప్పినా మన్నించాం పో అంటుంది. ఆ దేవత ఎవరు? కాదు కాదు కాదమ్మా, మీ అమ్మా.

0: మలయాళం చిత్రం ఆకాశధూతు రీమేక్గా 1993లో తీసిన మాతృదేవోభవ చిత్ర విశేషాలు చెప్పుకుంటున్నాం. తెరపై మనకు సినిమా కనిపిస్తుంది, మరి తెర వెనుక జరిగే ఆసక్తికర విషయాలు తెలిస్తే మరోసారి ఆ సినిమా చూడాలనిపిస్తుంది కదా. అందుకే మీకోసమే ఈ ప్రత్యేకమైన కార్యక్రమం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ చిత్రం మలయాళంలో తీశారు, తెలుగులో తీయడానికి హక్కులు కూడా తీసుకోవడం జరిగింది అని మెల్లగా సాంకేతిక వర్గాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు నిర్మాత. అజయ్ కుమార్ అంతకు మునుపే కొంగుచాటు కృష్ణుడు సినిమా తీశారు ఈ నిర్మాతతో. అందులో సుత్తివేలుతో తీసిన సెంటిమెంట్ సీన్స్ బాగా వచ్చాయి. ఇప్పుడు తీయబోయే చిత్రకథలో సెంటిమెంట్ పాలు ఎక్కువ. సరిగ్గా తీయకపోతే మొదటికే మోసం వస్తుంది కాబట్టి దర్శకుడిగా అజయ్ కుమార్ని ఓకే చేసుకున్నారు నిర్మాత.
1: అర్థం చేసుకుంటాడో వ్యర్థం చేసుకుంటాడో అంతా అతని చేతుల్లోనే ఉంది.
2: నమస్తే స్వామీజీ.
1: రా మా శారదారా, ఎలా సాగుతున్నాయమ్మా నీ సంగీత పాఠాలు?
2: స్టూడెంట్స్ అంతా చాలా శ్రద్ధగా నేర్చుకుంటున్నారు స్వామీజీ.
3: ఎందుకు నేర్చుకోరమ్మా? నువ్వు పాడుతుంటే రాళ్ళు కొట్టే వాళ్ళకు కూడా రాగాలు నేర్చుకోవాలనిపిస్తుంది. నీ సంగీతం వింటుంటే ఆ సరస్వతే స్వయంగా దిగొచ్చిందా అనిపిస్తుంది.
2: ఏదో మీకు నా మీద అభిమానం కొద్ది అలా అనిపిస్తుంది అంతే. క్లాసుకి టైం అయింది, వస్తాను స్వామి.
3: మంచిదమ్మా.
1: అమ్మా శారదా, సత్యం తన అలవాట్లు మాని ఏమైనా దారిలోకి వచ్చాడా?
3: ఇసుకలోంచైనా నూనె తీయొచ్చు గాని మూర్ఖుడి మనసు మార్చలేం. ఈ అపర సరస్వతి స్వరపావనం చేస్తూ ఉంటే వాడు సురాపానం చేస్తున్నాడు. భగవాన్, నీ లీలలు మాకు అర్థం కావయ్యా. జిల్లేడు కొమ్మకి మల్లెపూలు దండేస్తావెందుకయ్యా?
1: చూడు అనంతస్వామి, ఆ శారదను సత్యాన్ని చూస్తూ ఉంటే నాకు బాధగా ఉంది. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి అనాథలుగా మన అనాథాశ్రమంలోనే పెరిగారు. ఈడో జోడు బాగుంది, ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు అని మనమే దగ్గరుండి వాళ్ళ పెళ్లి చేశాం. కానీ ఇప్పుడు ఏమైంది, ఆ సత్యం తాగుడికి బానిసైపోయాడు. పాపం ఈ అమ్మాయి రెక్కల ముక్కలు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తోంది. మనం తప్పు చేసామే మానంత స్వామి.
3: స్వామి, స్వర్గంలో జరిగే పెళ్లిళ్లకు భూమి మీద మనం సాక్షులుగా నిలబడగలమే గాని మనం ఏం చేయగలం చెప్పండి? వాళ్ళు మంచిగా ఉంటారని పెళ్లి చేశాం, వాళ్ళు ఇలా సంసారాన్ని ముక్కలు చేసుకుంటారని మనమే కలగన్నామా?
0: ఇక సంగీతం రొటీన్గా ఉండకూడదు, మనసుని తాకాలి. 10 తరాల పాటు పాటా వినిపించాలి అనుకున్నారు నిర్మాత. ఎంఎం కీరవాణి గారిని ఎన్నుకున్నారు. రచయితగా సత్యమూర్తి, దర్శకుడు అజయ్ కుమార్ గారు కలిసి మలయాళ సినిమాని తెలుగు నేటివిటీకి దగ్గరగా ఎలా ఉంటే బావుంటుందో ఆలోచించుకొని

0: ఇంతకీ సినిమా టైటిల్ ఎవరు పెట్టారో తెలుసా? రచయిత సత్యమూర్తి గారు. ఇది అమ్మ కథ. ఈ పేరైతే ఎలా ఉంటుంది అనగానే అందరూ ఓకే అనేశారు. ఇక సినిమాటోగ్రఫర్గా ఛోటాకే నాయుడు గారిని పెట్టుకున్నారు. సాంకేతిక సిబ్బంది అంతా సెట్ అయ్యారు. మరి నటీనటులెవరు? అమ్మ పాత్రకు జయసుద గారైతేనో ఒకరి సలహా, కావలసినంతగా సీన్స్ పండుతాయా మరొకరి సందేహం. ఎక్కువ ఆలోచించకుండా మలయాళ మాతృకలో చేసిన మాధవి గారైతేనే తగు న్యాయం చేయగలరని వారిని అప్రోచ్ అయ్యారు.
1: శారదా, నువ్వు రోజు నడిచి స్కూల్కి వెళ్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వు ఒక్కసారి ఉమ్మంటే నీకు మోపిడి కొనిపెడతా. ఏమంటావు?
2: ఆడడానికి ఏముంది?
1: అదే, వారానికి ఒకసారి రెండు సార్లు మా ఇంటికి దయచేసి.
2: ఇళ్ళకి వచ్చే సంగీత పాఠాలు చెప్పి అలవాటు నాకు లేదు.
1: అదిగా శారదా, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు
2: లేదు.
1: మీ ఆయన సత్యం గారు 15 రోజులు క్యాంప్ లో ఉంటే 15 రోజులు ఆన్ లో ఉంటాడు. పాపం ఏం సుఖ పెడతాడులే. అంటే అదే నా ఉద్దేశం. నీ ఒక్క జీతంతో 4 పిల్లల్ని 3ని కూడా పోషించడం కష్టం కదా.
2: చూడపారావు, నా కుటుంబ విషయాలు నీకు అనవసరం.

0: నేను బాధల్లో ఉన్నానని నీతో ఎప్పుడు చెప్పలేదే. నువ్వేం మాట్లాడుతున్నావో ఎందుకు మాట్లాడుతున్నావో నాకు బాగా తెలుసు. ఆఖరిసారి మర్యాదగా చెప్తున్నాను, ఇంకోసారి నా దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావు మా ఆయనతో చెప్తాను. ఆయన సంగతి నీకు తెలుసుగా.
1: మీరు వింటున్నారు మాతృదేవోభవ చిత్ర విశేషాలు. ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో మాధవి గారి డేట్స్ కూడా దొరికాయి. వారి భర్త పాత్రలో నాజర్, మిగిలిన వారందర్నీ చకచకా ఫైనల్ చేసేయడం జరిగింది. మరి లొకేషన్ చోటాకేనాయుడు గారు సజెస్ట్ చేశారు, రాజమండ్రి అయితే బావుంటుందండి, ముఖ్యంగా గోదావరి బ్యాక్డ్రాప్లో అయితే సూటబుల్గా ఉంటుంది ఈ కథకి అని చెప్పి అన్నారు. సరే ఓకే అన్నారు దర్శక నిర్మాతలు. ఈలోపు ఈ విషయం మాధవి గారిని కూడా అడిగారు. అప్పుడే మాధవి గారు ఫోన్ చేశారట నిర్మాతకి దర్శకులకి, షూటింగ్ ఎక్కడండి, అక్కడ మంచి హోటల్స్ ఉండాలి, అలా అయితే నేను కూడా కంఫర్టబుల్గా చేయగలను అని. నాకు తెలిసి మీరు సజెస్ట్ చేసిన లొకేషన్స్లో హోటల్స్ అంతగా బాగలేవేమో, షూటింగ్ హైదరాబాద్లో చేసేద్దామని చెప్పి అన్నారట. అలా నర్సాపూర్ ఫారెస్ట్ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లోని ఫామ్ హౌస్లో షూటింగ్ పూర్తయింది.

0: చిత్ర కథ క్లుప్తంగా చెప్పుకుంటే, సేవాశ్రమంలో ఇద్దరు అనాథలు పెరిగి పెద్దవుతారు. వారే సత్యంగా నాజర్, శారదగా మాధవి గార్లు. సత్యం డ్రైవర్గా పనిచేసుకుంటాడు. శారద సంగీతం నేర్పించే టీచర్గా ఉద్యోగం. ఇరువురూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. నలుగురు పిల్లలతో ఉన్నదాంట్లో ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది వీరి జీవితం. మద్యపానం సత్యం బలహీనత. అలా అతనికి మద్యం అమ్మే అప్పారావుతో పరిచయం ఏర్పడుతుంది. కాని అప్పారావు కళ్లన్నీ శారదపైనే. దుర్బుద్ధితో ఎలాగైనా శారదను చేపట్టాలన్న దురాశతో ఉంటాడు అప్పారావు.
1: ఎందుకొచ్చానో నీకు తెలీదా?
2: నేను
1: అన్ని రకాల ఆడవాళ్ళని చూశాను. సంగీత వచ్చిన నీలాంటి అందమైన ఆడదాని తప్ప.
2: చూడపరావు, మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో.
1: చెప్పడం నీ ధర్మం, చెయ్యడం నా ధర్మం. నేను మర్యాదగానే చెప్తున్నాను, ఒప్పేసుకో.

0: నీకే మసాలా వడ తీసుకో.
1: రే రవి కన్నా నోరా చారదా. అసలు అసలు ఏం జరిగిందంటే, నేను బాబా గారి దగ్గరికి వెళ్ళి మందు మానేయటానికి పసర ఇమ్మన్నాను.
2: ఇమ్మన్నానా?
1: ఆయన ఏమన్నాడో తెలుసా? నాయన సత్యం, నీకు పసర మందు ఇప్పుడప్పుడే అవసరం లేదు, నేను మళ్ళీ నెల రోజుల్లో తిరిగి వస్తాను, అప్పుడు కనిపించా అన్నాడు.
2: ఈ నెల రోజుల్లో నన్ను శుభ్రంగా పుచ్చుకోవచ్చు అన్నాడు. నిజంగా
1: ఒట్టి సారదా,
3: ఈ చిన్నాళ్ళు తాబుడు ఒకటే అలవాటు ఉందనుకున్నాను, ఇప్పుడు అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నారా? మీరు మారండి, మేమంతా మీ కళ్ళ ముందు చచ్చిపోయినా మారు.
4: సారదా, ఏం నువ్వు మాట్లాడేది?
3: నేను మాట్లాడటం కాదండి, ఈ ఊరు ఊరంతా మన కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. ఈ సమాజంలో తాగుబోతు వాడి పిల్లానికి ఇచ్చే గౌరవం ఏంటో మీకు తెలుసా? ఒక తాగుబోతు పిల్లానికి పరాయి వాళ్ళు చూపించే మర్యాద ఏమిటో మీకు తెలుసా? తెలీదు. మీ ఆయన తాగుబోతు కదా, వాడు సంసారం.

0: జీవితం పోషిస్తాడు, నన్ను పోషించమంటావా అని ఒకడు అడుగుతాడు. మీ ఆయన తాగుబోతు కదా, నిన్నే సుఖపెడతాడు, నన్ను సుఖపెట్టమంటావా అని మరొకరు అడుగుతాడు.
1: శారదా, పిచ్చి పిచ్చిగా మాట్లాడు.
0: పిచ్చి పిచ్చిగా కాదండి, పచ్చి నిజం మాట్లాడుతున్నాను. నా ముగ్గురు పిల్లలు అడ్డుపడకుండా ఉండుంటే ఈ రోజు నేను సొమ్మే ఉండేదాన్ని.
2: మీరు వింటున్నారు మాతృదేవోభవ చిత్ర విశేషాలు. సత్యం శారదల జీవితాల్లోకి నీలి నీడలా వస్తాడు అప్పారావు. అప్పారావు సత్యంల మధ్య గొడవ పెరిగి అప్పారావు సత్యంని హత్య చేస్తాడు. శారద జీవితం తెగిపోయిన గాలిపటంలా అయిపోతుంది. ఉన్న కష్టానికి తోడు శారదకు క్యాన్సర్ అని, అది చివరి స్టేజ్లో ఉందని, మృత్యువు కాచుకు కూర్చుందని తెలిసి తల్లడిల్లిపోతుంది శారద. తన కోసం కాదు, తన తర్వాత పిల్లల భవిష్యత్తు ఏంటని ఆవేదనతో ఆ అమ్మ కుంగిపోతుంది. తమలాగా పిల్లలు అనాథాశ్రమంలో పెరగకూడదని, తల్లిదండ్రుల నీడలో ఉండాలన్న ఆశతో పిల్లల్ని దత్తతకి ఇచ్చే ప్రయత్నంలో ఉంటుంది శారద.
3: ఎస్ డాక్టర్.
1: బయట కూర్చున్న శారద గారిని ఒకసారి లోపల రమ్మని చెప్పు.
3: అలాగే డాక్టర్. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారమ్మా.
1: రండమ్మా. నువ్వేం భయపడక్కర్లేదమ్మా, బాబుకి ఏం పర్వాలేదని చెప్తున్నారు డాక్టర్ గారు. తరచూ జ్వరం రావటం, తలనొప్పి ఇలాంటి ఏమైనా ఉన్నాయా?
3: అబ్బే, అలాంటివేమీ లేవండి, చాలా ఆరోగ్యంగా ఉంటాడు. మరి ఈ యాక్సిడెంట్ తర్వాత అలాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉందా?
1: నో, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ యూ. నేను అడిగింది మీ అబ్బాయి గురించి కాదమ్మా, మీ గురించి.
3: నా గురించా?
1: మీకు ఎప్పుడైనా ముక్కు నుంచి రక్తం వస్తూ ఉంటుందా?
3: అప్పుడప్పుడు వస్తుంటుంది, ఇప్పటికీ 5-6 సార్లు జరిగింది. డాక్టర్ గారికి చూపిస్తే సైనసైటిస్ అన్నారు.
1: మీకు ఎప్పుడైనా తలంతా పట్టేసినట్టు, సూదంతో గుచ్చుతున్నట్టు తలనొప్పి ఎప్పుడైనా వస్తుందా?
3: అప్పుడప్పుడు వస్తుంది, ఏ ఎనర్జీని తీసుకుంటానో వెంటనే తగ్గిపోతుంది.
1: మీరు కొంచెం బయట కూర్చోండమ్మా, నేను మళ్ళీ పిలుస్తాను.
4: అదేమిటి డాక్టర్ గారు, అబ్బాయికి యాక్సిడెంట్ అయితే తల్లిని ప్రశ్నలు అడుగుతున్నారు?
1: యాక్సిడెంట్ అబ్బాయికి అయింది, కానీ యాక్సిడెంటల్ గా మాకు ఇంకో విషయం తెలిసింది. అబ్బాయికి రక్తం ఎక్కించడం కోసం తల్లి రక్తం తీసాం కదా, అది చెక్ చేస్తుంటే మా ల్యాబ్ చీఫ్ టెక్నీషియన్ కి ఇంకో అనుమానం వచ్చింది. అది నిర్ధారించుకోవడం కోసమే ఆవిడ ఎన్ని ప్రశ్నలు అడిగాను. ఎనీవే, ఈ రిపోర్ట్ ఒకసారి చూడండి.

0: ఒక అమ్మ వేదనే మాతృదేవోభవ. ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క కుటుంబం. అమ్మానాన్నలు దొరికి దత్తత ఇస్తున్నప్పుడు అమ్మగా మాతృమూర్తిగా మాధవి తెరపై చూపిన నటన అత్యద్భుతం. షూటింగ్ 35 రోజుల్లోనే పూర్తయింది. ప్రివ్యూ షోలో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వచ్చారు. టెన్షన్లో దర్శకుడు. డిస్ట్రిబ్యూటర్స్ కళ్ళు తుడుచుకున్నారే కాని ఒక్క మాట కూడా చెప్పలేదు. హైదరాబాద్లో ఒక థియేటర్లో తొలిరోజు. ఖాళీ థియేటర్. ఇంకొక థియేటర్కి వెళ్తే అక్కడ కూడా అదే పరిస్థితి. మాతృదేవోభవ చిత్రం ఖాళీ థియేటర్స్తో పలకరించిన కుర్చీలు ఎలా నిండాయి.
1: అమెరికా చాలా దూరం కదా.
2: అయితే మమ్మల్ని కూడా తీసుకెళ్తావా?
1: లేదు బాబు, మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఆ పైవాడు ఒప్పుకోడు. ఆయన ఆపనిలింది, ఎవ్వరూ అక్కడ పోలేరు.
2: అదేం కుదరదు, నిన్ను విడిచి మేము ఎలా ఉంటాం? నిన్ను వెళ్ళనీయం. నువ్వు లేకపోతే మరి మమ్మల్ని అందరినీ ఎవరు చూస్తారు?
1: అందుకే బాబు, నీకోసం ఈ అమ్మ ఒక మంచి ఏర్పాటు చేస్తుంది. నేను ఒక్కొక్కరిని ఒక్కో ఇంట్లో ఉండే ఏర్పాటు నేను చేస్తున్నాను. అక్కడ మీకు మంచి భోజనం, మంచి బట్టలు, మంచి చదువు, అన్నిటిని మించి మిమ్మల్ని ఎంతో ప్రేమించే తల్లిదండ్రులు అందరూ ఉంటారు.

0: నువ్వు అమెరికా అని ఉద్యోగం అని మాతో ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నువ్వు తొందరలోనే చనిపోతావని డాక్టర్ చెప్పారు, అవునా?
1: అది నీకెలా తెలుసు?
0: నువ్వు నాన్నతో ఆ రోజు రాత్రి చెబుతున్నప్పుడే నేను విన్నాను.
2: అక్క, మా ఎందుకు ఏడుస్తుంది?
0: అది మనందరినీ వదిలి వెళ్ళాలి కదా, అందుకని.
3: మీరు వింటున్నారు మాతృదేవోభవ చిత్ర విశేషాలు. ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో 3 రోజులు ఖాళీ థియేటర్స్ దర్శనమిచ్చాయి. చిత్రం విడుదలయ్యాక దర్శక నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్తో అర్జెంట్ మీటింగ్ పెట్టారు. చాలా వాదోపవాదాల తర్వాత సినిమాకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి జేబురుమాలిద్దాం, ఈ స్ట్రాటజీ తప్పకుండా వర్కౌట్ అవుతుంది అని చెప్పి నిర్ణయించుకున్నారు. ఒక్క వారం ఆగుదాం, కష్టమైనా నష్టమైనా ఓర్చుకుందాం, అమ్మ కథ అందరి ముందు వెళ్లాలి అని చెప్పి అనుకున్నారు.

0: టికెట్స్ అమ్మేవారి దగ్గర ఈ జేబురుమాళ్ల కట్టలు సిద్ధంగా పెట్టారు. ముందుగా టికెట్ తీసుకున్నవారు పిచ్చె కిందా అని చెప్పి ప్రశ్నించాడట ఆ ప్రేక్షకుడు. తర్వాత ఆసక్తితో చూస్తే టికెట్ కొన్న అందరికీ ఎందుకు ఇస్తున్నారు అన్న ఇంట్రెస్ట్తో థియేటర్లోకి వెళ్లారు. అమ్మ బాధ ఏడ్పించేసింది, స్పందించని మనసు లేదు. సూపర్ హిట్ అయింది మాతృదేవోభవ, కాని ఇదంతా హైదరాబాద్ థియేటర్స్ లోని కథ.
1: నువ్వే కదా మాకు చెప్పావుగ్యం బాగుండాలని ముగ్గురు దేవుల్ని రోజు ప్రార్థిస్తున్నావు, ఆ దేవుళ్ళు వినే ఉంటారు. నీకేమీ కాదమ్మా, అయినా నీకు టైం అయిపోయింది అని చెప్పింది డాక్టరే కదా, దేవుడు కాదు కదా.
2: అవునమ్మా, కానీ ఆ దేవుడు నిన్నేమి డాక్టర్ చెప్పాడు. చూడరాదా, మీరు పోయినా నా ఆత్మ మిమ్మల్ని చూసి బాధపడకూడదు. మీరెప్పుడు సుఖంగా సంతోషంగా ఉండాలి.
1: నేను ఎన్నోసార్లు ఏడుస్తూ దేవుడితో చెప్పాను, అలా చెబితే దేవుడు తప్పకుండా వింటాడు. నాకు తెలుసమ్మా, నీకేం కాదు, నువ్వు పని చేయకు, నేను ఎక్కడైనా పనిచేసి నిన్ను తమ్ముల్ని చూసుకుంటాను. నువ్వు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా.
3: ఏమిటమ్మా ఏమైంది
2: స్వామి? చూసే శక్తి వినే శక్తి కూడా నశించిపోతుంది. పాడుపడిపోయిన ఈ గురువు వదిలి రేపు మాపో ఈ చిలుక కూడా ఎగిరిపోయేటట్టుంది. ఆడిపోతుంది, నా బిడ్డలు పెళ్లి కూట్లో చేరుకుని సుఖంగా ఉన్నారనే సంతోషకరమైన వార్త వినగలనా స్వామి? చెప్పండి స్వామి, చెప్పండి.
3: శారద, నీకు ఆశ్రయించిన ఈ మందిరం నీ పిల్లలకి ఎందుకు పనికిరాదమ్మా?
2: అది కాదు స్వామి, ఎన్ని ఉన్నా అన్నదాశ్రయం అన్నదాశ్రయమే కదా స్వామి. తినడానికి మూడు పుట్ల తిండి, కట్టుకోవడానికి బట్ట, చదువుకోవడానికి చదువు ఉండొచ్చు, కానీ స్నేహించడానికి ఎవరు ఉండరు, ప్రేమ పంచుకోవడానికి ఎవరు ఉండరు. వాళ్ళకి గత ఉండదు, భవిష్యత్తు ఉంటుందో లేదో కూడా తెలియదు. ఎంత ఎదిగినా ఏం సాధించినా తను అనాథిననే న్యూన్యతాభావం మనసులోనే జరిగిపోదు. అందుకే వద్దంటున్నాను స్వామి, వాళ్ళకి తల్లిదండ్రులు కావాలి, వారి నీడన వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలి. ఎలాగైనా ప్రయత్నించండి స్వామి.
3: ఊరుకో, అనంత స్వామి ఆపల్లోనే ఉన్నారు. పిల్లలు లేక తప్పించిపోయే కొంతమంది తల్లిదండ్రుల నుంచి జవాబులు వచ్చాయి. నీ బిడ్డలకు నువ్విచ్చినంత ప్రేమ పంచుకోలేకపోయినా వాళ్ళను అపురూపంగా పెంచి వాళ్ల భవిష్యత్తును తీర్చిదిద్దగలిగే మంచివాళ్ల కోసం చూస్తున్నా. రేపో మాపో వాళ్ళ నీ దగ్గరికి పంపిస్తాను, కంగారు పడకమా.
0: దర్శకులు అజయ్ విజయవాడకు బయలుదేరారు. స్టేషన్లో దిగి రిక్షా ఎక్కారు. ఆ రిక్షా నడిపించే అబ్బాయిని అడిగారు, బాబు కొత్త సినిమాలు ఏమైనా బాగున్నాయా, కాసేపు చూసొస్తాను అని. మీరు ఏం చూసినా చూడకపోయినా మాతృదేవోభవ సినిమా చూడండి సారు, అది కథ కాదండి, మన జీవితం అని చెప్పి అన్నాడట. అప్పుడు అర్థమైంది అజయ్ గారికి ఇక ఈ సినిమాని ఎవ్వరూ ఆపలేరు అని. ఎందుకంటే అన్ని వర్గాల ప్రేక్షకులని స్పందింపచేస్తేనే అది సూపర్ హిట్ అవుతుందని ఆయనకు బాగా తెలుసు.
2: చూడు బాబు, అక్కడ కూడా నువ్వు మంచి కుర్రాడు అనిపించుకోవాలి, ఎవరితో గొడవ పడకూడదు.
4: నీ సోదాపే అసలు విషయానికి రా.
5: ఉండవయ్యా, నేను చెబుతానుగా చూడమ్మా, మాకు ముగ్గురు మగపిల్లలు, ఆడపిల్ల కావాలని నాకు ఉండేది, కానీ ఆ కోరిక తీరలేదు. పెద్దవాడు

0: విమాన ప్రమాదంలో పోయాడు. రెండోవాడు కెనడాలో స్థిరపడ్డాడు. మూడోవాడు అమెరికాలో సెటిల్ అయిపోయాడు. మీ ఆస్తి మాకొద్దు, మీరే అట్టి పెట్టుకోండి, మేము ఇండియా రాము అని కరాఖండిగా చెప్పేశారు.
1: అబ్బబ్బబ్బబ్బా, ఇన్నేళ్ళు నీతో కాపురం ఎలా చేశాను? అసలు విషయం చెప్తానని చెప్పమంటావా?
0: నేను చెప్తానయ్యా.
1: మరి కానీ
0: ఆయన ఎప్పుడు ఇంతేనమ్మా, నువ్వేమనుకోకు. ఈ గడ్డ మీద పుట్టాం, ఈ గడ్డ మీదే పెరిగాం, ఈ గడ్డలోనే కలిసిపోవాలని మా కోరిక. ఇంత వయసు వచ్చింది, మమ్మల్ని చూసుకోవటానికి తోడొకడు కావాలి కదమ్మా. అమ్మాయిని ఎప్పుడు పంపుతావు?
2: ఎప్పుడంటే
1: చూడమ్మా, అమ్మాయికి చక్కటి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత మాదమ్మా. ఈ వయసులో కూడా మాకు ఇంకా పిల్లల మీద మమకారాలు తీరలేదు.
0: నాకు కూడా అమ్మాయిని ఒకసారి పిలుస్తావా అమ్మా?
2: తాత, తాత.
0: నా తల్లి లక్ష్మిగా ఉన్నావమ్మా. వచ్చే లక్ష్వారం మా ఇంట్లో లక్ష్మీదేవిని అడుగు పెడతావు.
2: నన్ను ఎక్కడికి పంపద్దు. వెళ్ళకుండా నువ్వున్నంత కాలం నీతోను, ఆ తర్వాత తమ్ముడితోను ఇక్కడే ఉంటాను. కాదనుకమ్మా.
3: అన్నీ తెలిసి నువ్వే అమ్మ మాట వినకపోతే ఎలాగమ్మా?
2: అమ్మ ఆరోగ్యం బాగలేదని తెలిసి అమ్మని ఒంటరిగా వదిలి నేను ఎలా వెళ్ళను? నేనెవరింటికి వెళ్ళను, నన్ను ఎక్కడికి పంపద్దు. నేను వెళ్తే అమ్మని ఎవరు చూసుకుంటారు?
3: అందుకు అన్ని ఏర్పాట్లు నేను చేశానమ్మా. అమ్మ చెప్పినట్టుగా నువ్వు విను.
2: అమ్మ పోయేవరకైనా నేను ఇక్కడే ఉంటాను.
3: చూడమ్మా, అమ్మను చూసుకునే బాధ్యత నాది. తను బతుకుండగానే మిమ్మల్ని అందరినీ మంచి కుటుంబాల్లో చేర్చాను అన్న తృప్తి ఉండాలి కదా.
2: అది కాదు స్వామి.
3: నువ్వు ఇంకేం మాట్లాడకమ్మా, అమ్మ సంగతి నాకు వదిలి, నా మాట వినమ్మా.
4: 1993లో విడుదలైన మాతృదేవోభవ అత్యద్భుత కలెక్షన్స్తో దూసుకెళ్ళింది. చిత్రగారికి ఉత్తమ నేపథ్య గాయనిగా నంది అవార్డు, మూడవ ఉత్తమ చిత్రంగా కాంస్య నంది నిర్మాత కెఎస్ రామారావు గారికి లభించింది. ఈ అవార్డులన్నీ అమ్మకే కదా. మాతృదేవోభవ.
2: నేను యవతికాలతో పుట్టడం నా అదృష్టం కదమ్మా.
5: ఏంటి బాబు అలా అంటున్నావు?
2: ఎందుకంటే నేను కూడా అందరిలా ఉండుంటే ఎవరో ఒకరు నన్ను కూడా తీసుకుపోయేవారు. ఈ కుంటితనం వల్లే కదా ఇంకా నీ దగ్గర ఉన్నాను. ఇది నా అదృష్టమే కదా.
6: అయ్యయ్యో, అమ్మాయి చేత పని చేస్తున్నావా? ఏమయ్యా, నీకు పని చేయించడానికి నా బిడ్డ దొరికిందా? బాబా నువ్వు లోపలికి వెళ్ళమ్మా.
2: పర్వాలేదు నేనమ్మా, ఇదేం పెద్ద పని కాదుగా.
6: పెద్ద పని కాదంటే అదేంటమ్మా, ఇంట్లో ఇంతమంది నౌకర్లు ఉండగా నువ్వు లోపలికి చదువుకో. ఈ పేపర్ సబ్జెక్ట్ చదువుతున్నావు, నువ్వేళ్ళు చెట్లు తెలిపాయి.
1: అలాగే
6: ఉత్తరం ఎవరికమ్మా?
2: నాకే నేనమ్మా, అమ్మ రాసింది, ఇప్పుడు వస్తాను.
6: వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వస్తే నాకు ఎంత వెళ్ళిపోతుందో.
1: ఏమైనా కన్న తల్లి కదటే.
5: పెళ్ళైన రాధకి మీ అన్న తీయించి రాయినది, అక్కడ మీరంతా క్షేమమని భావిస్తున్నాను. నేను హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్ చెకప్ చేసి ఇంకా హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదన్నారు. తాత, ఈ దీపావళి పండక్కి నేను అందరం ఒకసారి కలవాలి. మన ఇంట్లో నన్ను అందరినీ ఒకసారి నిండుగా చూసుకోవాలన్నది నా చేతులతో వండి వడ్డించి తినిపించాలని నా కోరిక. రవి విషయం ఆలోచిస్తుంటేనే నాకు బాధగా ఉంది. ఎంత ప్రయత్నించినా ఆవిడ వాడిని దత్తతకు తీసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు. మిమ్మల్ని అందరినీ పిలవడానికి స్వయంగా నేను రవి కలిసి వస్తాం. నేను వచ్చేటప్పుడు అందరి అడ్రస్లో తీసుకొస్తాను, ఎందుకంటే నేను పోయిన తర్వాత ఇప్పుడుగా వాళ్ళకి అమ్మవి.
4: మీరింతవరకు మాతృదేవోభవ చిత్ర విశేషాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి నుంచి ప్రసారమైంది.
7: మీరింతవరకు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం విన్నారు.
8: మీరు 10వ తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్సులో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీకండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్.

0: మ్యామ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీలోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305273309, 9959187314 నెంబర్లకు కాల్ చేయండి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:00. మరికొన్ని క్షణాల్లో వార్తలు వింటారు.

0: ఈ పాట జనతా గారి చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందించారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో సర్దార్ ఇంద్రజిత్ సింగ్ సిద్ధు గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. వీరు 1938 జూన్ 6న పంజాబ్ లోని సంగరూర్ జిల్లాలో ఒక సైనిక కుటుంబంలో జన్మించారు. క్రమశిక్షణ, దేశభక్తి, ఆయనకు ఉన్న అతి అమితమైన ప్రేమ. 1961లో పంజాబ్ పోలీస్ శాఖలో చేరిన ఆయన తన నిస్వార్థ సేవకు గాను ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పోలీస్ మెడల్ను కూడా అందుకున్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా ఆ పరిసరాలను శుభ్రంగా చూడాలనుకుంటారు. అది ఆయనలో ఉన్న ప్రత్యేకత. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. ఇప్పుడు వినబోతున్న పాట గోపాల గోపాల చిత్రం కోసం హరిచరణ్ ధనంజయ్ పాడిన పాట. అనంత శ్రీరామ్ సాహిత్యానికి అనుప్రభన్ సంగీతాన్ని అందించారు.

0: గోపాల గోపాల చిత్రం కోసం హరిచరణ్ ధనంజయ్ పాడిన ఒక అద్భుతమైన పాట వినేశారు కదా. స్టూడియో క్లాక్ లో సమయం 12:15. మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: '96 పదవీ విరమణ చేసిన ఆయన చండీగఢ్కు మారారు. ఒకప్పుడు దేశంలోనే అత్యంత ప్రణాళికాబద్దమైన నగరంగా పేరు పొందిన చండీగఢ్ కనీసం మొదటి 10 పరిశుభ్రమైన నగరాల్లో కూడా లేకపోవడం అనే మాట ఆయన్ను తీవ్రంగా కదిలించింది. ఆయన చండీగఢ్ను తాను ఉండే ఊరిగా కాకుండా తన సొంత ఇల్లుగా భావించారు. అందుకే అధికారుల కోసం ఎదురు చూడకుండా తానే స్వయంగా వీధులను శుభ్రం చేయడం ప్రారంభించారు. వీరికి సంబంధించిన మరిన్ని విశేషాలను మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. ఇప్పుడు వినబోతున్న పాట పరుగు చిత్రం కోసం రంజిత్ పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి మణిశర్మ సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతారు.

అయినా ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా గత 3 దశాబ్దాలుగా తన సేవను కొనసాగిస్తూనే ఉన్నారు. సిద్ధుగారి పట్టుదల సమాజంలో నెమ్మదిగా మార్పు తీసుకువచ్చింది. వారి పొరుగువారు, స్నేహితులు చెత్త వేయడానికి భయపడే స్థాయికి వచ్చారు. ఆయన నిశ్శబ్ద పోరాటం చూసి ఆయన ఒక్కరే ఇంత చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేం అని అక్కడి వారు ఆలోచించడం మొదలుపెట్టారు. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

సిద్ధు గారి 30 ఏళ్ల నిరంతర సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2026లో ఆయన్ను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. సమాజంలో గుర్తింపుకు నోచుకుని అన్సంగ్ హీరోస్ కేటగిరీలో ఆయనకు ఈ పురస్కారం లభించింది. ఒకప్పుడు ఆయన్ను వింతగా చూసిన వారే ఈరోజు ఆయన్ను చూసి గర్వపడుతున్నారు. వారు మనకిచ్చే గొప్ప సందేశం, గాలి గురువైతే నీరు తండ్రి, భూమి తల్లి వంటిది అని. తన తల్లిలాంటి భూమిని ఎవరైనా మురికి చేస్తే అంతకంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదని చెప్తారాయన. చెత్త వేయడం సిగ్గుచేటు, కానీ శుభ్రం చేయటం గౌరవప్రదం అనేది ఆయన జీవిత సూత్రం. మనం కూడా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం మనందరి బాధ్యత. ఇదండి ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లక్ లో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహరంను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఇక వార్తలు వివరంగా. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలను సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. వారి ప్రయత్నాలు మరింత బలమైన, ఆరోగ్యకరమైన, వ్యసనరహిత భారతదేశ నిర్మాణానికి తోడ్పడతాయని ఉపరాష్టపతి అన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో నిమగ్నమైన వారి కృషిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని అమిత్ షా అన్నారు. నార్కో కార్టెల్స్ ను నిర్దాక్షిణ్యంగా నిర్మూలించామని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధానమంత్రి హాజరవుతారు. ఈ వేడుకలలో భారత రక్షణ దళాల బృందం, 2 నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యకుడు డాక్టర్ పేట్రిక్ హర్మిలీతో సమావేశమవుతారు. ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించి పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి ఆ దేశ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ముచ్చటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ రాణి మాక్సిమాతో సమావేశమయ్యారు. దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ విప్లవం ఆర్థిక సేవలను మరింత అందుబాటులోకి, సరసమైన ధరలకు ఎలా తీసుకువస్తుందో వారు చర్చించారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆర్థిక ఆరోగ్య ప్రత్యేక ప్రతినిధిగా ఆర్థిక చేరికపై ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా గళం విప్పుతున్న నెదర్లాండ్స్ రాణి మాక్సిమాను కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వామ్య దేశాలతో తన అనుభవాన్ని పంచుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా రుద్రపూర్లో జరిగే ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో రైతులతో సమావేశమవుతారు. వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి పంటల పరిస్థితిని అంచనా వేసి వివిధ వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులతో మంత్రి చర్చలు జరుపుతారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు కూడా హాజరవుతారు. అనంతరం కేంద్ర మంత్రి ముఖ్యమంత్రితో కలిసి పంత్నగర్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. వాషింగ్టన్లో నిన్న జరిగిన 2వ పాక్స్ సిలికా సదస్సులో కృత్రిమ మేధ సాంకేతికతలను మెరుగుపరిచేందుకు, బలమైన విశ్వసనీయ సప్లై చైన్లను నిర్మించేందుకు అమెరికా నేతృత్వంలోని ఒక చొరవపై భారత్ మరో 34 దేశాలతో కలిసి సంతకం చేసింది. ఏఐ అభివృద్దికి, ఆవిష్కరణలకు అనుకూలమైన నియంత్రణ విధానానికి పాల్గొనే దేశాలు మద్దతుగా నిలిచాయని, ఏఐ అవకాశాలపై ఉమ్మడి ప్రకటన కింద ఈ సంతకాలు జరిగాయని అమెరికా ఆర్థిక వ్యవహారాల అండర్ స్టేట్ సెక్రటరీ జేకబ్ హెల్బర్గ్ తెలిపారు. ఈ సదస్సులో భారత్ తరపున సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్, భారత పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఈ రోజు దేశవ్యాప్తంగా మొహర్రంను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్దంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మనమడు, హజ్రత్ ఇమాం హుస్సేన్ ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా పీర్ల ఊరేగింపులు నిర్వహిస్తారు. మొహర్రం పండుగ సందర్భంగా హజ్రత్ ఇమాం హుస్సేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. హజ్రత్ ఇమాం సత్యం, న్యాయం అన్వేషణలో స్థిరంగా ఉండాలని ఎందరిలోనూ స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాడని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పండుగ ధైర్యం, విశ్వాసంతో కూడిన శాశ్వత స్థిరత్వానికి గుర్తుగా నిలుస్తుందని నరేంద్ర మోదీ తెలిపారు. గీత రచయిత బంకిం చంద్ర చటోపాధ్యాయ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు తెలిపారు. బంకిం చంద్ర తన సాహిత్య కృషితో బానిసత్వంలో ఉన్న భారత్లో ఆత్మగౌరవం, దేశభక్తి, స్వేచ్ఛ అనే దీపాన్ని వెలిగించారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆయన రచించిన వందేమాతర గీతం దేశ స్వాతంత్ర్యోద్యమానికి ఆత్మగా నిలిచిందని, లక్షలాది దేశవాసుల హృదయాలలో మాతృభూమి పట్ల అంకితభావం, ధైర్యం, త్యాగస్ఫూర్తిని మేల్కొల్పిందని అన్నారు. బంకించంద్ర రాసిన ఆనందమఠం నవల దేశ సాంస్కృతిక చైతన్యం, జాతీయ ఐక్యత, ఆత్మగౌరవానికి ఒక శాశ్వతమైన పత్రమని ఓం బిర్లా అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఉరుములతో కూడిన గాలులు వీస్తాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కేరళం, మాహే, లక్షద్వీప్, సిక్కింలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. ఫీఫా ప్రపంచకప్లో ఈరోజు ఫ్రాన్సిస్కో బే ఏరియా స్టేడియంలో జరిగిన గ్రూప్ డి మ్యాచ్లో ఆస్టేలియా పారాగ్వే జట్టుపై విజయం సాధించి నాకౌట్ దశకు అర్హత సాధించింది. లాస్ ఏంజల్స్లో జరిగిన మరో గ్రూప్ డి మ్యాచ్లో టర్కీ అమెరికాపై 3-2 తేడాతో విజయం సాధించింది. కాన్సా సిటీలో జరిగిన మరో మ్యాచ్లో నెదర్లాండ్స్ ట్యునీషియాపై 3-1 తేడాతో విజయం సాధించి గ్రూప్ ఎఫ్లో అగ్రస్థానంలో నిలిచింది. పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని భారత్లోని జర్మన్ రాయబారి ఫిలిప్ అకర్మాన్ అన్నారు. ఫిలిప్ ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ భారత్, జర్మనీల మధ్య వాణిజ్యం, రాజకీయ, వ్యూహాత్మక రంగాలలో బలమైన సహకారం ఉందని, హరిత సుస్థిరాభివృద్ది భాగస్వామ్యం విజయవంతమైందని అకర్మాన్ అన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్ ఇయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై ప్రసంగిస్తూ దీనికి త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈఎఫ్టీఏ ఒక పెద్ద మార్పును తీసుకువస్తుందని, ఇది జర్మన్ వ్యాపార సంస్థల నుంచి భారత్లోకి మరిన్ని పెట్టుబడులను గణనీయంగా ప్రోత్సహిస్తుందని అకర్మాన్ అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పుదుచ్చేరిలోని పూరణన్ కుప్పంలో 400 ఏళ్లకు పైగా పురాతనమైన చారిత్రాత్మక ముల్యన్ కుళం చెరువును పునరుద్దరించి ప్రారంభించారు. తావలకుప్పం సమీపంలో ఉన్న ఈ 2 ఎకరాల చెరువు పల్లవుల కాలం నాటిదని నమ్ముతారు. ఇది గ్రామానికి తాగునీటి, సాగునీటి వనరుగా ఉపయోగపడింది. ఇందులో సహజ ఊటల ద్వారా నిండిన 4 బావులు కూడా ఉన్నాయి. గతేడాది ఏప్రిల్లో ప్రారంభమైన పునరుద్దరణ పనులను పూర్ణన్ కుప్పం నివాసితుల భాగస్వామ్యంతో ధనసుందరం బాల్ చారిటబుల్ ట్రస్ట్ సమన్వయం చేసింది. నిన్న లండన్లో యూకే విదేశాంగ మంత్రి పీటర్ కైల్తో అర్థవంతమైన చర్చలు జరిపినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, యూకే ఆర్థిక వాణిజ్య సహకారాన్ని మరింత పెంపొందించేందుకు వారు కొత్త అవకాశాలను అన్వేషించినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా, వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహర్రంను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ లో సమయం 12:40. ఇంటర్నేషనల్ డే అగైనిస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్, మాదక ద్రవ్యాల అక్రమ వాడకం, రవాణాను నియంత్రించి నిరోధించే దిశగా అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కల్పించే రోజు. ప్రత్యేక కదంబం వింటారు. వ్యాఖ్యానం ఆర్జే పవన్ కన్నన్.
1: 80 మిలియన్ల సంవత్సరాలైంది మనం కోతి నుండి మనిషిగా మారటానికి, ఎవాల్వ్ అవ్వటానికి. కానీ మన సొసైటీలో ఉన్న ఒక సమస్య మనల్ని మళ్ళీ ఆ కోతి స్టేజ్కి తీసుకెళ్ళిపోతుంది. ఆ సమస్యనే డ్రగ్స్. ఈ డ్రగ్స్ వల్ల ఎఫెక్ట్ ఏంటో మీకు తెలుసా? ఒక మనిషి, తన కుటుంబం కాదు మన సమాజం కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఏంటి సడన్గా స్టార్టింగే డ్రగ్స్ మీద లెక్చర్ ఇస్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే ఈరోజు మన ప్రోగ్రామ్ ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ గురించి కాబట్టి. 1987లో యునైటెడ్ నేషన్స్ జూన్ 26ని ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్గా ప్రకటించింది. జూన్ 26ని ఎందుకు అంటే, జింగ్ డైనస్టీ గవర్నర్ జనరల్ లిన్ జాయూ చైనాలో షూమెన్ ప్రాంతంలో ఓపియం ట్రేడ్ని నిర్మూలించాడు కాబట్టి. ఈ హిస్టారికల్ ఈవెంట్ కారణంగా ప్రతి సంవత్సరం జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ని జరుపుకుంటున్నాం. పైకి చూస్తుంటే ఇది కేవలం డ్రగ్స్ గురించి మాట్లాడుకునే రోజులా అనిపిస్తుంది, కానీ నిజానికి ఇది అంతకంటే చాలా పెద్ద విషయానికి సంబంధించిన రోజు. ఇది మనుషుల ఫ్రీడమ్కి సంబంధించిన రోజు. ఇది క్రైమ్ ఇంకా కరప్షన్కి సంబంధించిన రోజు. ఇది టెర్రరిజం అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన రోజు. అండ్ అల్టిమేట్లీ మనం ఎలాంటి సొసైటీలో బతకాలి అనుకుంటున్నాం అనే దానికి సంబంధించిన రోజు. ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్. ఇక్కడ మనం ఈ సమస్యని రెండు భాగాలుగా చూడాలి. ముందు డ్రగ్ అబ్యూస్. ఈ డ్రగ్స్ వాడటం వల్ల ప్రజల జీవితాలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, వాళ్ళ హెల్త్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళు డ్రగ్స్కి బానిసలుగా ఎలా మారుతున్నారు, దీనివల్ల వాళ్ళ జీవితాలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, వాళ్ళ కుటుంబం ఇంకా వాళ్ళ పిల్లలపై ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఒక భాగం. రెండవది ఇల్లిసిట్ ట్రాఫికింగ్, అంటే ఈ డ్రగ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, సప్లై చేసే ఒక పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్ ఎంపైర్. చాలా టీవీ షోస్లో చూస్తుంటాం కదా, డ్రగ్ కార్టల్స్ అని అంటారే, అవే ఇవి. ఒకటి మనిషి లోపల నుండి నాశనం చేస్తుంది, మరొకటి సొసైటీని బయట నుండి అన్స్టేబుల్ చేస్తుంది. ఈ రెండూ కలిసి మోడర్న్ వరల్డ్లో

మధ్యకాలంలో మొదలైంది కాదు. మనుషులు వేల సంవత్సరాల నుండి ఏదో ఒక రకమైన మత్తు కోసం వెతుకుతూనే ఉన్నారు. ఏన్షియంట్ సివిలైజేషన్స్లో కూడా ఆల్కహాల్, క్యానబిస్, ఓపియం ఇంకా రకరకాల డ్రగ్స్ని వాడేవారు. అప్పట్లో చాలా సొసైటీస్లో వీటిని మెడిసిన్స్ కోసం లేదా రిచువల్స్ కోసమో వాడేవారు. కానీ ఎప్పుడైతే ఇవి కమర్షియల్ అయ్యి ఫ్యాక్టరీస్లో మ్యానుఫ్యాక్చర్ అవ్వడం మొదలయ్యాయో అప్పుడే అసలైన ప్రాబ్లం స్టార్ట్ అయింది. 19th century మార్ఫిన్, కొకెయిన్, హెరాయిన్ లాంటి సబ్స్టెన్సెస్ని ఇంకా పవర్ఫుల్గా మార్చారు. సైంటిఫిక్ ప్రోగ్రెస్ వల్ల వాటి పొటెన్సీ పెరిగింది. గ్లోబల్ ట్రేడ్ వల్ల అవి అందరికీ ఈజీగా దొరకడం మొదలైంది. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వల్ల వాటిని పెంపొందించే స్థాయి, స్కేల్ ఇంకా పెరిగింది. ఒకప్పుడు లోకల్గా ఉన్న విషయం కాస్త ఒక గ్లోబల్ కమోడిటీగా మారిపోయింది. 19th century జరిగిన ఓపియం వార్స్ కంటే దీనికి పెద్ద ఎగ్జాంపుల్ లేదు. ఓపియం అడిక్షన్ వల్ల తన కంట్రీ నాశనం అయిపోతుందని చైనా దీన్ని బ్యాన్ చేయడానికి ట్రై చేసింది. అప్పుడు ఇంపీరియల్ వార్స్ సపోర్ట్ ఉన్న కమర్షియల్ ఇంట్రెస్ట్ దీన్ని రెసిస్ట్ చేయడానికి ట్రై చేశారు. దానివల్ల వార్ జరిగింది. ఆనాటి లెసన్ ఈరోజు కూడా రెలవెంట్గా ఉంది. డ్రగ్స్ అనేవి ఎప్పుడు కేవలం ఒక హెల్త్ ఇష్యూ మాత్రమే కాదు, వాటి వెనుక ఎప్పుడు ఆర్థిక ఇంకా రాజకీయ పరిణామాలు ఉంటాయి. అడిక్షన్ గురించి మాట్లాడే ముందు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి మనకి. అసలు మనుషులు ఇంటాక్సికేషన్ని ఎందుకు కోరుకుంటారు? ఈ మత్తు అనే దాన్ని ఎందుకు కోరుకుంటారు? దానికి జవాబు కేవలం ప్లెజర్ మాత్రమేనా? కాదు, వాళ్ళ పరిస్థితుల నుంచి పారిపోవడానికి వాడతారు. దే యూజ్ డ్రగ్స్ యాజ్ అన్ ఎస్కేప్, వాళ్ళ బాధల నుంచి ఎస్కేప్ కావడానికి, ఒంటరితనం నుంచి పారిపోవడానికి, మానసిక క్షోభ నుంచి ఎస్కేప్ కావడానికి, యాంగ్జైటీ నుంచి ఎస్కేప్ కావడానికి, బోర్డం నుంచి ఎస్కేప్ కావడానికి, చివరికి జరిగేది ఏంటంటే తమ నుండి తామే పారిపోవడానికి. బ్లేజ్ పాస్కల్, ఫ్రెంచ్ ఫిలాసఫర్ అండ్ మ్యాథమెటిషియన్, ఆయన ఏం చెప్పాడంటే, ఆల్ ఆఫ్ హ్యుమానిటీస్ ప్రాబ్లమ్ స్టెమ్ ఫ్రమ్ మ్యాన్స్ ఇనబిలిటీ టు సిట్ క్వైట్లీ ఇన్ ఎ రూమ్ అలోన్. మానవ సమస్యలన్నిటికీ కారణం మనిషి ఒక్కడే ఒక గదిలో ప్రశాంతంగా కూర్చోలేకపోవడమే. డ్రగ్స్ అనేవి సమస్యల నుండి ఎస్కేప్ ఇస్తుంది అని ఒక ఫాల్స్ హోప్, ఇంకా ఫాల్స్ ప్రామిస్ ఇస్తుంది, ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఇస్తుంది. డ్రగ్ అడిక్షన్ని తరచుగా ఒక ప్రాబ్లం లాగా చెప్తారు. కానీ వాటితో పాటు అడిక్షన్ అనేది మనల్ని మనుషులుగా ఉంచే కొన్ని క్వాలిటీస్ పైనే అటాక్ చేస్తుంది. మన సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్, మన అటానమీ, మన సెల్ఫ్ కంట్రోల్, మన అబిలిటీ టు చూస్ పైనే అటాక్ చేస్తుంది. అరిస్టాటిల్ ఏమన్నాడంటే, ఫ్రీడమ్ రిక్వైర్స్ మాస్టరీ ఓవర్ వన్స్ డిజైర్స్. మనకి నిజమైన స్వేచ్ఛ ఎప్పుడు దొరుకుతుందంటే మన కోరికల్ని జయించినప్పుడు. ఈ పర్స్పెక్టివ్లో చూస్తే అడిక్షన్ అనేది హ్యూమన్ ఎగ్జిస్టెన్స్లో ఒక పారాడాక్స్ లాగా. జనాలు మొదట ఫ్రీడమ్, స్వేచ్ఛ కోసం డ్రగ్స్ని వాడటం స్టార్ట్ చేస్తారు. దేని నుంచి స్వేచ్ఛ? ఫ్రీడమ్ ఫ్రమ్ స్ట్రెస్, ఫ్రీడమ్ ఫ్రమ్ పెయిన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఇన్హిబిషన్. కానీ ఈ అడిక్షన్ అనేది ఎలా పనిచేస్తుందంటే దానికి కంప్లీట్ ఆపోజిట్గా పనిచేస్తుంది. మనము స్వేచ్ఛ గురించి వెతుకుతాం, కానీ అది తర్వాత తర్వాత డిపెండెన్సీ, కంపల్షన్, ఇంకా లాస్ ఆఫ్ కంట్రోల్కి దారితీస్తుంది. ద సర్చ్ ఫర్ ఫ్రీడమ్ ఎండ్స్ ఇన్ క్యాప్టివిటీ. స్వేచ్ఛ కోసం చేసే ఈ ప్రయత్నంలో, ఈ మత్తు అనే చెరసాలలో మనము బందీలుగా మారుతున్నాము.

డ్రగ్స్ అనేవి ఒకరితో వాళ్ల కుటుంబంతో ఆగేది కాదు. దీని పరిణామాలు రాష్ట్రం మీద, దేశం మీద, ఇంకా ఖండాల మీద కూడా ఉంటుంది. ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్. ఇలిసిట్ ట్రాఫికింగ్ అంటే ఇల్లీగల్ డ్రగ్ ట్రేడ్. ఇల్లీగల్ డ్రగ్ ట్రేడ్ అనేది ప్రపంచంలోనే చాలా ప్రాఫిటబుల్ ఎంటర్ప్రైజెస్లో ఒకటి. ఇది వేల కోట్ల రెవెన్యూ జనరేట్ చేస్తుంది. ఇలాంటి ప్రాఫిట్స్ ఉన్న దగ్గర నెక్స్ట్ వచ్చేదేంటి? క్రైమ్ అండ్ కరప్షన్. అధికారులకి బ్రైబింగ్ జరుగుతుంది, లా ఎన్ఫోర్స్మెంట్ కాంప్రమైజ్ అవుతాయి, జుడిషియల్ సిస్టమ్స్ వీక్ అవుతాయి. మొత్తం దేశమే ఈ ఇలిసిట్ ఎకానమీ పైన డిపెండ్ అయ్యే పరిస్థితి వస్తుంది. కానీ డేంజర్ అక్కడితో ఆగదు. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో డ్రగ్ ట్రాఫికింగ్ అనేది ఇన్సర్జెన్సీ, ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్, ఇంకా టెర్రరిజంతో లింక్ అయి ఉన్నాయి. దీనిని నార్కో టెర్రరిజం అంటారు. నార్కో టెర్రరిజం అంటే ఈ ఇలిసిట్ డ్రగ్ ట్రేడ్లో వచ్చిన డబ్బులని టెర్రరిజంకి, ఇంకా ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ని ఫండ్ చేయడానికి ఉపయోగించడం అన్నమాట. అందుకే డ్రగ్ ట్రేడ్ అనేది ఒక అడిక్ట్ పర్సనల్ లైఫ్, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం కాదు, దేశ శాంతి భద్రతలకు సంబంధించిన విషయం. బికాస్ డ్రగ్ ట్రేడ్ ఫండ్స్ వైలెన్స్ అండ్ టెర్రర్. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఒక దేశంలోని ఇన్సర్జెంట్ గ్రూపులు 2005 నుంచి 2008 మధ్యలో ఓపియం ట్రేడ్ ద్వారా 350 నుంచి 660 మిలియన్ డాలర్లు సంపాదించారు. అంటే సంవత్సరంలో దాదాపు 90 మిలియన్ డాలర్ల నుండి 160 మిలియన్ డాలర్లు వచ్చేదన్నమాట. ఆ దేశపు జీడిపికి ఈ ఓపియం ట్రేడ్ అనేది 9 నుంచి 14% కాంట్రిబ్యూట్ చేసేది. ఈ ఫిగర్స్ నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, డ్రగ్స్ రెవెన్యూతో ఇన్సర్జెంట్ గ్రూప్స్ వెపన్స్ని పర్చేస్ చేయటం, ఫైటర్స్ని రిక్రూట్ చేయటం కోసం ఉపయోగిస్తారు. 9/11 ఇన్సిడెంట్ తర్వాత పాలసీ మేకర్స్ అందరూ టెర్రరిజం, ఆర్గనైజ్ క్రైమ్, ఇంకా నార్కోటిక్స్ ట్రాఫికింగ్ని వేరువేరుగా చూడలేమని రియలైజ్ అయ్యారు.

యుఎన్ఓడిసి రిపోర్ట్ ప్రకారం ఇంకో దేశంలో 2023లో 1000 మెట్రిక్ టన్నుల ఓపియం ప్రొడక్షన్ జరిగింది. ఈ దేశం ప్రపంచంలోనే మోస్ట్ నటోరియస్ డ్రగ్ ప్రొడ్యూసింగ్ రీజన్ అయిన గోల్డెన్ ట్రయాంగిల్ కి కీలకంగా ఉంది. ఈ ప్రాంతంలో డ్రగ్ ట్రాఫికింగ్ అనేది ఆర్మ్స్ స్మగ్లింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్, ఇంకా ఇన్సర్జెంట్ ఫైనాన్సింగ్ తో లింక్ అయి ఉంది. ఇంకో రిపోర్ట్ ఏం చెప్తుందంటే, ఒక ప్రముఖ పెద్ద దేశంలో సర్క్యులేషన్లో ఉన్న 99% బ్యాంక్ నోట్స్లో కొకెయిన్ ట్రేసెస్ ఉన్నాయని. అంతేకాకుండా ఆ దేశంలోని అతిపెద్ద ప్రవహించే నదిలో ట్రేసబుల్ లెవెల్స్ ఆఫ్ కొకెయిన్ డిటెక్ట్ అయ్యాయని. ఇవన్నీ సూచిస్తుంది ఒకటే, డ్రగ్ ట్రేడ్ పరిస్థితిని, అది ఎంత తీవ్రంగా ఉందని. గ్లోబలైజేషన్లోని ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ ఏంటంటే, ఒక దేశంలో జరిగే చర్యలు ఇంకో దేశాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక సిటీలో కొనే డ్రగ్ వల్ల వచ్చే ప్రాఫిట్స్ క్రిమినల్ నెట్వర్క్స్ ద్వారా బార్డర్ దాటి వేల మైళ్ళ దూరంలో ఉన్న వైలెన్స్కి ఫినాన్స్గా మారి ఇన్స్టిట్యూషన్స్ని కరప్ట్ చేసి కాన్ఫ్లిక్ట్ని సస్టైన్ చేస్తుంది. అందుకే డ్రగ్ అబ్యూస్ని కేవలం ఒక పర్సనల్ చాయిస్గా చూడలేం. ఫ్యామిలీ సఫర్, కమ్యూనిటీ సఫర్, నేషన్స్ సఫర్, సమ్టైమ్స్ ద ఎంటైర్ రీజన్ అండ్ కాంటినెంట్ సఫర్. ద యూజర్ నెవర్ సీజ్ ద విక్టిమ్స్, ద విక్టిమ్స్ నెవర్ మీట్ ద యూజర్స్, యెట్ బోత్ ఆర్ కనెక్టెడ్ బై ద సేమ్ ఇలిసిట్ ఎకానమీ. ఈ ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, డ్రగ్ అబ్యూస్ వల్ల వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి, డ్రగ్ ట్రాఫికింగ్ వల్ల క్రైమ్, వైలెన్స్, ఇంకా టెర్రరిజం ఎక్కువ అవుతాయి. అందుకే డ్రగ్స్ కి అగెయిన్స్ట్ గా చేసే ఈ పోరాటం కేవలం ఒకరిని కాపాడడానికి మాత్రమే పరిమితం కాదు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ పీస్ అండ్ సెక్యూరిటీ.

0: మేరింతవరకు ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్, మాదక ద్రవ్యాల అక్రమ వాడకం, రవాణాను నియంత్రించి నిరోధించే దిశగా అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కల్పించే రోజు ప్రత్యేక కదంబం విన్నారు. వ్యాఖ్యానం ఆర్జీ పవన్ కన్నన్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: రాగరంజితమై రసరమ్యలోకంలో విహరింపజేసే మహతి
1: ఆకాశవాణి వివిధ భారతి
2: శృతి నీవు గతిని

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
1: మీట్ ద స్టార్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. మొహర్రం పండుగను రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. భద్రాచలం శ్రీ సీతారామ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులను రేపటి నుంచి ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. యువతలో సానుకూల ఆలోచనలు విలువలు పెంపొందించి మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ మేరకు మాదక ద్రవ్యాల సమాజ రహిత సమాజ నిర్మాణం కోసం మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి సందేశమిచ్చారు. మాదక ద్రవ్యాలు వ్యక్తి జీవితాన్ని కాకుండా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయని, తద్వారా సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆయన అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తారని ఆ పార్టీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. ఈ నెల 28వ తేదీన హైదరాబాద్ చేరుకుని శంషాబాద్లోని రంగారెడ్డి జిల్లా కార్యాలయం నుంచి మొత్తం 10 జిల్లాల బీజేపీ ఆఫీసులను ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. అదే రోజు సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జీహెచ్ఎంసీ పరిధిలోని 3 కార్పొరేషన్ల ప్రతినిధులతో రాష్ట కార్యాలయంలో ఎంపీలు ఎమ్మెల్సీలతో సమావేశం అవుతారని తెలిపారు. 3వ రోజు రాష్ట వర్కింగ్ కమిటీతో సమావేశం ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట వ్యాప్తంగా మొహరం పర్వదినాన్ని ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో మొహరం సంతాప దినాల ఊరేగింపులు ప్రారంభమయ్యాయి. చారిత్రాత్మక బీబికా ఆలం జులూస్ దబీరాపురా నుంచి నయాపూల్ వరకు 7 కిలోమీటర్ల మేర సాగనుండగా ఈ ఊరేగింపులో వేలాదిగా షియా ముస్లింలు పాల్గొంటున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం నగర పోలీస్ శాఖ 2000 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తులు ఏర్పాటు చేసింది. ఇందులో టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్, క్రైమ్ విభాగాల పోలీసులున్నారు. చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. రద్దీ దృష్ట్యా ప్రయాణికులు పాత బస్తీ వైపు రాకుండా ఇతర మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా మొహరం పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. జిల్లాలోని రెబ్బెన మండలం పుంజిమేరగూడలో స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి పెద్ద సరిగెత్తు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో మైనారిటీలు పీర్లతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. పండుగ సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం అభివృద్ధి పనులకు రేపు శ్రీకారం చుడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆగమ శాస్త్ర నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. భద్రాచలం ఆలయ వైభవం ఆధ్యాత్మికతకు ఎటువంటి భంగం కలగకుండా సంప్రదాయ శిల్పకళను ప్రతిబింబించేలా రాతి నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని

0: పరిష్కారము సూచించారు. వచ్చే శ్రీరామనవమి నాటికి నిర్దేశించిన పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడానికి ముందస్తుగానే పనులు విభజన చేసుకుని సమాంతరంగా అన్ని పనులు చేపట్టాలని ఆయన సూచించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నుంచి డీఎస్పీ అశోక్ నేతృత్వంలో విద్యార్థులతో కలిసి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌక్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి మాదక ద్రవ్యాలతో కలిసి కలిగే దుష్పరిమాణాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు.
1: వారం 22nd నుంచి 26th వరకు తెలంగాణ ప్రభుత్వం మొత్తం యాంటీ డ్రగ్ అబ్యూస్ వీక్ మనం జరుపుకుంటున్నాము. తెలంగాణ డ్రగ్ రహిత రాష్ట్ర అందరికి రిక్వెస్ట్ ఉంది, ఆల్ పీపుల్ పిల్లలు ప్రజలకు అందరికి మంచిగా లైఫ్ చాయిసెస్ తీసుకోండి, డ్రగ్స్ నుంచి మత్తు పదార్థం నుంచి దూరంగా ఉండండి, ఇది ఆరోగ్యం మీద చాలా దుష్ప్రభావం బ్యాడ్ ఎఫెక్ట్ పడుతుంది.
0: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన పురవిధుల గుండా విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టి డ్రగ్స్ రహిత సమాజం కోసం మానవహారం ఏర్పాటు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వేడిని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత ప్రమాద బీమా రక్షణ కల్పించేందుకు వివిధ బ్యాంకులతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రూపాయి ప్రీమియం చెల్లించకుండానే ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలో సింగరేణి కార్మికులకు అందించిన 1 కోటి రూపాయల బీమా విజయవంతం కావడంతో దీనిని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తున్నామని ఆయన అన్నారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని అంచనా వేసింది. నేడు మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖలో నిర్వహణ పనుల కారణంగా నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అనుబంధ ఆన్లైన్ సేవలు నిలిపేస్తున్నట్టు వరంగల్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూ ఆస్తి రిజిస్ట్రేషన్లు 3 రోజుల పాటు జరగవని వెల్లడించారు. మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ సమీక్షా సమావేశంలో ప్రజల వినతులు, సమస్యల పరిష్కారం, పెండింగ్ అంశాలపై ప్రత్యేక డాక్యుమెంట్ సిద్దం చేయాలని రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ది శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 28వ తేదీ నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి తుకారాం రాథోడ్ పిలుపునిచ్చారు. పాల్వంచలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం వైద్యులు, సిబ్బందితో సమీక్ష చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈ నెల 30 నుండి సదరు శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30న కంటిచూపు, జూలై 2-3న ఆర్థో వినికిడి, 4, 6, 7, 8 తేదీల్లో కంటిచూపు ఆర్థో, 9న జనరల్, 17, 18 తేదీల్లో మానసిక సమస్యలున్నవారు సదరం శిబిరానికి సంబంధిత ధృవపత్రాలతో హాజరు కావాలని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 28వ తేదీ నిర్వహించే పల్స్ పోలియో ప్రత్యేక దినోత్సవ కార్యక్రమ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా వైద్య అధికారి సీతారాం తెలిపారు. 15 మండలాల్లో 667 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 28 నుండి 3 రోజుల పాటు చేపట్టే పల్స్ పోలియో కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ తెలిపారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో ఆదివారం పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ఎన్ఎస్పీ అధికారులు నీటిని విడుదల చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయం ప్రాంతంలో త్రాగునీటి సమస్యను తీర్చడం కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒక టీఎంసీ నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఎస్సీ మల్లికార్జునరావు తెలిపారు. మహిళా చైతన్యంతోనే మానవ హక్కుల రక్షణ సాధ్యమని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా సాధికారత జిల్లా కేంద్రం కోఆర్డినేటర్ రోజా పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. మొహరం పండుగను రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. భద్రాచలం శ్రీ సీతారామస్వామి దేవస్థానం అభివృద్ధి పనులను రేపటి నుండి ప్రారంభిస్తున్నట్లు మంత్రి బొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:21. మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న షో టైం కార్యక్రమానికి స్వాగతం. మరి షో టైం లో నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మొబైల్ లేకపోతే మనకు అస్సలు గడవదు కదా, మరి మన ఫోన్లన్నింటిలో ఉండే ఆ సిమ్ కార్డ్ ఫుల్ ఫామ్ ఏంటి? ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేయండి. మా నెంబర్ 0402324 0852. ఈ నెంబర్కి ముందుగా మీ సమాధానాన్ని, ఆ తర్వాత మీ పేరు, ఊరి పేరు టైప్ చేసి పంపించండి. ఈవైపు గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విందాం.

మన శ్రోతలందరూ చాలా మంది సరైన సమాధానం పంపించారు. వారి పేర్లు నేను ఇప్పుడు చదువుతాను. భిక్షపతి నిర్మల వైష్ణవి హన్మకొండ జిల్లా నుండి, అలాగే శ్రీనివాస్ లక్ష్మీనగర్ నుండి, ఓల్డ్ బోయిన్పల్లి నుండి, హరీష్ కుమార్ కనగిరి సత్యనారాయణ హస్తినాపురం ఈస్ట్ నుండి, హర్షిణి ఆదిలాబాద్ రామ్నగర్ నుండి సరైన సమాధానం పంపించారు, సుష్మిత హొన్నాజీపేట్ నుండి, బలరాం హరిణి అలాగే హనుమాన్ హైదరాబాద్ నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద నిజామాబాద్ నుండి సరైన సమాధానం పంపించారు, వారి పేరు పంపించలేదు, పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా, అలాగే పున్నా వెంకటేశం హేమలత ఆర్మూర్ నుండి, ప్రేమ్నాథ్ కళావతి ఏకలవ్య నగర్ నుండి, బిజిలీ వెంకటేష్ శ్యామల వనస్థలిపురం హైదరాబాద్ నుండి, డి బాలాజీ శ్రీనివాస్ షాపల్లి నుండి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడ నుండి, నమోని గ్రామం నుండి అజయ్ కుమార్ పావని, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి సరైన సమాధానం పంపించిన శ్రోతలందరికీ ధన్యవాదాలు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెచ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 1:33. షో టైమ్ లో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, నోట్లో వేస్తే కరిగిపోయే గులాబ్ జామున్ అంటే చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ ఇష్టమే. అయితే అందరూ మన దేశానిదే అనుకునే ఈ స్వీట్ నిజానికి ఏ దేశంలో పుట్టిందో తెలుసా? ఆన్సర్ చేయండి, ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. మీ సమాధానాన్ని 04023240852 నెంబర్కి ముందుగా మీ సమాధానం, ఆ తర్వాత మీ పేరు ఊరు పేరు టైప్ చేసి పంపించండి. జీఎస్ చిత్రం కోసం ఉన్ని కృష్ణ పలవి పాడిన పాట ఇప్పుడు విందాం.

అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఇరాన్. సమాధానం పంపించిన శ్రోతలు హరీష్ కుమార్ ఓల్డ్ బోయన్పల్లి సికింద్రాబాద్ నుండి, అలాగే శ్రీనివాస్ రెడ్డి సైదాబాద్, హర్షిణి ఆదిలాబాద్ రామ్నగర్ నుండి సరైన సమాధానం పంపించారు, అంకుశాపురం నుండి దోర్నల సుదర్శన్, మహాలక్ష్మి యార్పల్ నుండి, అలాగే తుకారాం గేట్ నుండి సుకన్య, జనార్దన్ సుభాషిణి హైదరాబాద్ నుండి, దోర్నాల బాలరాజు హైదరాబాద్ వనస్థలిపురం నుండి, బ్రహ్మయ్య కర్నూలు డిస్టిక్ నుండి సరైన సమాధానం పంపించారు, చోడవరపు సాయి మన్విత గీతానగర్ హైదరాబాద్ నుండి, హైదరాబాద్ నుండి హనుమాన్ అప్పలరాజు పెడన నుండి, అలాగే నమ్మోని గ్రామం నుండి పున్న వెంకటేశం హేమలత, హైదరాబాద్ నుండి గణేష్ వేదవతి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, నాగర్ కర్నూల్ జిల్లా నుండి నేదునూరి కళ్యాణిషారి, పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి సరైన సమాధానం పంపించారు, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, శ్రీనివాస్ రాజనపేట సిరిసిల్ల జిల్లా నుండి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుండి, అజయ్ కుమార్ పావని, పందాడి శ్రీనివాసరావు గంగా భవాని భూలక్ష్మి వెల్లుల్ల నుండి, అలాగే సత్యనారాయణ మియాపూర్ నుండి. ఇంకా సరైన సమాధానం పంపించిన శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు వినబోతున్న పాట హిట్ 2 చిత్రం కోసం సిద్ శ్రీరామ్ రమ్య బెహ్రా పాడిన పాట, కృష్ణకాంత్ సాహిత్యానికి ఎంఎం శ్రీలేఖ సంగీతం.

మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. షో టైంలో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, నటసింహం బాలకృష్ణ నటించిన మైల్ స్టోన్ 50వ చిత్రం పేరు ఏంటి, అలాగే ఆ సినిమాకి స్వరాలు అందించిన లెజెండరీ సంగీత దర్శకుడు ఎవరు? ప్రశ్న మరోసారి, నటసింహం బాలకృష్ణ నటించిన 50వ చిత్రం పేరేంటి, ఆ సినిమాకి స్వరాలు అందించిన లెజెండరీ సంగీత దర్శకుడు ఎవరు? ఆన్సర్ చేయండి 0402324085 నంబర్కి.

సరైన సమాధానం నారీ నారి నడుమ మిరారి. సంగీత దర్శకుడు కేవి మహదేవన్ గారు. సరైన సమాధానం పంపించిన శ్రోతలు హైదరాబాద్ బాచుపల్లి నుండి రామారావు లక్ష్మి, అలాగే సిహెచ్ విజయకుమార్ చందనగర్ నుండి శాంతకుమార్ జయశ్రీ అఖిల్, జాబా భూమేశ్వర్ వెల్లుల నుండి వెంకటేష్ నందిపేట నుండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల రాజేశం, హైదరాబాద్ నుండి కమల్, అలాగే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివ దాసరెడ్డి వారి కుటుంబ సభ్యులు, అలాగే మహదేవన్, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, నిర్మల్ జిల్లా నుండి షేరే బాలాజీ, సావిత్రి, కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, అలాగే సివి శ్రీనివాస్ రెడ్డి ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి. సరైన సమాధానం పంపించిన శ్రోతలు సైదాబాద్ నుండి పుష్పశ్రీ శ్రీనివాసరెడ్డి, చోడవరపు రమాదేవి, గీతానగర్ హైదరాబాద్ నుండి సుమన్, కిస్మత్పూర్ నుండి హస్తినాపురం ఈస్ట్ నుండి కనిగిరి సత్యనారాయణ, పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి, కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, ప్రేమ్ సాయి, వరుణ్,

సోలాపూర్ మహారాష్ట్ర నుండి, బి గోపాల్ అలాగే పోలపల్లి శ్రీనివాస్ రాజనపేట నుండి. ఇంకా సరైన సమాధానం పంపించిన శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ లో సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్డీ న్యూస్ వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలి కార్యక్రమంలో కలుసుకుందాం.

0: రీట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 2:15:59. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఇవాల్టి మన శక్తిశీలి కార్యక్రమంలో గెలుపు అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. దాని వెనుక ఎన్నో ఏళ్ల కృషి, సాధించాలనే పట్టుదల, కష్టం, కన్నీళ్లు ఉంటాయి. ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చి బాక్సింగ్ గ్లౌస్ వేసుకుని ప్రపంచ వేదికపై మన దేశ ఖ్యాతిని చాటిన తెలంగాణ మహిళ, వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ జీవిత ప్రయాణ విశేషాలను మాట్లాడుకుందాం. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ జ్యోతి.

నిఖత్ జరీన్ తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఒక సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన అమ్మాయి. బాక్సింగ్ లోకి రావడం అంటే సామాన్య విషయం కాదు. చిన్నప్పటి నుండి నిజామాబాద్ లో కలెక్టర్ గ్రౌండ్స్ లో అడుగుపెట్టిన ఆమె అక్కడ కేవలం అబ్బాయిలు మాత్రమే బాక్సింగ్ చేయడం చూసింది. అమ్మాయిలు ఎందుకు బాక్సింగ్ చేయకూడదు అని తన తండ్రిని అడిగిన ఒకే ఒక్క ప్రశ్న ఆమె జీవితాన్ని మార్చేసింది. మరి ఆ విశేషాన్ని కూడా తెలుసుకుందాం. ట్యూన్ చేసి ఉంచండి శక్తిశీలి మీ ఎఫ్ఎం 102.8 లో.

మేరిట్లిన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ లో సమయం 2:27. శక్తిశీలి కార్యక్రమంలో ఉన్నాం. చాలా మంది ఇళ్లలో అమ్మాయిలు ఆటల వైపు వెళ్తుంటే వద్దంటారు, కానీ నిఖత్ తండ్రి జమీల్ అహ్మద్ అలా అనలేదు. ఆయనే ఆమెలోని ఫైటర్ని గుర్తించారు. నిజామాబాద్లోని మొదటి కోచ్ శంసాముద్దీన్ దగ్గర నిఖత్ తన ప్రాథమిక శిక్షణ ప్రారంభించింది. సమాజం ఏమనుకున్నా సరే తన కూతుర్ని బాక్సర్గా నిలబెట్టాలని ఆ తండ్రి పడ్డ తపన నిజంగా ప్రతి ఒక్కరికి ఆదర్శమనే చెప్పాలి. ఇక అక్కడి నుండి ఆమె ప్రయాణం తన కెరియర్ని ఎలా మలిచిందో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ప్రతిభకు సరైన సాన పడితే వజ్రం మెరుస్తుంది కదా, అలానే నిఖత్కి కూడా తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం వచ్చింది. నిజామాబాద్ నుండి నిఖత్ ప్రయాణం విశాఖపట్నంలోని ఒక కోచింగ్ సెంటర్కు చేరింది. అక్కడ ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వరరావు గారి శిక్షణలో నిఖత్ మరింత మెరుగైన శిక్షణను సంపాదించింది. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాక ఒక సీనియర్ కోచ్ ఆధ్వర్యంలో టెక్నికల్ బాక్సింగ్లో ఎన్నో మెలకువలు నేర్చుకుంది. వారికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. ఇప్పుడు వినబోతున్న పాట ఆర్యాటు చిత్రం కోసం కేకే పాడిన పాట, బాలాజీ సాహిత్యానికి దేవిష్ణుప్రసాద్ సంగీతం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఆటల్లో గెలుపులు ఎంత సహజమో గాయాలు అంతే సహజం. 2017లో నిఖత్ జరీన్కు తీవ్రంగా భుజంపై గాయమైంది. దానికి సర్జరీ కూడా చేయవలసి వచ్చింది. ఒక బాక్సర్కి భుజం దెబ్బతినటం అంటే కెరీర్ ముగిసిపోవడమే అని చాలామంది అనుకున్నారు. 2018లో ఎన్నో ముఖ్యమైన కాంపిటీషన్స్ మిస్ అయిందామే. ఆ సమయంలో మానసికంగా కృంగిపోకుండా పట్టుదలతో మళ్లీ బాక్సింగ్కి రీఎంట్రీ ఇచ్చారు నిఖత్. ఆమె గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి శక్తిశీలి కార్యక్రమం. కష్టపడే గుణం ఉంటే కాలం కలిసి వస్తుంది అన్నట్లుగానే టర్కీలోని ఇస్తాంబుల్లో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2022లో నిఖత్ చరిత్ర సృష్టించింది. 52 కేజీల విభాగంలో థాయిలాండ్ బాక్సర్ జిత్ పాంగ్ జుటామస్ను 5-0 తేడాతో ఓడించి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత తొలి తెలుగు అమ్మాయిగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇదే కదా అసలైన పట్టుదల, విశ్వాసం అంటే. ఇంకా చెప్తాను ఒక పాట తర్వాత.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఒక క్రీడాకారునికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం చాలా ముఖ్యం. నిఖత్ జరీన్ సాధించిన విజయాలను గుర్తించి అప్పటి తెలంగాణ ప్రభుత్వం నగదు బహుమతినిచ్చి ప్రోత్సహించింది. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆమెకు ఆఫీసర్ ఉద్యోగం ఇచ్చి అండగా నిలిచింది. బ్యాంక్ ఉద్యోగం తర్వాత ఆమె ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లలో వరుసగా బంగారు పతకాలు సాధించి దేశ కీర్తిని మరింత పెంచారు. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆమెకు మరింత ఉన్నతమైన గౌరవాన్ని కల్పించింది. సెప్టెంబర్ 2024లో నిఖత్ జరీన్ను తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీగా నియమించింది. నిఖత్ కెరీర్లో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వాటికి కృంగిపోకుండా ధైర్యంగా పోరాడి ఒక అద్భుతమైన ఆటతో దేశంలో నెక్స్ట్ నెంబర్ వన్ బాక్సర్గా తానే అని నిరూపించింది. మేరీకోమ్, సరితాదేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖా కేసీల తర్వాత ప్రపంచ ఛాంపియన్ నిలిచిన ఐదో భారతీయ మహిళా బాక్సర్గా ఆమె రికార్డు సృష్టించారు.

0: సారీ, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయతార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్.
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
3: మీట్ ద స్టార్. నిఖత్ జరీన్ 2022 టర్కీలో జరిగిన టోర్నమెంట్ లో మొదటిసారి, ఆ తర్వాత 2023 న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ లో రెండోసారి బంగారు పతకాలు సాధించారు. మన దేశ బాక్సింగ్ చరిత్రలో లెజెండరీ బాక్సర్ మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచిన రెండో భారతీయ బాక్సర్ గా నిఖత్ జరీన్ నిలిచారు. దేశం నలుమూలలా ఉన్న కోట్లాది మంది ప్రజల దీవెనలు ఆమెకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. అమ్మాయిలు బాక్సింగ్ చేయలేరు అన్న సమాజపు కట్టుబాట్లను దాటి గాయాలను తట్టుకుని పట్టుదలతో పోరాడితే ప్రపంచాన్ని జయించవచ్చని నిరూపించారు నిఖత్ జరీన్. ఇదండి ఇవాల్టి శక్తిశీలి

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखी के दिल की जुबान। हेलो सहेली।
2: आहा!

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. ఇప్పుడు సమయం 5 గంటలు. ఇప్పుడు వినండి 103.2 మెగాహెర్ట్జ్ పై అభిరుచి కార్యక్రమం. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. మరి కార్యక్రమంలో ముందుగా కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జిఓస్ కాల్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రాజు, రవి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై శ్రీనివాస కళ్యాణ వైభవం సినిమా నుండి ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, జైత్యాల జిల్లా వెల్లిటూరు లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, జాప భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జోగ ఆదిత్య, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాస నరేందర్, శ్యామల, భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజ, శ్రీనిక, బండి కిషోర్, హరిప్రియ, వీరందరి కోరికపై నిన్ను ప్రేమిస్తున్నాను అనే సినిమా నుండి ఈ పాట విందాం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
2: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
1: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డిసిసి బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమం వింటున్నారు. తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కొరుట్ల మండలం రామ్నగర్ నుండి కోరుతున్న శ్రోతలు బింగి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్య, సత్యనారాయణ, రమ్య, శ్రీవేణి, భాగ్యవీర్, రాఘవాచారి, సూర్యకళ, సంధ్యారాణి, భూదేవి, నాగమణి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై జనతా గ్యారేజ్ సినిమా నుండి ఈ పాట విందాం.

0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం మోహన్ రావు పేట నుండి కోరుతున్న శ్రోతలు రమేష్, వర్షిణి, ప్రియాంక, మహాశ్రీ, అనుశ్రీ, శాంతాబాయి, రవి, మానస, సమృద్, గోదావరి, పూజిత, నవీన్, శ్రీ అద్వైత్, రాఘవాచారి, సూర్యకళ, వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ముత్యాల ముగ్గు సినిమా నుండి ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట కోరుతున్న శ్రోతలు, సికింద్రాబాద్ ఖానాజీగూడ నుండి కోరుతున్న శ్రోతలు, ఇంద్రానగర్ నుండి శ్రీనివాస్, పద్మావతి, శ్రీకాంత్, సంధ్య, రాజు, సాయి భూషణం, జాహ్నవి, పల్లవి, మౌనిక, శ్రీనిధి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై విచిత్ర బంధం సినిమా నుండి ఈ పాట విందాం.

పాడాలి గీతం, కూడని కావాలి స్వర్గం. చివరగా మీరు విన్న ఈ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం.

యువజనుల నిరంతర విజ్ఞానవాణి యువవాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. బీఏ డిగ్రీ కోర్సు పూర్తి చేసిన వారు డెవలప్మెంట్ స్టడీస్లో కనుక పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు పూర్తి చేయాలనుకుంటే వారి కెరియర్ ఎలా ఉంటుంది, ఉపాధి అవకాశాలు ఎలా లభిస్తాయి, ముఖ్యంగా ఎక్కడ చదివితే బాగుంటుంది, ప్రవేశాలను ఎలా కల్పిస్తారు, ఇక ఈ అంశాలను గురించే వివరంగా తెలుసుకుందాం ఈనాటి యువజనుల యువవాణి కార్యక్రమంలో.

బీఏలో హిస్టరీ, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాంటి సోషల్ సైన్స్ సబ్జెక్టులు చదువుతున్న వారికి డెవలప్మెంట్ స్టడీస్ అనేది మంచి ఉన్నత విద్యా ఎంపికగాను చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన, గ్రామీణాభివృద్ధి, సామాజిక న్యాయం, సుస్థిర అభివృద్ధి, ప్రజా విధానాలు, పర్యావరణ పరిరక్షణ, లింగ సమానత్వం లాంటి అంశాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలో ఈ కోర్సు

మనసుకు మంచి గుర్తింపే లభిస్తుంది. అభివృద్ధికి సంబంధించిన సమస్యలను అర్థం చేసుకోవడం, వాటికి పరిష్కార మార్గాలను వెతకడం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధానాలను గురించి అధ్యయనం చేయడమే ఈ డెవలప్మెంట్ స్టడీస్ అనే కోర్సు యొక్క ప్రధాన లక్ష్యం. డెవలప్మెంట్ స్టడీస్ అనేది ఒకే సబ్జెక్టుకు పరిమితమైన కోర్సు అయితే కాదు. ఇది ఎకనామిక్స్, అలాగే పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, రూరల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, అలాగే పబ్లిక్ పాలసీ, హెల్త్, ఎడ్యుకేషన్, సోషల్ వెల్ఫేర్ లాంటి అనేక రంగాలను సమన్వయం చేసే ఇంటర్ డిసిప్లినరీ అకాడమిక్ ప్రోగ్రాం. డెవలప్మెంట్ అనేది ఎందుకు అన్ని రంగాల్లో, అన్ని ప్రదేశాలలో ఒకే రకంగా లేదు? అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎంతవరకు ఫలితాన్నిస్తున్నాయి? గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలను ఎలా మెరుగుపరచాలి? సామాజిక అసమానతలను ఎలా తగ్గించాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే చదివే ఇది. హిస్టరీ, అలాగే ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాంటి సబ్జెక్టులు చదివే వారికి ఈ కోర్సు చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో పీజీలో డెవలప్మెంట్ స్టడీస్ కోర్సును చదువుకోవచ్చు. చాలా విశ్వవిద్యాలయాలు డిగ్రీలో కనీసం 50% మార్కులను అర్హతగా నిర్ణయిస్తున్నాయి. ఇక ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకైతే కొన్ని సడలింపులతో ప్రవేశాలను కల్పిస్తారు. కొన్ని సంస్థలు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే ఇక మరికొన్ని డిగ్రీ మార్కులు, ఇంటర్వ్యూ లేదా రెండింటి ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తాయి. ఇక మన దేశంలో డెవలప్మెంట్ స్టడీస్ కోర్సుకు అనేక ప్రముఖ విద్యాసంస్థలే అందిస్తున్నాయి. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, అలాగే అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ, ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం, రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్ లాంటి అనేక సంస్థలు ఈ కోర్సుల్లో పేరు పొందాయి. ఇక వీటిలో కొన్ని సంస్థల్లో పరిశోధన, అలాగే ఫీల్డ్ వర్క్, పబ్లిక్ పాలసీల అధ్యయనానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యతనే ఉంది. ఇక డెవలప్మెంట్ స్టడీస్లో భాగంగా ఈ కోర్సులో ప్రవేశానికి సమకాలీన సామాజిక, అలాగే ఆర్థిక, రాజకీయ అంశాలపై అవగాహనను పెంపొందించుకోవాలి అభ్యర్థులు. న్యూస్ పేపర్స్ను చదవడం, ప్రభుత్వ నివేదికలను గురించి పరిశీలించడం, అభివృద్ధి సూచికలను అర్థం చేసుకోవడం వంటివి చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, జాతీయ అభివృద్ధి ప్రణాళికలు, ఆర్థిక సర్వేలు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేయడం వల్ల ప్రవేశ పరీక్షలతో పాటు కోర్సు సమయంలో కూడా అభ్యర్థులకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇక డెవలప్మెంట్ స్టడీస్లో భాగంగా ఈ కోర్సును పూర్తి చేసిన తర్వాత ఉపాధి అవకాశాలు కూడా విస్తృతంగా ఉంటాయి అభ్యర్థులకు. ప్రభుత్వ శాఖలు, గ్రామీణాభివృద్ధి సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, అంతర్జాతీయ అభివృద్ధి సంస్థలు, పరిశోధనా సంస్థలు, విధాన విశ్లేషణ కేంద్రాలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత విభాగాలు, అంతర్జాతీయ సహకార సంస్థలు లాంటి వాటిలో ఎన్నో ఉద్యోగాలు లభిస్తాయి. డెవలప్మెంట్ రీసెర్చర్, అలాగే పాలసీ అనలిస్ట్, ప్రాజెక్టు మేనేజర్, సోషల్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, ఎవాల్యుయేషన్ ఎక్స్పర్ట్, అడ్వైజర్ లాంటి హోదాల్లో కూడా అభ్యర్థులు పనిచేయవచ్చు. ఇక ప్రారంభంలో కొంత తక్కువ వేతనాలు లభించినప్పటికీ కూడా అనుభవం పెరిగే కొద్దీ కెరీర్లో మంచి అవకాశాలను అందుకుంటారు. ఇక ప్రస్తుతం అభివృద్ధి రంగంలో పనిచేసే సంస్థలు డేటా ఆధారిత నిర్ణయాలకే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నాయి. కాబట్టి ఈ కోర్సుతో పాటు డేటా అనాలిసిస్, డేటా మేనేజ్మెంట్, రీసెర్చ్ మెథడ్స్, అలాగే రిపోర్ట్ రైటింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లాంటి నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాథమిక స్థాయిలో స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్లు, డేటా అనాలిసిస్ పద్ధతులు నేర్చుకోవడం వల్ల అదనపు ప్రయోజనాన్ని కూడా విద్యార్థులు పొందొచ్చు. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ లాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికైతే డెవలప్మెంట్ స్టడీస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సమాజంలోని వాస్తవ పరిస్థితులు, అభివృద్ధి సవాళ్లు, ప్రభుత్వ విధానాల అమలు, సంక్షేమ కార్యక్రమాల ప్రభావం లాంటి అనేక అంశాలపైన లోతైన అవగాహన పెరగడం వల్ల పరిపాలనా సేవల్లో కూడా మెరుగైన ప్రదర్శనకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రజా విధానాల రూపకల్పన లాంటి రంగాల్లో సేవ చేయాలనుకునే వారికి ఈ కోర్సు మంచి కెరీర్ ఎంపిక. సమాజంలోని సమస్యలను అర్థం చేసుకోవాలనే ఆసక్తి, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తేవాలనే తపన, అభివృద్ధి విధానాలపై అవగాహన పెంచుకునే లక్ష్యమున్నవారికి డెవలప్మెంట్ స్టడీస్ అనేది ఉత్తమ విద్య, అలాగే వృత్తిపరమైన ఎంపికగా చెప్పొచ్చు. మంచి సంస్థలో ఈ కోర్సును చదివి పరిశోధన, అలాగే ఫీల్డ్ వర్క్, విశ్లేషణ

విశ్లేషణాత్మక నైపుణ్యాలను కనుక అభ్యర్థులు పెంపొందించుకుంటే దేశాభివృద్దిలో భాగస్వామ్యం కావడంతో పాటు ఇటు మంచి ఉన్నతమైన అలాగే సంతృప్తికరమైన కెరీర్ను కూడా అభ్యర్థులు సొంతం చేసుకోవచ్చు. అలాగే డిగ్రీ పీజీ లాంటి సాధారణ స్థాయి కోర్సులే కాకుండా ఇదొక విభిన్నమైన కోర్సు ఎంపికగాను అభ్యర్థులకు ఉపయోగపడుతుంది.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ప్రకటనల అనంతరం యువజనుల యువవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డిగ్రీ పూర్తయిన తర్వాత ఉపాధ్యాయ రంగంలో సేవలు అందించాలనుకునే వారికి డిఎడ్ అలాగే బీఎడ్ లాంటి కోర్సులు అందుబాటులో ఉంటాయి సాధారణంగా. అయితే బ్యాచిలర్ స్థాయిలో డిగ్రీ పూర్తి చేశాక డిఎడ్ లేదా బీఎడ్ ఈ రెండింటిలో ఏ కోర్సు పూర్తి చేస్తే బాగుంటుంది, ఏ కోర్సు వల్ల ఎలాంటి కెరీర్ అవకాశాలు లభిస్తాయి, ఉపాధి మార్గాలు ఎలా ఉంటాయి అన్న అంశాల గురించే కార్యక్రమంలో వివరంగా తెలుసుకుందాం.

ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తి పట్ల ఆసక్తి ఉన్న అనేక మంది విద్యార్థులు డిగ్రీ కోర్సు పూర్తి చేసిన తర్వాత డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే డిఎడ్ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బిఎడ్ ఈ కోర్సుల్లో ఏది ఎంచుకోవాలి అనే సందేహంలో ఉంటారు. ఎందుకంటే బిఎడ్తో పోల్చినప్పుడు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ విద్యార్హతతో ఎక్కువ సంఖ్యలో ఉపాధ్యాయ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి అనే భావన కూడా ఎక్కువ మందిలో ఉంటోంది. కాబట్టి ఇక ఈ రెండు కోర్సులు ఉపాధ్యాయ వృద్ధికే సంబంధించినవి అయినప్పటికీ ఆయా కోర్సుల లక్ష్యాలు, విద్యార్హతలు, ఉద్యోగ అవకాశాలు, బోధనా స్థాయి ఇవన్నీ కూడా భిన్నంగా ఉంటాయి. అందువల్ల మంచి కెరీర్ లక్ష్యాలను, దీర్ఘకాలిక కెరీర్ లక్ష్యాలను కూడా దృష్టిలో పెట్టుకునే సరైన నిర్ణయాన్ని తీసుకోవడం ముఖ్యమైన విషయం. ముఖ్యంగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనగా డిఎడ్ ప్రధానంగా ప్రాథమిక పాఠశాల స్థాయి ఉపాధ్యాయులను తయారు చేయడం కోసం రూపొందించిన కోర్సు. సాధారణంగా ఇంటర్మీడియట్ తర్వాత ఈ కోర్సులో ప్రవేశాలను కల్పిస్తారు. సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్, ప్రాథమిక బోధనా పద్ధతులు, తరగతి గది నిర్వహణ లాంటి అనేక అంశాలపై ఇందులో ప్రత్యేక శిక్షణను అందిస్తారు. ఇక ఈ కోర్సు పూర్తి చేసిన వారు ప్రాథమిక పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించే ఉద్యోగాలను పొందుతారు. ఇక బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బిఎడ్ డిగ్రీ పూర్తి చేసిన వారికి ముఖ్యంగా

డిగ్రీ పూర్తి చేసిన వారికి ఈ బీఎడ్ కోర్సులో ఒక ప్రత్యేకమైన వృత్తి విద్యా కోర్సు అనే చెప్పాలి. బీఏ, బీఎస్సీ, బీకామ్, బీటెక్, బీసీఏ అలాగే బీబీఎం లాంటి కోర్సు పూర్తి చేసిన వారు ఇందులో ప్రవేశాన్ని పొందవచ్చు. అంటే డిగ్రీ విద్యార్హతతో ఈ కోర్సుల్లో ప్రవేశాలను పొందవచ్చు. ఈ కోర్సులో బోధనా నైపుణ్యాలు, విద్యా మూల్యాంకనం, పాఠ్య ప్రణాళిక రూపకల్పన, విద్యా సాంకేతికత, సబ్జెక్టు ఆధారంగా ఉన్న బోధనా విధానాలపై ప్రత్యేకంగా శిక్షణ అందుతుంది. ముఖ్యంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధించాలనుకునే వారికి ఇది అనుకూలమైన అర్హత కోర్సు అని చెప్పొచ్చు. ఇక ఇటీవల కాలంలో ఉపాధ్యాయ అర్హతలకు సంబంధించి కూడా ఒక ముఖ్యమైన మార్పే చోటు చేసుకుంది. గతంలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సు పూర్తి చేసిన వారు కూడా ప్రాథమిక పాఠశాలలో బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నారు. అయితే ఇటీవలే సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రాథమిక స్థాయి విద్యకు ప్రత్యేక శిక్షణ అవసరమని స్పష్టం చేసింది. దీని ప్రకారం 1 నుంచి 5వ తరగతి వరకు బోధించే ఎస్జీటీ ఉపాధ్యాయులకు డీఎడ్ ఉన్నవారికే ప్రాధాన్యత ఇవ్వాలి. దీంతో ప్రాథమిక పాఠశాల స్థాయి ఉపాధ్యాయ పోస్టులు, ఉన్నత పాఠశాల స్థాయి ఉపాధ్యాయ పోస్టుల మధ్య అర్హతల పరంగా స్పష్టమైన విభజనే ఏర్పడింది. ఇక బీఏ లేదా బీఎస్సీ లాంటి వివిధ కోర్సులు చదివిన వారికి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బీఎడ్ కోర్సే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మంచి ఎంపికగాను చెప్పొచ్చు. ఎందుకంటే డిగ్రీ తర్వాత డిప్లొమా స్థాయి కోర్సు పూర్తి చేయడం కంటే కూడా డిగ్రీ స్థాయికి అనుగుణమైన వృత్తి విద్యా కోర్సును అభ్యసించడం ద్వారా కెరియర్లో మరిన్ని అవకాశాలు లభిస్తాయి. బీఎడ్ పూర్తి చేసిన వారు డిగ్రీలో చదివిన సబ్జెక్టుల ఆధారంగానే భాషలు, సామాజిక శాస్త్రాలు, ఇతర అంశాల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పోటీ పడవచ్చు. ఇక అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తర్వాత పదోన్నతుల అవకాశాలు కూడా వీరికే ఎక్కువగా ఉంటాయి. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హతకు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో కూడా ఎంతో ప్రాధాన్యతే ఉంది. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లాంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల్లోనూ ఉపాధ్యాయ నియామకాలకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ కోర్సే తప్పనిసరిగా ఉంటుంది. బీఎడ్ తర్వాత పీజీ కూడా చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అనగా పీజీటీ ఉద్యోగాలకు కూడా పోటీ పడే అవకాశము ఉంది. ఇక భవిష్యత్తులో ఎంఎడ్, పీహెచ్డీ లాంటి ఉన్నత విద్యా అవకాశాలకు కూడా ఇదే బలమైన పునాదిగానూ నిలుస్తోంది. ప్రాథమిక పాఠశాలల్లో మాత్రమే బోధించాలి అనుకుంటే గనుక డిప్లొమా అండ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనగా డిఎడ్ కోర్సును పరిగణనలోకి తీసుకోవచ్చు అభ్యర్థులు. అయితే డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల విషయంలో కెరీర్ పరంగా అభివృద్ధి చెందడానికి ఉపాధి అవకాశాలు, ఉన్నత విద్యా అవకాశాలను దృష్టిలో ఉంచుకుంటే బీఎడ్ వైపే మొగ్గు చూపడం సాధారణంగా మంచి నిర్ణయం అవుతుంది. ఇక బీఎడ్ లేదా డిఎడ్ కోర్సులో చేరడానికైతే రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వాల్సి ఉంటుంది అభ్యర్థులు. ఉపాధ్యాయ శిక్షణ కోర్సు పూర్తయిన తర్వాత రాష్ట్ర స్థాయిలో నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనగా టెట్ లేదా కేంద్ర స్థాయిలో నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనగా సీటెట్లో అర్హత సాధించాలి. రాష్ట్ర స్థాయి లేదా కేంద్ర స్థాయిలో నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్షలు భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలకు కీలకంగా మారుతాయి. బీఏ చదువుతున్న విద్యార్థులకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సు ఎక్కువగా ఉపయోగకరంగా, భవిష్యత్తుకు అనుకూలమైన ఎంపికగా ఉంటుంది. ఇది ఉన్నత పాఠశాల స్థాయి బోధనా అవకాశాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్య, వృత్తి పురోగతి లాంటి అనేక అవకాశాలకు మార్గాన్ని సుగమం చేస్తుంది. కాబట్టి ఉపాధ్యాయ వృత్తిలో దీర్ఘకాలికంగా ఎదగాలి అనుకునే వారికైతే డిగ్రీ విద్యార్హత తర్వాత బీఎడ్ కోర్సు ఉత్తమంగా నిలుస్తుంది.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒకటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
3: పెళ్ళై 5 ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
3: సంప్రదించండి.
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225334.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

వాణిజ్య ప్రకటనలు విన్న అనంతరం యువజనుల యువవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఇలా సాంప్రదాయ సాధారణ కోర్సులే కాకుండా ఎన్నో వినూత్న కోర్సులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. యువజనులకు ఆ వినూత్న కోర్సే డిజైనింగ్ కోర్సులు. కొత్తగా ఆలోచించే నైపుణ్యం, ఊహాశక్తి, క్రియేటివిటీ ఎక్కువగా ఉన్నవారికి ఈ డిజైనింగ్ కోర్సులు విభిన్నమైన కెరీర్ ఎంపికగా ఉంటాయి. ఇక ఈ డిజైనింగ్ కోర్సుల వివరాలను గురించే పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు.

ప్రస్తుతం మనం ఇంట బయట ఉపయోగిస్తున్న ప్రతి వస్తువు ఎంతో కళాత్మకంగా రూపొందుతూ ఉన్నది. వాటి ఆకారం వెనుక దాగుంది డిజైన్ ఎక్స్పర్ట్స్ సృజనాత్మకతే. వీరికున్న ప్రతిభ కారణంగానే చిన్న విస్తరాకు నుంచి విమానం వరకు అన్నీ ఎంతో ఆకర్షణీయంగా సౌకర్యవంతంగా తయారవుతున్నాయి. మనం వేసుకునే దుస్తులు, ఆభరణాలు, ఫర్నిచర్, యంత్రాలు, వాహనాలు, ఆన్లైన్ గేమ్స్ ఇవన్నీ డిజైన్ ఎక్స్పర్ట్స్ సృష్టించినవే. సృజనాత్మకంగా వైవిధ్యాన్ని ఇష్టపడే వాళ్ల కోసం ఈ డిజైనింగ్ కోర్సులు మంచి కెరీర్ అవకాశాల్ని కల్పించే కోర్సులుగా ఉంటాయి. ఆధునిక సాంకేతికత కారణంగా డిజైన్ మరింత నాణ్యంగా రూపొందించడానికి వీలవుతుంది. కాబట్టి క్రియేటివిటీ, వినూత్నంగా అంటే కొత్తగా ఆలోచించే నైపుణ్యం, ఊహాశక్తి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారైతే మంచి డిజైనర్లుగా రాణించగలరు. మన దేశంలో 2000కు పైగా కళాశాలలు ఏదో ఒక డిజైన్ కోర్సును డిగ్రీ స్థాయిలో, పీజీ స్థాయిలో, అలాగే పీహెచ్డీ స్థాయిలోనూ అందిస్తున్నాయి. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ స్థాయి కోర్సుల్లో ప్రవేశాలకైతే యూసిడ్, డాట్, గ్యాట్, అలాగే సియుఈటీ, యూజీ వంటి ప్రవేశ పరీక్షలు ముఖ్యమైనవి. ఈ ప్రవేశ పరీక్షల స్కోరుతో దేశవ్యాప్తంగా ఎన్నో సంస్థల్లో ప్రవేశాలు పొందొచ్చు అభ్యర్థులు. ఇక ఈ డిజైనింగ్ కోర్సుల్లో భాగంగా ఎన్నో స్పెషలైజేషన్లు అందుబాటులోనూ ఉన్నాయి. ఇంజనీరింగ్ కోర్సుల మాదిరిగా ఈ డిజైనింగ్ కోర్సులు ఎన్నో స్పెషలైజేషన్లు ఉన్నాయి కనుక విద్యార్థులు ఆసక్తి ప్రకారం వీటిని ఎంచుకోవచ్చు. వీటిలో కొన్నిటికి ఇంటర్మీడియట్ అన్ని గ్రూపుల వారు విద్యార్హులుగా ఉంటారు. ఇక డిజైన్ విభాగంలో ఏ స్పెషలైజేషన్ తీసుకున్నప్పటికీ కూడా అవకాశాలకు ఎలాంటి ఢోకా ఉండదు. ఎందుకంటే విస్తృతమైన అవకాశాలు ఈ అభ్యర్థులకుంటాయి కాబట్టి. మంచి సంస్థల్లో చదువుకున్న వారికైతే మల్టీనేషనల్ కంపెనీలు, దేశీయ సంస్థలు క్యాంపస్ నియామకాల ద్వారానే ఎక్కువ వేతనంతో ఉద్యోగాలు అందిస్తున్నాయి. ఇక ఈ డిజైనింగ్ కోర్సుల్లో భాగంగా ఉండే స్పెషలైజేషన్లలో మొదటిది ఇండస్ట్రియల్ డిజైన్. ఈ కోర్సులు పూర్తి చేసుకున్నవారు తయారీ సంస్థల్లో వస్తువు ఉత్పత్తిని డిజైన్ చేస్తారు. ఫర్నిచర్, ఇంటీరియర్, ఇంజనీరింగ్ ప్రొడక్టులు, సిస్టమ్స్, కన్స్యూమర్ గూడ్స్, అలాగే క్రాఫ్ట్ బేస్డ్ ప్రొడక్ట్స్, యాక్సెసరీస్, పర్సనల్ యూజర్ ప్రొడక్ట్స్, కిచెన్ టూల్స్ అండ్ అప్లయన్సెస్, కొత్త తరం ఎలక్ట్రానిక్స్, ఐటీ తదితర సంస్థల్లో పనిచేసే అవకాశాలు కలుగుతాయి. ఇండస్ట్రియల్ డిజైన్లో ప్రొడక్ట్ డిజైన్, ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్, సిరామిక్ అండ్ గ్లాస్ డిజైన్ స్పెషలైజేషన్లను ఎంచుకోవచ్చు అభ్యర్థులు.

ఇక మరొకటి టెక్స్టైల్ డిజైన్. అభిరుచికి తగ్గట్టుగా టెక్స్టైల్ డిజైనర్లు వస్త్రాలను రూపొందిస్తారు. సౌకర్యవంతంగాను ఉండేలా, అలాగే ఆకర్షణీయంగా ఉండేలా వీటిని తీర్చిదిద్దుతారు. ఈ నైపుణ్యాలనే ఈ టెక్స్టైల్ డిజైన్లో భాగంగా నేర్పిస్తారు. వీటికి వస్త్ర పరిశ్రమలు, రెడీమేడ్ దుస్తుల కంపెనీలు, రీటైల్ సంస్థల్లో ఎక్కువగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇక ఇదే కాకుండా మరొక డిజైనింగ్ కోర్సు గ్రాఫిక్ డిజైన్. ఈ కోర్సుతో అయితే గ్రాఫిక్ డిజైనర్లుగాను, బ్రాండ్ ఐడెంటిటీ డెవలపర్లుగాను, లోగో డిజైనర్లుగా, విజువల్ ఇమేజ్ డెవలపర్లుగా, మల్టీమీడియా డెవలపర్లుగా, పబ్లికేషన్ డిజైనర్లుగా కూడా పనిచేయొచ్చు. మల్టీనేషనల్ కంపెనీలు, అడ్వర్టైజింగ్, ఆన్లైన్ మీడియా, టీవీ, వినోద పరిశ్రమల్లో విస్తృతంగా వీరికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇక యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్. ఈ కోర్సులు పూర్తి చేసుకున్నవారు ఇటు సాఫ్ట్వేర్, అలాగే ఆన్లైన్ మీడియా సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చు.

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడుగుల తామరా
4: సై బాల్,
3: బురద పుల్ల
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
6: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
7: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
6: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: ప్రకటనల అనంతరం తిరిగి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా మనం తెలుసుకుంటున్నాం, ఇంటర్మీడియట్ విద్యార్హత తర్వాత డిజైనింగ్ కోర్సులో చేరాలనుకునే వారికి ఎంచుకోవాల్సిన వివిధ స్పెషలైజేషన్లు, కెరీర్ మార్గాల గురించి. డిజైన్ కోర్సుల్లో భాగంగా అందించబడే మరొక స్పెషలైజేషన్ కోర్సు యానిమేషన్ ఫిల్మ్ డిజైన్. అడ్వర్టైజింగ్ అలాగే ఎక్స్పెరిమెంటల్ యానిమేషన్, విఎఫ్ఎక్స్, 2D 3D యానిమేషన్, ప్రీ ప్రొడక్షన్, బుల్లితెర అలాగే వెండితెర మార్కెటింగ్, ఈ కంటెంట్ డెవలప్మెంట్ సంస్థల్లో ఈ యానిమేషన్ ఫిల్మ్ డిజైన్లో భాగంగా కోర్సును పూర్తి చేసుకున్నవారు ఉద్యోగాలు చేయవచ్చు. ఇక వీడియో ఫిల్మ్ డిజైన్ ఈ స్పెషలైజేషన్లో భాగంగా ఫిల్మ్, టెలివిజన్, అడ్వర్టైజింగ్ పరిశ్రమల్లో ప్రొడ్యూసర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, సినిమాటోగ్రాఫర్లు, ఎడిటర్లుగాను పనిచేయవచ్చు. ఫ్యాషన్ డిజైన్, ఈ కోర్సులతో దుస్తులు తయారు చేసే కంపెనీల్లో మంచి అవకాశాలు లభిస్తాయి అభ్యర్థులకు. సొంతంగా అవుట్లెట్ ఏర్పాటు చేసుకోవచ్చు, ఈ అవకాశం కూడా ఉంది. ఇక కొంత అనుభవంతో డిజైన్ కన్సల్టెంట్ అలాగే స్టైలిస్ట్, కస్టమర్ డిజైన్, ఫ్యాషన్ ఫోర్కాస్ట్ అలాగే ఇలస్ట్రేటర్, ఆంటర్ప్రెన్యూర్, ఫ్యాషన్ మర్చెంటైజర్గాను బయ్యర్గాను కొనసాగొచ్చు. కమ్యూనికేషన్ డిజైనింగ్ కోర్సులో పూర్తి చేసుకున్న వారైతే యానిమేషన్ అండ్ ఫిల్మ్ డిజైన్, ఎగ్జిబిషన్ డిజైన్, ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్, గ్రాఫిక్ డిజైన్ ఇందులో భాగంగా ఉంటాయి. కనుక ప్రకటన, ఆన్లైన్ మీడియా, వినోద పరిశ్రమలో విస్తృతమైన అవకాశాలు అభ్యర్థులకు లభిస్తాయి. లెదర్ డిజైనింగ్ స్పెషలైజేషన్లో గనుక కోర్సులు పూర్తి చేసుకుంటే పాదరక్షలు, బెల్టులు, బ్యాగ్లకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉన్నందున ఈ విభాగాల్లో ఇటు దేశీయ సంస్థలతో పాటు మల్టీనేషనల్ కంపెనీల్లో కూడా ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రొడక్ట్ డిజైన్ విభాగంలో డిజైనింగ్ కోర్సులను పూర్తి చేస్తే ఇంట్లో, కార్యాలయాల్లో ఉపయోగించే పరికరాలు, ఆసుపత్రుల్లో వినియోగించే వివిధ రకాల వస్తువులు తయారు చేసే శిక్షణను పొందుతారు. ఇవన్నీ ప్రొడక్ట్ డిజైన్ విభాగంలోకి వస్తాయి. ప్రొడక్ట్ డిజైనర్లుగా సులువుగా ఉపయోగించేలా, మన్నిక ఉండే, నిర్వహణ భారం లేకుండా తక్కువ పరిమాణంలో ఇమిడేలా ఉత్పత్తులు రూపొందించే నైపుణ్యాలను వీరు నేర్చుకుంటారు. ఇక డిజైన్ కోర్సులకైతే యూసిడ్, డాట్, గ్యాట్ వంటి పరీక్షలు నిర్వహిస్తున్న సంస్థల్లో పాటు రకరకాల యూనివర్సిటీలు అలాగే డిజైన్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ, పెర్ల్ అకాడమీ, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్, విట్ యూనివర్సిటీ, అమిటీ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ వంటి వివిధ రకాల పేరున్న సంస్థలన్నీ డిజైనింగ్ కోర్సుల్లో వివిధ రకాల స్పెషలైజేషన్లో భాగంగా ఈ కోర్సుని అందిస్తున్నాయి. ఈ కోర్సు చదివిన అనంతరం ఉద్యోగ అవకాశాలు కూడా విస్తృతంగా లభిస్తున్నాయి అభ్యర్థులకు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇంతటితో ఈనాటి యువజనుల యువవాణి కార్యక్రమం సమాప్తం. కాసేపట్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇక కాసేపట్లో సమయం 6 గంటలకు వస్తుంది. ఇక మీరు వింటారు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే విశాల్ శర్మ. गृहमंत्री अमित शाह ने नशे के खिलाफ एकजुट होकर युद्ध छेड़ने का आह्वान किया है. उन्होंने कहा कि मादक पदार्थों का कारोबार देश की सुरक्षा, सामाजिक व्यवस्था, आर्थिक हितों और युवाओं के भविष्य के लिए बड़ा खतरा है. आज नई दिल्ली में नार्को कोऑर्डिनेशन सेंटर की बैठक में उन्होंने आध्यात्मिक नेताओं, युवाओं और माताओं से इस अभियान में मिलकर शामिल होने की अपील की.
5: आज हमारा देश नार्कोटिक्स के खिलाफ लड़ाई के ऐसे नाजुक मोड़ पर खड़ा है. आने वाले 3 साल तय करने वाले हैं कि नशा हम पर विजय प्राप्त करेगा या हम नशे पर विजय. और मेरा आप सबसे विनम्र आग्रह है कि देश के आने वाले 100 वर्ष के भविष्य के लिए ये लड़ाई हमने जीतनी चाहिए, दृढ़ता के साथ जीतनी चाहिए और हमारे संयुक्त प्रयास से जीतनी चाहिए.
4: श्री शाह ने कहा कि वर्ष 2004 से 2014 के बीच करीब 26 लाख किलो सिंथेटिक मादक पदार्थ जब्त किए गए थे, जबकि 2014 से 2026 के बीच ये मात्रा बढ़कर 1,18,00,000 किलो से अधिक हो गई है. उन्होंने कहा कि ये आंकड़े नशीले पदार्थों की तस्करी के खिलाफ सरकार की लगातार कार्रवाई को दर्शाते हैं. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि नशा मुक्त भारत अभियान जन भागीदारी से प्रेरित एक जन आंदोलन बन गया है. सामाजिक न्याय और अधिकारिता राज्य मंत्री बीएल वर्मा का एक लेख सोशल मीडिया पर साझा करते हुए प्रधानमंत्री ने प्रत्येक नागरिक से नशा मुक्त भारत और विकसित भारत के निर्माण के अभियान में शामिल होने का आह्वान किया. विज्ञान और प्रौद्योगिकी मंत्री जितेंद्र सिंह ने कहा है कि आर्टिफिशियल इंटेलिजेंस, परमाणु, अंतरिक्ष और क्वांटम प्रौद्योगिकियां भविष्य के विकास और वैश्विक प्रतिस्पर्धा की दिशा तय करेंगी. नई दिल्ली में उन्होंने कहा कि भारत अत्याधुनिक प्रौद्योगिकियों के क्षेत्र में तेजी से एक प्रमुख शक्ति के रूप में उभर रहा है. राष्ट्रीय क्वांटम मिशन का उल्लेख करते हुए श्री सिंह ने कहा कि मिशन ने अपने शुभारंभ के 3 वर्ष में ही अपने आधे से अधिक लक्ष्यों को हासिल कर लिया है. संस्कृति और पर्यटन मंत्री गजेंद्र सिंह शेखावत ने आज कहा कि AI नवाचार, पारदर्शिता और दक्षता को नया रूप दे रही है. नई दिल्ली में एक कार्यक्रम में श्री शेखावत ने कहा कि आधुनिक प्रौद्योगिकी और नवाचार विकसित भारत के संकल्प को साकार करने में महत्वपूर्ण भूमिका निभाते हैं. उन्होंने कहा कि AI विश्व में बदलाव लाने और व्यक्तियों के जीवन को सुगम बनाने के लिए तैयार है. शिक्षा मंत्री धर्मेंद्र प्रधान ने आज भूटान के शिक्षा मंत्री यी जांग दे थापा से मुलाकात की. चर्चा शिक्षकों के प्रशिक्षण, कौशल विकास और रोजगार क्षमता, डिजिटल शिक्षा और आर्टिफिशियल इंटेलिजेंस, सतत पर्यटन, पारंपरिक चिकित्सा और समग्र स्वास्थ्य पर केंद्रित रही. श्री प्रधान ने कहा कि दोनों देशों के पास शिक्षा, नवाचार और क्षमता निर्माण के व्यापक मंचों पर सहयोग की अपार संभावनाएं हैं. विद्युत मंत्री मनोहर लाल ने आज नई दिल्ली में सभी राज्य विद्युत नियामक आयोगों और संयुक्त विद्युत नियामक आयोगों के अध्यक्षों के साथ नियामक मंच की बैठक की अध्यक्षता की. बैठक में उन्होंने कहा कि विश्वसनीय, गुणवत्तापूर्ण विद्युत आपूर्ति सुनिश्चित करने, शिकायतों का त्वरित निवारण और व्यापार करने में सुगमता तथा जीवन यापन में सुगमता को बढ़ावा देने के लिए एक पारदर्शी, पूर्वानुमानित और उत्तरदायी नियामक ढांचा अत्यंत आवश्यक है. वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल को लंदन में आयोजित वार्षिक यूके इंडिया पुरस्कार में भारत और ब्रिटेन के संबंधों को उन्नत बनाने में असाधारण नेतृत्व के लिए विशेष पुरस्कार से सम्मानित किया गया है. श्री गोयल ने कहा कि ये सम्मान सरकारों, व्यवसायों, शिक्षाविदों, संस्कृति और जीवंत प्रवासी समुदाय के उन सभी सेतु निर्माताओं का है जो दोनों देशों के संबंधों को मजबूत करने में निरंतर योगदान दे रहे हैं. श्री गोयल ने कहा कि 15 अगस्त से प्रभावी होने वाला भारत ब्रिटेन व्यापक आर्थिक और व्यापार समझौता ब्रिटिश संसदीय इतिहास में सबसे तेजी से लागू होने वाला व्यापार समझौता बन जाएगा। कोलकाता के तारातला दुर्घटना में मृतकों की संख्या बढ़कर 15 हो गई है। घायलों का उपचार कोलकाता के SSKM अस्पताल में चल रहा है। पुलिस ने इस मामले में एक सरकारी अधिकारी समेत 6 लोगों को गिरफ्तार किया है। राज्य सरकार ने घटना की जांच के लिए SIT का गठन किया है। बचाव अभियान जारी है। उत्तर प्रदेश पुलिस ने श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के चढ़ावे और दान से जुड़े कथित गबन के मामले में दर्ज पहली प्राथमिकी में नामजद 8 आरोपियों को गिरफ्तार कर लिया है। ये प्राथमिकी मुख्यमंत्री योगी आदित्यनाथ के निर्देश पर गठित विशेष जांच दल की सिफारिश के बाद दर्ज की गई थी। बेलफास्ट में 2 मैचों की T20 क्रिकेट मैच भारत और आयरलैंड के बीच खेला जा रहा है। भारत ने टॉस जीतकर पहले गेंदबाजी का फैसला किया है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
6: दिस इज आकाशवाणी द न्यूज रेड बाय शगुन चोपड़ा। Home Minister Amit Shah laid a detailed roadmap to achieve the vision of a drug-free India today. During a meeting organized by the Narcotics Control Bureau, the Home Minister launched the vision document on narcotics control from 2026 to 2029. Earlier, addressing the 10th APEC-level meeting of the Narco Coordination Centre in New Delhi, the Home Minister called for a united war against drugs, saying that drug menace threatens national security, social stability, economic interests and the future of youth and the country. He urged spiritual leaders, youth and mothers to come together on a single platform to win this war.
7: Today, our country stands at a critical juncture in its fight against narcotics. The next 3 years will determine whether drugs prevail over us or we prevail over drugs. My humble appeal to all of you is that for the future of our nation over the next 100 years, this is a battle we must win. Win with the determination and win through our collective efforts.
6: The Ministry of Health and Family Welfare has proposed amendments to the Drugs Rules 1945 to simplify the procedure for obtaining permission for import of drugs for examination, test or analysis. The ministry said that the amendment introduces an acknowledgement-based system for import of all drugs in small quantities for analytical and non-clinical testing purposes. The simplified procedure shall not be applicable to certain drugs belonging to the categories of sex hormones, cytotoxic drugs and beta-lactam drugs. The UP police has arrested 8 people named in the first FIR filed in the Sri Ram Janmabhoomi Teeth Kshetra donation case. The FIR was filed following recommendations made by the special investigation team constituted on the directions of Chief Minister Yogi Adityanath. The case came to light after allegations emerged of theft involving offerings and donations received by the Sri Ram Janmabhoomi Teeth Kshetra Trust. External Affairs Minister Dr. S. Jaishankar announced Operation Amistad, under which 2 Indian Air Force MCC C-17s took off today for Venezuela with urgent assistance to support post-earthquake relief efforts. Amistad means friendship in Spanish. In a social media post, Dr. Jaishankar said, "The assistance contains an Indian Army field hospital unit and over 35 tons of relief supplies, medicines and medical equipment, including 2 Bhishma cubes." He stated that India is committed to support the government and people of Venezuela in this difficult time. The External Affairs Minister today interacted with a group of journalists from various European countries in New Delhi. The minister spoke to them about the profound transformations underway in India, the current state of flux the world is in, and the growing convergences between India and Europe. India, along with 34 nations, signed a US-led initiative to build trusted and resilient supply chains to power artificial intelligence technologies at the second PAC-SILICA summit in Washington. India joined the initiative in February this year on the sidelines of the AI Impact Summit held in New Delhi. Commerce and Industry Minister Piyush Goyal has received the Special Award for Exceptional Leadership in Elevating UK-India Relations at the annual UK-India Awards 2026 in London. Sharing the information on social media, Mr. Goyal said, "The recognition belongs to the many bridge builders across governments, businesses, academia, culture and the vibrant diaspora who continue to strengthen India-UK ties." Indian shooters have ended their campaign at the ISSF Junior World Championship in Germany as table toppers with 24 medals, including 7 gold. They performed brilliantly in the pistol and rifle events, bagging 7 gold, 8 silver and 9 bronze, leaving behind the individual neutral athletes who claimed 14 medals and Italy at third position with 10 medals. In badminton, India's Ronak Chauhan created the biggest upset of the US Open tournament in Fullerton today when he packed off world number 6 and men's singles top seed Zhou Tianchen of Chinese Taipei in straight games 21-17, 26-24 to reach quarters. In another men's singles, Kidambi Srikanth registered a 21-14, 21-13 win over Lee Zijia of Malaysia to enter quarterfinals. Also advancing to the last 8 stage were Tanvi Sharma, Rakshita Shri and Devika Sehag in women's singles. And that is the end of this news bulletin.
8: Akashvani, Samayam 6 gantala 10 nimishalu, Telugulo, Prantiya Vartalu Vintaru.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో సంజయ్ జాజు బాధ్యతలు చేపడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. జగిత్యాల జిల్లాలోని రోళ్లవాగు ప్రాజెక్టుకు అటవీ శాఖ అనుమతులు త్వరలో పూర్తి చేసి ఈ వానాకాలం సీజన్లో రైతులకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని బీర్పూర్ మండలంలోని ప్రాజెక్టును జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో కలిసి మంత్రి సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ బీజేపీ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు అన్నారు. నియోజకవర్గంలోని బారేగూడ శివపూర్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన 2 మహిళా సమాఖ్య భవనాలు, ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈరోజు జగిత్యాల జిల్లా బీర్పూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఏ ప్రాజెక్టుల గురించి మాట్లాడారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిపి జెండా ఊపి ప్రారంభించారు. వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేటలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సులో వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ
1: నాకుటి డ్రగ్స్ మీద వాళ్ళు ఉపపాదం పంపడం జరిగింది. అదే విధంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అనేక వింగ్స్ కలిపి ప్రభుత్వ శాఖలు కలిపి సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, సమాజంలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి పౌరులు ఒక సోషల్ ఇవిల్ గా భావించి సమాచారాన్ని లోకల్ పోలీస్ స్టేషన్ కు 100.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐఎంఏ డాక్టర్ సహకారంతో డ్రగ్స్ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 2K రన్ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ సూచించారు. ఈరోజు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ పాత బస్టాండ్ నుండి వినాయక చౌరస్తా వరకు సాగింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు ఖమ్మంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఖమ్మం జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యలతో కలిసి ప్రారంభించారు. సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్ అనే నినాదంతో వరంగల్ కమిషనరేట్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ నగరంలో 2K రన్ నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో బీఎల్ఏల పాత్ర అత్యంత కీలకమని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వేములవాడ రూరల్ మండలం, వేములవాడ పట్టణ పరిధిలోని బీఎల్ఏలు ప్రత్యేక ఓటర్ జాబితా సవరణపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఐటీడీఏపీఓ రాహుల్ ఈరోజు బూర్గంపాడు, వీరవెండి, మోతే పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఇంటింటికి తిరిగి ఎన్యూబరేషన్ ఫారాలు పంపిణీ చేసి ఓటర్లకు అవగాహన కల్పించారు. రిజర్వేషన్ల స్వర్ణోత్సవ యాత్ర సందర్భంగా ఆదివాసీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో చేపట్టిన యాత్ర నాగర్

0: కర్నూలుకు చేరుకుంది. ఇందులో భాగంగా బిజినేపల్లి మండల కేంద్రంలో సభ నిర్వహించారు. అనంతరం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ మాట్లాడుతూ, ఎస్టీలకు రిజర్వేషన్లు వచ్చి 50 సంవత్సరాలు అవుతున్నాయన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రాందాస్ నాయక్, బాలు నాయక్, మురళీ నాయక్, జిల్లా ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ రాజేష్ రెడ్డి, ట్రైకాన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాడులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని తెలిపింది. రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం సింగన్నగూడెం 2BHK కాలనీలో పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. భువనగిరి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని సింగన్నగూడెం 2BHK కాలనీని ఆయన ఈరోజు సందర్శించారు. విద్యార్థులు, యువత కోసం రాహుల్ గాంధీ చేపట్టిన ఛాత్రోంకి గూంజ్ కార్యక్రమానికి మద్దతుగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్టలో ఈరోజు కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని చౌక ధరల దుకాణాల డీలర్ల నియామకానికి జూన్30న ఐసీఓడిలో సమావేశ హాల్లో ఉదయం 10:30 రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆర్డీఓ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాజన్న సిరిసిల్ల, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వరానికి ఈరోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి ప్రీతి పాత్రమైన కోడె మొక్కును చెల్లించుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాదును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11:00 ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్య వార్తాః. గృహమంత్రి అమిత్ షాహ్ మాదక ద్రవ్యానాం విరుద్ధం సంయుక్త సంఘర్షస్య ఆహ్వానం కృతవాన్. తేన ప్రతిపాదితం యత్ మాదక ద్రవ్యానాం విభీషికా రాష్ట్రీయ సురక్షాయాః యూనాం భవిష్యస్య కృతే చ సంకటం జనయతి. అయోధ్యాయాః రామ మందిర దాన రాశి స్థేయ ప్రకరణే 8 జనాః నిగడితాః. పెక్ సిలికా సంధౌ కృత్రిమ బుద్ధిమత్తా ఆపూర్తి శృంఖలాయై భారతేన సహ 34 దేశానాం హస్తాక్షరం జాతం. ముహర్రం పర్వణి ప్రధానమంత్రిణా హజరత్ ఇమామ్ హుసేనస్య త్యాగాః సంస్మృతాః. అపి చ క్రీడా వార్తాసు. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ ప్రతియోగితాయాం భారతస్య యువా క్రీడకః రౌనక్ చౌహానః చీనీ తైపే క్రీడకం చౌ తియెన్చేన్ ఇత్యమం పరాజిత్య ప్రాగుపాంత్య చక్రం ప్రావిశత్. అథ వార్తాః విశదీకృత్య. గృహమంత్రిణా అమితషాహేన అద్య మాదక ద్రవ్యానాం విరుద్ధం సంయుక్త సంఘర్షస్య ఆహ్వానం విహితం. మాదక ద్రవ్యానాం ప్రకోపః రాష్ట్రీయ సురక్షాయై సామాజిక స్థిరతాయై ఆర్థిక హితాయ యూనాం దేశస్య చ భవిష్యాయ భయం జనయతి. सः आध्यात्मिक नेतृभ्यः युवभ्यः मातृभ्यः अस्य संघर्षस्य कृते एकस्मिन् मञ्चे आगत्य कार्यं कर्तुं च आग्रहम् अकरोत्। श्रीशाहः नवदिल्ल्यां नार्को कोऑर्डिनेशन केन्द्रस्य दशमशीर्षस्तरीय सभाम् अभिसंबोधयन् एतानि वक्तव्यानि प्रायच्छत्।
2: आज हमारा देश नार्कोटिक्स के खिलाफ लड़ाई के ऐसे नाजुक मोड़ पर खड़ा है, आने वाले 3 साल तय करने वाले हैं कि नशा हम पर विजय प्राप्त करेगा या हम नशे पर विजय। और मेरा आप सबसे विनम्र आग्रह है कि देश के आने वाले 100 वर्ष के भविष्य के लिए ये लड़ाई हमने जीतनी चाहिए, दृढ़ता के साथ जीतनी चाहिए और हमारे संयुक्त प्रयास से जीतनी चाहिए।
1: श्री शाह अवोचत यत् चतुरोत्तरद्विसहस्रतः चतुर्दशाधिकद्विसहस्रपर्यन्तम् अधिकारिणः प्रायः 26 लक्ष किलोग्राममितं संश्लेषितमादकद्रव्याणि गृहीतवन्तः। तस्यापेक्षया 14-2000 26-2000 गृहीतानि संश्लेषितमादकद्रव्याणि 18.1 मिलियन् किलोग्राममितं यावत् वर्धितम्। सः अवोचत् यत् मादकद्रव्याणां व्यापारस्य विरुद्धं सर्वकारस्य अभियानम् अविरतं प्रगतिं कुर्वदस्ति इति अङ्कैः ज्ञायते। मादकद्रव्याणां निवारणस्य प्रयत्नानां विषये श्रीशाहः अवोचत् यत् नार्कोटिक्स कंट्रोल ब्यूरो इत्यनेन मादकद्रव्याणाम् अपराधसम्बद्धानां सूचनानां समयोचित आदान प्रदानार्थम् अनेकानि ऑनलाइन पटलानि विकसितानि सन्ति।
2: पहला स्तंभ है एनफोर्समेंट इंटेलिजेंस और ऑपरेशंस। इसका उद्देश्य पूरे नेटवर्क पर लक्षित इंटेलिजेंस लीड कार्रवाई करें और उनके नेटवर्क को नष्ट कर दें। दूसरा है प्रीकर्सर्स एवं सिंथेटिक ड्रग कंट्रोल। उत्पादन स्तर पर ही हमने नशे को रोकने की रणनीति अपनानी पड़ेगी और कैपेसिटी बिल्डिंग, कोऑर्डिनेशन और मॉनिटरिंग जो तंत्र को सक्षम बनाने के लिए और आधुनिक बनाने के लिए ये चौथे स्तंभ की रचना की गई है।
1: प्रधानमंत्री नरेंद्र मोदी अद्य अवोचत् यत् नशा मुक्त भारत अभियानम् जनसहभागित्वेन चालितं जनान्दोलनं जातम्। मादक द्रव्य मुक्त भारत निर्माणस्य महत्व विषये सामाजिक न्याय सशक्तिकरण राज्य मंत्रिणः बी.एल. वर्मणः लेखं विनिमय कुर्वन् श्री मोदी एतत् अवोचत्। उत्तर प्रदेश आरक्षकेन श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र न्यासस्य दान राशि स्तेय प्रकरणे FIR इति प्रथम सूचना प्रतिवेदनाधारेण 8 जनाः निगडिताः। इदं तावत् प्राथमिकं प्रतिवेदनं मुख्यमंत्रिणः योगी आदित्यनाथस्य निर्देशने विशेष निरीक्षण दलस्य अनुशंसनानन्तरं पंजीकृतमासीत्। इदं प्रकरणं श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र न्यासेन प्राप्तानां उपहाराणां दानानां च स्तेय संबंधिनां आरोपाणां प्रकाशनानन्तरं सम्मुखम् आगतम्। न्यासस्य अनुरोधे मुख्यमंत्रिणा योगी आदित्यनाथेन एकस्य SIT दलस्य गठनस्य आदेशः प्रख्यापितः। न्यासीय सदस्यस्य कृष्णमोहनस्य लिखित अभियोगाधारेण श्रीराम जन्मभूमि आरक्षक केन्द्रे अयम् अभियोगः प्रविष्टः। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन AIR चलदूरभाषीयतन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। ह्यः वाशिंगटन नगरे आयोजिते द्वितीये पैक्सिलिका शिखर सम्मेलने भारतेन सह अन्यैः 34 देशैः कृत्रिम बुद्धिमत्ता प्रविधीनां विकासाय विश्वसनीय दृढ आपूर्ति श्रृंखलायाः निर्माणार्थं अमेरिका नेतृत्वे एकस्मिन् महत्वपूर्ण प्रस्तावे हस्ताक्षरं विहितम्। आर्थिक विषयानां अमेरिका उपसचिवः जैक हेलबर्गः अवोचत् यत् अवसरे संयुक्त विवरणम् इत्यस्य अन्तर्गतं प्रतिभागी देशाः AI युगे विकासानुकूलं नवीनतानुकूलं च नियामक दृष्टिकोणं प्रति सहमतिं प्रदर्शितवन्तः। प्रतिनिधिभिः सह संवादे श्री हेल वर्गः प्रत्यपादयत् यत् अमेरिका भारतेन सह स्वस्य सहभागितां सुदृढीकर्तुं सोत्साहम् अग्रे आयाति।

0: अहंकारस्य न्यायस्य च रक्षणार्थं स्वप्राणाहुतिम् अयच्छत्। अस्मिन्नवसरे देशे स्थाने स्थाने ताजिया यात्राः निष्कास्यन्ते। प्रधानमंत्री नरेंद्र मोदी अद्य हजरत इमाम हुसैनस्य त्यागं संस्मृतवान्। सामाजिक अंतर्जालीय माध्यमेन प्रेषिते संदेशे तेनोदीरितं यत् हजरत इमाम हुसैनस्य जीवनं सत्यस्य न्यायस्य च पथि दृढ़तया स्थातुं अद्यापि जनान् प्रेरयति। अत्रावधेयं यत् राष्ट्रीय राजधान्यां देहल्यां जामा मस्जिद, निजामुद्दीन, ओखला, महरौली इत्यादिषु विभिन्न प्रमुख स्थानेषु मोहर्रम यात्राः आयोज्यन्ते। भारतस्य विदेश मंत्री डॉ एस जयशंकरः अस्य मासस्य 24-25 दिनांकयोः दक्षिण कोरिया देशस्य आधिकारिक यात्रां विहितवान्। स्वयात्रावधौ डॉ जयशंकरः द्विपक्षीय संबंधान् सुदृढीकर्तुं दक्षिण कोरियायाः विदेश मंत्रिणा चो ह्यून इत्यनेन सह विस्तृतां उच्चस्तरीय चर्चां विहितवान्। उभाभ्याम नेतृभ्याम अनेक प्रमुखाणां क्षेत्राणां सहयोगस्य समीक्षा कृता, यत्र व्यापार निवेशौ वित्तीय सहयोगः, रक्षा सुरक्षा प्रविधयः, नवाचाराः, संस्कृतिः, शिक्षा तथा च परस्पर जनसंपर्कः सम्मिलिताः सन्ति। ताभ्यां क्षेत्रीय वैश्विक परिदृश्यानां विषये अपि विचाराणां विनिमयीकरणं कृतं तथा च बहुपक्षीय मंचेषु सहकार्यं वर्धयितुं उपायानां विषये मंत्रणा कृता। विदेश मंत्रालयानुसारं द्वाभ्यां मंत्रिभ्यां भारत दक्षिण कोरिया संबंधेषु नूतन गतिशीलतायाः स्वागतं कृतं। सहैव भारत दक्षिण कोरिया विशेष रणनीतिक संधिम् इतोपि अग्रे नेतुम् अविरतं संपर्के स्थातुं सहमतिः प्रकटीकृता। भारतस्य रौनक चौहानेन अद्य फुटलन नगरे यूएस ओपन बैडमिंटन प्रतियोगितायां चीनी ताइपे इत्यस्य पुरुष एकलस्य क्रीडकं चाउ टियेन चेन इत्येतं 1:17:17:24 अंकैः पराभूय प्रागुपान्त्य चक्रीय द्वन्द्वे पदार्पणं कृतम्। इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయము 6:30. ఇప్పుడు వినండి ప్రబోధ గీతం. మనం గీతం వినబోయే ముందు కొన్ని ప్రకటనలు విందాం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: మీరింతవరకు ప్రబోధగీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి సినీ రంజని కార్యక్రమంలో ముందుగా మరి బలగం సినిమా నుండి ఈ పాట విందాం.
1: ఓరి వారి ఇంకా వింటున్నావురా బాలు, ఇప్పుడు వద్దాం రా ఊర్లో కొన్ని అక్క.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై సినీ రంజని కార్యక్రమం వింటున్నారు. తర్వాత పాట దువ్వాడ జగన్నాథం సినిమా నుండి. ఈ పాట విందాం.

ఆ పాటతో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:50 అవుతుంది. కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు.

0: వ్యవసాయ సూచనలు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు జూన్ మాసంలో చెరుకు పంటలో చేపట్టవలసిన వివిధ వ్యవసాయ పనుల గురించి రైతు సోదరులకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. వర్షాకాలంలో ముఖ్యంగా పల్లపు భూములు సాగు చేసిన చెరుకు తోటలు సాధారణంగా నీటి ముంపుకు గురి కావడం గమనిస్తుంటాం. వర్షాకాలంలో కురిసే బలమైన వర్షాలు, వేగంగా వీచే గాలుల వలన పెరిగిన చెరుకు తోటలు పడిపోవడం గమనిస్తుంటాము. పడిపోయిన చెరుకులు భూమికి తగలడం వలన కానుపుల దగ్గర వేళ్ళు ఏర్పడి రసములో పంచదార శాతం గణనీయంగా తగ్గుతుంది. చెరుకు పంట పారే నీటిని కొంతవరకు భరించగలదు, కానీ నిల్వ నీటిని ఏమాత్రము సహించలేదు. తోట వయసు 4-5 నెలలప్పుడు అంటే జూన్ జూలై మాసాల్లో మొక్కల వరుసల మొదళ్లకు ఎత్తుగా మట్టిని ఎగదోయాలి. దీని వలన అధిక వర్షాలు, తుఫాను గాలులకు పంట పడిపోకుండా కాపాడుకోవచ్చు. వర్షాకాలం తోటలు బాగా పెరగాలంటే ఎక్కువ కాలం నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. అందుకు ప్రతి 15 మీటర్లు ఒక లోతైన కాలువ తీయాలి. అలా తీయటం వలన చాళ్లలోని నీరంతా ఈ ఊట కాలువలో వచ్చి మురుగునీటి కాలువలోనికి పోతుంది. నీటి వసతి తక్కువగా ఉండి ఎద్దడికి గురైన తోటల్లో తొలకరి వర్షం పడి వాతావరణం చల్లబడి తర్వాత ఎకరాకు అదనంగా 50 కిలోల యూరియాతో పాటు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మొక్కల మొదళ్లలో దగ్గరగా వేసినట్లయితే పంట నీటి ఎద్దడిని సమర్థవంతంగా తట్టుకొని ఎదుగుదలకు తోడ్పడుతుంది. వేరులద్దె పురుగు తేలిక నీళ్లలో ఎక్కువగా కనిపించి మొక్కల వేళ్లను తినివేయటం వలన మొక్కలు చనిపోతాయి. తొలకరి వర్షాలు పడిన వెంటనే పొలంలో దీపపు ఎరలు అమర్చుకోవడం ద్వారా ప్రౌడ పెంకు పురుగులు ఆకర్షితమై దీపపు ఎర కింద అమర్చుకున్న పురుగు మందు ద్రావణంలో పడి చనిపోతాయి. తద్వారా దాదాపు 50% పురుగులను నిర్మూలించవచ్చు. ఎదిగే తోటల్లో ఈ పురుగు నివారణకు టెట్రా నిలిప్రోల్ 0.4%, WW ఇంకా పిప్రోనిల్ 0.6%, WW జిఆర్ లేదా క్లోరాంట్రా నిలిప్రోల్ 15.75%, WW ఇంకా క్లోతయానిడిస్ 26.20%, WW SGR గులికలను ఎకరాకు 12 కిలోలు చొప్పున మొక్కల మొదళ్ల దగ్గర గుంత చేసి నాటే సమయంలో భూమిలో వేస్తే ఈ పురుగు వలన కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఈ పురుగును సమర్థవంతంగా నివారించుటకు 200 గ్రాములు పిప్రోనిల్ 40%, ఈవిడా క్లోప్రిడ్ 40%, 400 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మొదళ్ల దగ్గర పూర్తిగా తడిసే విధంగా పిచికారీ చేసుకోవాలి. తొలకరి వర్షాలు పడిన వెంటనే పొలంలో దీపపు ఎరలు అమర్చుకోవడం ద్వారా దాదాపు 50% ప్రౌఢ పెంకు పురుగులను నిర్మూలించవచ్చు. ఇక వాతావరణం మబ్బుగా ఉండి 19-35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత, 80-90% గాలిలో తేమ ఉన్నప్పుడు తెల్లపేను అభివృద్ధి చెందుతుంది. దీని యొక్క తల్లి పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో గుంపులుగా ఉండి రసాన్ని పీల్చడం వలన తెలుపు పసుపు వర్ణం మిళితమైన మచ్చలు ఏర్పడతాయి. మొదట అంచులు, తర్వాత మొత్తం ఆకులు క్రమేపీ ఎండిపోతాయి. ఈ పురుగుల విసర్జన తీయని జిగట పదార్థంలాగా ఉండి కిందున్న ఆకుల పైభాగాన పడి దాని మీద సూటి మోల్టని నల్లని శిలీంద్రం పెరిగి ఆకు మసిబారిపోతుంది. గాలి ద్వారా 1.5-2 కిలోమీటర్ల దూరం వరకు ఈ పురుగులు వ్యాప్తి చెందగలవు. పంటకు సిఫారసు చేసిన మోతాదులో నత్రజని ఎరువులు వాడాలి. పురుగు ఆశించిన ఆకులను తీసి తగలబెట్టాలి. పురుగు ఆశించిన తోటల నుండి చెరుకును ఇతర ప్రాంతాలకు రవాణా చేయకూడదు. నివారణకు లీటరు నీటికి 2.5 మిల్లీలీటర్లు క్లోరోపైరిపాస్ 20% ఈసీ కలిపి పిచికారీ చేయాలి. వర్షాలు తొందరగా మే జూన్ నెలలో ప్రారంభమై జూలై నెలలో అధిక వర్షాలు పడినప్పుడు మొవ్వుకుళ్ళు తెగులు ఉధృతంగా వస్తుంది. తెగులు సోకిన మొక్కల మొవ్వు ఆకులు మొదలు భాగం పాక్షికంగా తెల్లగా అవుతుంది. మొవ్వు ఆకులు చిన్నగా ఉండి సరిగా విడివడవు, ఒక్కొక్కప్పుడు చుట్టుకొని పోతాయి. ఆకుల మొదల్లో పాలిపోయిన భాగంలో ఎర్రటి చారలు ఏర్పడి ఆ చార వెంబడి ఆకు చిట్లిపోతుంది. మొవ్వ కుళ్ళిపోతే మొక్క ఎదుగుదల లేక చనిపోతుంది. మొవ్వ కుళ్ళకపోతే వర్షాలు తగ్గగానే తెగులు ఉధృతి తగ్గి మొక్కలు మామూలు స్థితికి వస్తాయి. అధిక గాలితో కూడిన చల్లటి వాతావరణం, గాలిలో హెచ్చు తేమ తృప్పు తెగులు వృద్ధి చెందడానికి వ్యాప్తికి బాగా దోహదపడుతుంది. తెగులు నివారణకు 1 మిల్లీలీటరు అజాక్సిస్ట్రోబిన్ 15.2%, ఇంకా డైఫెన్కొనజోల్ 11.4% WW లీటర్ నీటిలో కలిపి ద్రావణము ఆకుల పైభాగం తడిచేలా పిచికారి చేసి నివారించుకోవాలి. ఇక చీడపీడల నిర్వహణ గురించి ఈ విధంగా. గుంట నారుమడికి నారు పీకడానికి వారం రోజుల ముందుగా కార్బోప్యూరాన్ 3G గుళికలు 400 గ్రాములు లేదా పిప్రోనిల్ 300 గ్రాములు చొప్పున వేసుకోవాలి. నాట్లు ఆలస్యమైనప్పుడు ఉల్లికోడి ఎక్కువగా ఆశిస్తుంది, కాబట్టి అవసరాన్ని బట్టి కార్బోప్యూరాన్ 10 కిలోలు లేదా పిప్రోనిల్ 0.3G 8 కిలోలు వాడుకోవాలి. వరిలో సూచించని పురుగు తెగుల మందులు, సింథటిక్ పైరిథ్రాయిడ్స్, బయోమందులు వాడడం వలన చీడపీడ సమస్యలు ఎక్కువ అవుతాయని రైతులు గుర్తించుకోవాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించిన విధంగా వ్యవసాయ పనులు చేపట్టి రైతులందరూ చక్కటి పంటలు పండించి లాభాన్ని పొందగలరని ఆశిద్దాం.
0: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.

0: ఈనాటి వ్యవసాయ సూచనలు ఇంతటితో సమాప్తం. మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 MHz.

ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 పంట పొలాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు

ఇక 8:30 జానపద గీతాలు, 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 మధుర గీతాలు, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఇవి ఈ సాయంత్ర ప్రసారాలు.

ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ప్రసారమయ్యే కొన్ని ముఖ్యాంశాలు. 6:10 భక్తిరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:40 సూక్తి సుధా. 7:00 ప్రసార వివరాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 ప్రభాత లహరి.

7:30 ఫుడ్ అండ్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఇందులో డాక్టర్ వి హరితకృష్ణ గారు పల్మాలజిస్ట్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు.

అలాగే గాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు ఎపలాటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. తొమ్మిది గంటలకు హృదయ రాగాలు, 10 గంటలకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు మొదలవుతాయి. మీరు ఇంతవరకు ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: సమయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యరహిత దేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతోందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రారంభమవుతుంది. 2 T20ల సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఈ సాయంత్రం బెల్ఫాస్ట్లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నషా ముక్త్ భారత్ అభియాన్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రచారం ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మారిందన్నారు. మాదక ద్రవ్యరహిత దేశాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతపై కేంద్ర సహాయ మంత్రి బిఎల్ వర్మ రాసిన వ్యాసాన్ని సోషల్ మీడియాలో నరేంద్ర మోదీ పంచుకున్నారు. మాదక ద్రవ్యాల రహిత దేశాన్ని తద్వారా వికసిత్ భారత్ నిర్మించే మహాకార్యంలో ప్రతి పౌరుడు ముఖ్యంగా యువత భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. డ్రగ్స్ మహమ్మారి జాతీయ భద్రత సామాజిక స్థిరత్వం ఆర్థిక ప్రయోజనాలతో పాటు దేశ యువతను తీవ్రంగా వేధిస్తోందని దీనిపై అందరూ కలిసికట్టుగా యుద్ధం ప్రకటించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్లో 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ 2004 నుండి 2014 మధ్య కాలంలో సుమారు 26 లక్షల కిలోల సింథటిక్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకోగా 2014 నుండి 2026 మధ్య కాలంలో ఈ పరిణామం 1.18 కోట్ల కిలోలకు పెరిగిందన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రచారం నిరంతరాయంగా ముందుకు సాగుతుందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని హోంమంత్రి స్పష్టం చేశారు.
2: మాదక్

0: पदार्थ की समस्या केवल कानून व्यवस्था और सार्वजनिक स्वास्थ्य का मुद्दा नहीं है, नार्को टेररिज्म इको सिस्टम भी बन चुकी है। तो हमारी देश की आंतरिक सुरक्षा के लिए, हमारे देश के अर्थतंत्र की सुरक्षा के लिए और हमारे देश की युवा पीढ़ी के भविष्य के लिए ये हमारे लिए बहुत जरूरी है कि हम इस पर संपूर्ण विजय प्राप्त करें।
1: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషా ముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలను ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల బృందం, 2 నావికా దళ నౌకలు పాల్గొంటాయని విదేశ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పేట్రిక్ హార్మిన్తో సమావేశమవుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆవిష్కరణలు, పారదర్శకత, సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతుందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఏఐ ఇన్నోవేషన్ సమ్మిట్లో మంత్రి ప్రసంగిస్తూ వికసిత భారత సంకల్పాన్ని సాకారం చేయడంలో ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి తెలిపారు. దేశ ప్రగతి, ఆవిష్కరణలు, పరివర్తనాత్మక మార్పులను ముందుకు తీసుకెళ్లడంలో కృత్రిమ మేధ చార్టర్డ్ అకౌంటెన్సీ వృత్తి రెండు కూడా అత్యంత కీలకమైనవని షెకావత్ స్పష్టం చేశారు.
2: आने वाले समय में टूर ऑपरेटर्स की भूमिका को, ट्रैवल गाइड की भूमिका को, डेस्टिनेशन सिलेक्शन की भूमिका में आर्टिफिशियल इंटेलिजेंस अभी से बहुत बड़ा रोल प्ले करने लगी है। भारत जैसा देश जिसकी 10,000 साल से भी ज्यादा की पुरानी कंटिन्यूटी की सभ्यता है, हम अपने सभ्यगत यात्रा को दुनिया के पर्यटकों को आकर्षित करने के लिए एआई बेस्ड कंटेंट बना करके उनको आकर्षित कर सकते हैं, उनके बेहतर अनुभव दे सकते हैं.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఫోరం ఆఫ్ రెగ్యులేటర్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ అధ్యక్షత వహించారు. అన్ని రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలి, ఉమ్మడి విద్యుత్ నియంత్రణ మండలి చైర్పర్సన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వినియోగదారులకు నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించడానికి, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడానికి ఒక పారదర్శకమైన, బాధ్యతాయుతమైన నియంత్రణ వ్యవస్థ అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది వ్యాపార సరళీకరణ, జీవన సరళీకరణను మరింత పెంపొందిస్తుందని పేర్కొన్నారు. జాతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు భూటాన్ విద్యాశాఖ మంత్రి ఈజాంగ్ దే థాపాతో సమావేశమయ్యారు. ఉపాధ్యాయుల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, డిజిటల్ విద్య, కృత్రిమ మేధ, పర్యాటకం, వైద్యం, సంపూర్ణ ఆరోగ్యం వంటి అంశాలపై చర్చించామని సామాజిక మాధ్యమ వేదికగా ఆయన తెలిపారు. అభ్యాసం, ఆవిష్కరణలు, సామర్థ్య పెంపొందింపు వంటి వాటిపై ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. వివిధ ఐరోపా దేశాలకు చెందిన పాత్రికేయుల బృందంతో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్లో ప్రస్తుతం జరుగుతున్న తీవ్రమైన పరిణామాలు, మార్పులు, ప్రపంచంలో నెలకొన్న అస్థిరత, భారత్ యూరప్ దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర అవగాహన, సహకారం గురించి మంత్రి వారితో చర్చించారు. జర్నలిస్టుల భారత పర్యటన, ఇక్కడి అనుభవాలు భారతదేశంపై వారికి మరింత లోతైన అవగాహనను కల్పిస్తాయని, అలాగే భారత్ యూరప్ భాగస్వామ్య శక్తి సామర్థ్యాలను పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయని డాక్టర్ జయశంకర్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా మొహరంను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్ధంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మన్మడు, హజరత్ ఇమామ్ హుస్సేన్, ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా

0: తక్బీర్ల ఊరేగింపులు నిర్వహిస్తారు. మొహరం పండుగ సందర్భంగా హజరత్ ఇమాం హుస్సేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. హజరత్ ఇమాం సత్యం న్యాయం అన్వేషణలో స్థిరంగా ఉండాలని, ఎందరికో స్ఫూర్తి నింపుతూనే ఉన్నారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పండుగ ధైర్యం విశ్వాసంతో కూడిన శాశ్వత స్థిరత్వానికి గుర్తుగా నిలుస్తుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లండన్లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో జరిగే ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో భారత పురుషుల హాకీ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 10:30 ప్రారంభమవుతుంది. నిన్న ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో నిర్ణీత సమయానికి స్కోరు 2-2 సమం కాగా, షూటౌట్లో భారత్ 4-1 ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ ముగిసిన 24 గంటల్లోపే భారత్ మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్తో తమ సెమీఫైనల్ ముందస్తు మ్యాచ్ ఆడబోతోంది. భారత గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైల్ ద్వారా డివైస్ ఈస్ట్ టెంపుల్ టూర్ పేరిట 11 రోజుల ప్యాకేజీని ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఢిల్లీలో ప్రారంభమయ్యే ఈ రైలు ప్రయాణం ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 2 T20 సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఈ సాయంత్రం బెల్ఫాస్ట్లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కడుపటి వార్తలు అందే సమయానికి ఐర్లాండ్ జట్టు 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 68 పరుగులతో ఆడుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాదక ద్రవ్య రహిత దేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతుందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శెఖావత్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతతో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలను కలుగుతాం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. ఇప్పుడు సమయం 7:15. ఇప్పుడు వినండి పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం.
2: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో నాణ్యమైన విత్తనం ఎంపికలో జాగ్రత్తల గురించి పొలాస ప్రాంతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజేష్ గారు అందించే వివరాలు వింటారు. ముందుగా వాతావరణ వివరాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 3 రోజుల్లో జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 33 నుండి 36 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 78 నుండి 90% మరియు మధ్యాహ్నం 47 నుండి 68% మధ్య ఉండవచ్చు. నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు 7 నుండి 17 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు తెలియజేసిన మార్కెట్ వివరాలు ఇలా ఉన్నాయి. పసుపు కొమ్ము రకం గరిష్ట ధర క్వింటాలు ఒక్కింటికి 15,889 రూపాయలు, కనిష్ట ధర 8,009 రూపాయలు, మోడల్ ధర 13,100 రూపాయలు. గోళా రకం పసుపు గరిష్ట ధర 13,266 రూపాయలు, కనిష్ట ధర 8,425 రూపాయలు, మోడల్ ధర 12,021 రూపాయలు. పసుపు పొడి గరిష్ట ధర 11,500 రూపాయలు, కనిష్ట ధర 8

0: 6,000 రూపాయలు, మోడల్ ధర 10,000 రూపాయలు. నువ్వులు తెల్లవి, గరిష్ట ధర 12,235 రూపాయలు, కనిష్ట ధర 11,425 రూపాయలు, మోడల్ ధర 12,225 రూపాయలు. మొక్కలు హైబ్రిడ్వి, గరిష్ట ధర 2,052 రూపాయలు, కనిష్ట ధర మోడల్ ధరలు కూడా 2,052 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నాణ్యమైన విత్తనం ఎంపికలో జాగ్రత్తల గురించి పొలాస ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజేష్ గారు అందించే వివరాలు వింటారు.
1: రైతు సోదరులకు నమస్కారం. మన పూర్వీకులు చెప్పినట్టు విత్తు కొద్దీ పంట, దాని ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే పంట ఉత్పత్తి మరియు ఉత్పాదకత అనేది విత్తనం నాణ్యత పైన ఆధారపడి ఉంటుంది. కేవలం నాణ్యమైన విత్తనం నాటడం ద్వారా మనం 15 నుంచి 20% అధిక దిగుబడులు పొందవచ్చు. అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకున్నట్టయితే మనం ఖచ్చితంగా పూర్తి ఫల సహాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ నాణ్యమైన విత్తనానికి కావలసిన లక్షణాలు తీసుకున్నట్టయితే జన్యు స్వచ్ఛత, భౌతిక స్వచ్ఛత, తేమ శాతం, విత్తన మొలక శాతం అనేటివి మనకు నాణ్యమైన విత్తనంలో ఎంపికలో తీసుకోవాల్సిన సూచనలు. సో రైతులు మార్కెట్లో ఏ విధంగా అయితే ఇలాంటి నాణ్యమైన విత్తనాన్ని కాకుండా మార్కెట్లో నాసి రకమైన విత్తనాలను అంటగట్టడం జరుగుతుంటుంది. ఇవి తీసుకొని విత్తినట్టయితే సరిగా మొలక శాతం రాకపోవడం, లేకపోతే సరిగా దిగుబడులు పొందకపోవడం జరుగుతుంది. ఈ విధంగా రైతులు ఎంతో నష్టపోతున్నారు. ఇలాంటి రైతుల కోసం మనం ఈరోజు నాణ్యమైన విత్తనం ఎంపికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెలకువల కోసం ఈరోజు మనం చర్చించుకుందాం. నాణ్యమైన విత్తనం అనగా ప్రణాళికబద్ధంగా శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానంతో భారత కనీస విత్తన ధృవీకరణ ప్రమాణాల ప్రకారం ఉత్పత్తి చేయబడి నిర్దేశించిన విత్తన నాణ్యత లక్షణాలు అనగా జన్యు స్వచ్ఛత, భౌతిక స్వచ్ఛత, తేమ మరియు ఒకే రంగు కలిగి ఉంటాయి. మంచి దృఢత్వము, అధిక మొలక శాతం కూడా కలిగి ఉంటాయి. ఇవన్నీ నాణ్యమైన విత్తనం లక్షణాలు. ఇందులో మనం ముందుగా జన్యు స్వచ్ఛత గురించి తెలుసుకుందాం. జన్యు స్వచ్ఛత పంట దిగుబడులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. ఏ పంటలోనైనా ఒక రకానికి చెందిన విత్తనం అదే రకానికి నిర్దేశించిన ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉండాలి. ఈ విత్తనం నాటినప్పుడు అదే రకమైన పంట లేదా విత్తనం యొక్క బాహ్య స్వరూపం, మొక్కల బాహ్య మరియు అంతర్స్వరూప లక్షణాలు, ఉత్పాదకత, కాలపరిమితి, తెగుళ్ళు మరియు చీడపిల్లలను తట్టుకొని 100% పొందడాన్ని జన్యు స్వచ్ఛత అంటారు. విత్తనాలు మరియు పంట చేలలో మొక్కలన్నీ ఏకరూపకంగా ఉండాలి. ఈ జన్యు స్వచ్ఛతలో తీసుకున్నట్టయితే గ్రోట్ పరీక్ష మరియు ఇతర జన్యుపరమైన పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు. జన్యు స్వచ్ఛతను విత్తన తరగతి లేదా పంటలో తీసుకున్నట్టయితే మూల విత్తనం మరియు బ్రీడర్ విత్తనం కనిష్ట జన్యు స్వచ్ఛత 100% ఉండాలి. పునాది విత్తనానికైతే 99%, ధృవీకరణ విత్తనాలు అందులో సూటి రకాలు, సంకర రకాలకు 98% నుంచి 95% వరకు ఉండాలి. విత్తన వృద్ధి కోసం వేసిన పంటలలో కేలీలను ఏరివేయటం మరియు ఏర్పాటు దూరం పాటించడం ద్వారా జన్యు స్వచ్ఛతను కాపాడుకోవచ్చు. రైతు సోదరులు మరొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే భౌతిక స్వచ్ఛత. భౌతిక స్వచ్ఛత అంటే విత్తన సమూహాలలో నాణ్యమైన విత్తనంతో పాటు దుమ్ము, ధూళి, మట్టి బిడ్డలు, రాళ్ళు, ఇసుక ఇలాంటి జడ పదార్థాలు, ఇవే కాకుండా పగిలిన, దెబ్బతిన్న, చీడపీడలకు గురైన విత్తనాలు ఉంటాయి. ఇవన్నీ విత్తనానికి హాని కలిగించే కారకాలు అయి ఉంటాయి. ఇటువంటి పదార్థాలు విత్తనంలో భౌతిక స్వచ్ఛతను దెబ్బతీస్తాయి. సో విత్తన సమూహాల్లో ఈ వ్యర్థ పదార్థాలు 2%కు మించి ఉండకూడదు. విత్తనాలను బాగా శుభ్రపరచడం ద్వారా భౌతిక స్వచ్ఛతను పెంచవచ్చు. మనం పంటల్లో తీసుకున్నట్టయితే మన ఆహార పంటల్లో కూరగాయల్లో కనిష్టంగా 98% భౌతిక స్వచ్ఛత ఉండాలి. అదే వేరుశెనగలో అయితే 96%, గడ్డిజాతి మొక్కల్లో అయితే మాత్రం 80% వరకు భౌతిక స్వచ్ఛత ఉండాలి. ఈ నాణ్యమైన విత్తనంలో మరొక ముఖ్యమైన లక్షణము విత్తన మొలక శాతం. ఇది విత్తన నాణ్యత ప్రమాణాలలో అతి ముఖ్యమైనది. విత్తన మొలక శాతము విత్తన మోతాదును, తద్వారా విత్తన సాంద్రతను నిర్ణయిస్తుంది. మంచి మొలక శాతం ఉన్న విత్తనం విత్తినప్పుడే విత్తనాలు ఏకకాలంలో మొలకెత్తి పొలంలో తగిన సంఖ్యలో మొక్కలు ఉండి దిగుబడి ఆశించినట్లుగా వస్తుంది. అందువలన నిర్దేశించిన మొలక శాతం కంటే ఎక్కువ మొలక శాతం ఉన్న విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. ఇలాంటి విత్తనాలను విత్తినట్లయితే పొలంలో సరైన మొక్కల సాంద్రత

కలిగి నిర్దేశించిన దిగుబడిని మనం పొందవచ్చు. భారతీయ కనిష్ట విత్తన ధృవీకరణ నాణ్యత ప్రమాణాల ద్వారా కనిష్ట మొలక శాతం ఏ విధంగా ఉండాలంటే, మొక్కజొన్న పంటలో తీసుకున్నట్టయితే 90% మొలక శాతం కంపల్సరిగా ఉండాలి. గోధుమ, శనగ, ఆవాలు, చెరుకు వంటి వాటిలలో 85%, వరి, నువ్వులు, జనుము, ఉలువలు, కుసుమలు ఇలాంటి వాటిలో 80%, జొన్న, సజ్జ, పప్పుధాన్యాలు అనేటువంటి కంది, మినుము, పెసర్లో 75%, ఆముదం, వేరుశనగ, సోయా చిక్కుడు, పొద్దుతిరుగుడు ఇలాంటి పంటల్లో 70%, కూరగాయల పంటల్లో అయినటువంటి వంగ, క్యాబేజీ, తోటకూర, ఉల్లి, బెండ వంటి దాంట్లో 65%, గడ్డి జాతి అయినటువంటి దీనాదత్ గడ్డి కానీ, గినియా గడ్డి కానీ ఏమైనా వేసుకున్నట్టయితే దీంట్లో 50-20% వరకు మొలక శాతం ఉండాలి. సాధారణంగా రైతులు విత్తనాలు కొన్న తర్వాత ఆ విత్తనం యొక్క మొలక శాతాన్ని కొన్ని సులువ పద్ధతిలో ఇంటి వద్దనే పరీక్షించుకోవచ్చు. అంటే విత్తన లేబుల్పై సూచించిన మొలక శాతం కన్నా తక్కువగా ఉంటే ఆ విత్తనాలను రైతు సోదరులు ఉపయోగించకూడదు. విత్తన డీలర్లకు వాపస్ ఇచ్చివేయాలి. ఒకవేళ అనివార్య కారణాల వల్ల విత్తుకోవాల్సి వస్తే మొలక శాతం బట్టి విత్తన మోతాదును పెంచి విత్తుకోవాలి. ఈ విత్తన మొలక శాతాన్ని రైతు స్థాయిలో మొలక శాతం నిర్దేశించే కొన్ని సులువైన పద్ధతులు ఉంటాయి. ఒకటి గుడ్డ సంచి పద్ధతి అని, ఇసుక పద్ధతి అని, లేకపోతే పేపర్ క్రాఫ్ట్ పద్ధతి అని, ఈ విధంగా చాలా పద్ధతులు ఉంటాయి. దీని ద్వారా కూడా మనం విత్తన మొలక శాతాన్ని తెలుసుకోవచ్చు. తర్వాత విత్తన నాణ్యత ప్రమాణాల్లో మరొక అంశం ముఖ్యమైనది విత్తన తేమ శాతం. విత్తన నిల్వ శక్తిని ప్రభావితం చేసే కారకాల్లో తేమ శాతం అతి ముఖ్యమైనది. అధిక తేమ శాతం కలిగి ఉన్న విత్తనాలు తొందరగా మొలక శాతాన్ని జీవాన్ని కోల్పోతాయి. విత్తనాలను బాగా ఎండబెట్టి తేమ శాతం బాగా తగ్గించి తేమ చొరబడని సంచుల్లో నిల్వ ఉంచితే నిల్వ సామర్థ్యం పెరుగుతుంది, విత్తన నాణ్యత కూడా బాగుంటుంది. మొలక శాతం మరియు సామర్థ్యము, జీవశక్తి, విత్తన ఆరోగ్యం కూడా కాపాడుకోవచ్చు. విత్తన తేమ శాతం విత్తన నిల్వను ప్రభావితం చేస్తుంది. తేమ శాతం మరీ తక్కువగా ఉంటే కొన్ని పంటల్లో విత్తన నాణ్యత కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మరి ఎక్కువగా ఉంటే తెగుళ్ళు, కీటకాలు బారిన పడి కుళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది, విత్తన నాణ్యత కూడా దెబ్బతింటుంది. ఈ విత్తన తేమ శాతం ఏ పంటల్లో ఏ విధంగా ఉండాలంటే, ఆహార ధాన్య పంటలైనటువంటి వరి, గోధుమ, మొక్కజొన్న పంటల్లో 10-12% ఉండాలి. అదే పప్పు దినుసుల్లో అయితే 8-9% ఉండాలి. నూనె గింజ పంటల్లో అయితే 7-9% వరకు తేమను నిల్వ చేయడం చాలా ఉత్తమమైన పద్ధతి. విత్తనాల నాణ్యత ప్రమాణాల్లో మరొక ముఖ్యమైన అంశం విత్తన ఆరోగ్యం. ఆరోగ్యవంతమైన విత్తనం నుంచి బలమైన మొలకలు రావడంతో పాటు తొలి అంకుర దశలో విత్తనం నుంచి మొలకలు చీడపీడల నుంచి రక్షిస్తుంది. అందువలన పంటలపై ఆశించే కీటకాలు మరియు తెగుళ్లకు విత్తన సముదాయాల్లో లేకుండా జాగ్రత్త పడాలి. లేని ఏడల విత్తనాల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు, పురుగులు నిద్రావస్థలో ఉండి ఆ తర్వాత పంటపై ఆశించి నష్టపరుస్తాయి. కాబట్టి వీటి శాతం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది, విత్తన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. విత్తనోత్పత్తి సమయంలో వ్యాధికి గురైన మొక్కలు నరికివేసి ఆరోగ్యకరమైన మొక్కల నుండి సేకరించి విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకున్నట్టయితే ఆరోగ్యమైన విత్తనాన్ని పొందవచ్చు. ఇవి కాకుండా ఇతర లక్షణాలు కూడా ఉన్నవి నాణ్యమైన విత్తనం ఎంపికలో. అవి ఏంటి అంటే విత్తన పరిమాణము, బరువు, రంగు. విత్తన రంగు, పరిమాణం, బరువు, ఆకారము, సాంద్రత ఏకరూపకంగా ఉండాలి. రైతులు విత్తనాలు మార్కెట్ నుండి కొనుగోలు చేసినా లేదా రైతు స్థాయిలో విత్తనోత్పత్తి చేపట్టినట్టయితే పేర్కొన్నటువంటి నాణ్యత లక్షణాలు పరిగణలోకి తీసుకున్నట్లయితే నాణ్యమైన విత్తనాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇంకొక అంశం గురించి చర్చించుకుందాం. అదేంటి అంటే విత్తన నాణ్యత పరీక్ష. రైతులు తాము పండించిన విత్తనాలు నాణ్యతను తమ దగ్గరలోని నాణ్యత పరీక్షా కేంద్రాల్లో పరీక్షించుకోవచ్చు. ప్రైవేటు సంస్థలు, నోటిఫైడ్ కేంద్రాలతో పాటు మనకు 3 ప్రభుత్వ రంగ నోటిఫైడ్ విత్తన పరీక్షా కేంద్రాలు కలవు. అందులో ఒకటి రాజేంద్ర నగర్ హైదరాబాద్లోను, ఇంకొకటి కరీంనగర్లోను, ఇంకొకటి రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ యొక్క పరీక్షా కేంద్రాలు అయినటువంటి రాజేంద్ర నగర్ హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విత్తన శాస్త్ర సాంకేతిక విభాగంలో ఈ పరీక్షా కేంద్రంలో విత్తన నాణ్యత పరీక్షలు కూడా చేయబడతాయి. సో ఆసక్తి గల రైతులు తమ శాంపిల్స్ను, విత్తనాలను తెలిపిన కేంద్రాల్లో నిర్దేశించిన కనిష్ట రుసుము చెల్లించి విత్తన నాణ్యతను పరీక్షించుకోవచ్చు. విత్తన లభ్యత గురించి తెలుసుకుందాం. నాణ్యమైన విత్తనం కొరకు రైతులు ఎక్కువగా ప్రభుత్వ, ప్రైవేటు విత్తన సంస్థలపైన ఆధారపడుతున్నారు. సరైన సమయంలో విత్తన లభ్యత ఉండక రైతులు నాసిరకం విత్తనాలతో నష్టపోతున్నారు. వీలైనంత వరకు రైతులు తమ విత్తనాలను తామే స్వయంగా తయారు చేసుకోవడానికి ఇటీవల కాలంలో ప్రభుత్వము మరియు వ్యవసాయ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయము గ్రామీణ విత్తనోత్పత్తి పథక

0: ప్రతి సంవత్సరము మే నెల 24వ తారీఖున తమ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాల్లో మరియు ఇతర పరిశోధన సంస్థల్లో విత్తన మేళాను నిర్వహించి రైతులకు కావాల్సిన అన్ని రకాల పంటలకు విత్తనాలను ఒకే చోట కొనుగోలు చేసే సదుపాయం కూడా కల్పిస్తున్నారు. దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వ సంస్థ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ యొక్క మార్కెటింగ్ శాఖ వారు తాము తయారు చేసిన వివిధ పంటల రకాల ధృవీకరణ విత్తనాలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిశోధన సంస్థల నుంచి కూడా, ఇవే కాకుండా గ్రోమరు మరియు రాష్ట్ర వ్యవసాయం నుండి కూడా లైసెన్స్ పొందిన ప్రైవేటు డీలర్ల నుండి కూడా కొనుగోలు చేయవచ్చుకోవచ్చు. దీంతోపాటు రైతు సోదరులు మరొకటి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటిదంటే విత్తన కొనుగోలులో జాగ్రత్తలు. కంపల్సరీగా రైతు సోదరులు నాణ్యమైన విత్తన ఎంపికలో కొన్ని జాగ్రత్తలు పాటించినట్టయితే మంచి నాణ్యమైన విత్తనాన్ని పొందవచ్చు. అందులో మొదటిది, విత్తనాలు కొనే ముందు కొనుగోలు చేసే రకము విత్తనం సాగు చేసే ప్రాంతానికి సీజన్కు అనుకూలమా కాదా అనే విషయాన్ని దగ్గరలోని మండల వ్యవసాయ అధికారిని అడిగి నిర్ధారించుకోవాలి. అదేవిధంగా ఇంకో అంశం జాగ్రత్త ఏంటిదంటే ఒకే విత్తనాన్ని పదే పదే వాడటం వల్ల జన్యు స్వచ్ఛత తగ్గే అవకాశం ఉంటుంది. కావున వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు కానీ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ వారు కానీ చెప్పేది ఏమిటంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా విత్తనాన్ని మార్చి ధృవీకరించిన విత్తనాన్ని కొనుగోలు చేసి వాడవలను. పంట వైవిధ్యీకరణ చేపట్టినట్టయితే నాణ్యమైన విత్తనాన్ని కూడా పొందవచ్చు. రాష్ట్ర ధృవీకరణ సంస్థచే ధృవీకరించిన విత్తనాలనే కొనాలి. నమ్మకమైన విత్తన సంస్థ నుండి స్వయం ప్రకటిత ప్రామాణిక విత్తనం కొనుగోలు చేసుకోవచ్చు. మరొకమైన ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే ప్రైవేటు కంపెనీ విత్తనాలు లైసెన్స్ ఉండే డీలర్ నుంచే కొనాలి. తర్వాత విత్తన డీలర్ నుండి తప్పక రసీదు తీసుకోవాలి. దానిపైన బ్రాండ్ పేరు, విత్తన లాట్ నెంబరు, ధర, కొనుగోలు చేసిన లేదా చిరునామా, డీలర్ సంతకము ఆ రసీదులో ఉండేది లేదో తప్పక చూసుకోవాలి. తర్వాత విత్తన సంచులపై మరియు డబ్బాలపై సరైన లేబుల్ ఉన్నదో లేదో కూడా చూసుకోవాలి. ధృవీకరణ విత్తన సంచులకు నీలిరంగు ట్యాగు జతపరిచి ఉంటుంది. లేబుల్పై పంట రకము, లాట్ నెంబర్, విత్తన పరీక్షించిన తేదీ, జన్యు స్వచ్ఛత, భౌతిక స్వచ్ఛత, మొలక శాతం, తేమ శాతం ఇవన్నీ వివరాలు అందులో ఉన్నాయా లేవో సరిచూసుకోవాలి. విత్తన మొలక శాతం ఎక్కువగా ఉంటేనే పొలంలో విత్తుకోవాలి. మొలక శాతం తక్కువగా అనిపిస్తే విత్తనాలను డీలర్కు వాపస్ ఇచ్చివేయాలి. మరొక అంశం ఏంటిదంటే విత్తన శుద్ధి చేయని వాటిని విడిగా విత్తన శుద్ధి చేసి వాడాలి. అలాగే అపరాలు, సోయా చిక్కుడు, వేరుశెనగ వంటి పైర్లలో కొత్తగా సాగు చేసినప్పుడు రైజోబియం కల్చర్ను విత్తనాలకు పట్టించి విత్తుకోవాలి. తర్వాత ఇంకొక అంశం ఏమిటంటే ఎంపిక చేసుకోవాల్సిన జాగ్రత్తల్లో కొనుగోలు చేసిన విత్తనాలను తేమ తగలకుండా పొడి మరియు చల్లని ప్రదేశాల్లో విత్తే వరకు నిల్వ చేసుకోవాలి. విత్తిన తర్వాత ఖాళీ సంచి కానీ విత్తన ట్యాగును బిల్లును దాచి ఉంచుకోవాలి. విత్తన మొలక శాతం నిర్దిష్ట ప్రమాణాల కన్నా తక్కువగా ఉన్నా లేక మొలక శాతం బాగానే ఉండి తర్వాత దశలో ఏం జరుగుతుంటే మొక్కలో పోలికల్లో తేడాలు గమనిస్తే జన్యు స్వచ్ఛత లోపమని తెలుసుకొని అదేవిధంగా కల్తీ విత్తనంగా అనుమానించినట్లయితే తమ దగ్గరలోని మండల వ్యవసాయ అధికారి లేదా జిల్లా వ్యవసాయ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి ఆ ఫిర్యాదు పత్రానికి ఈ విత్తన బిల్లును, విత్తన ట్యాగును జతపరిస్తే నష్టపరిహారం కూడా పొందే అవకాశం ఉంటుంది. కావున రైతు సోదరులు విత్తన కొనుగోలుపై తెలిపిన జాగ్రత్తలు పాటిస్తే కల్తీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా అదేవిధంగా అధిక దిగుబడులు, లాభసాటి వ్యవసాయం చేయడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. ధన్యవాదాలు.
1: ఇంతవరకు మీరు నాణ్యమైన విత్తనం ఎంపికలో జాగ్రత్తల గురించి పొలాస ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజేష్ గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక జానపద గేయం విందాం.

కటు కట్టుర బండి జోడెడ్లా బండీ.

0: జానపద గేయం విన్నారు కదా. ఇప్పుడు సహజ వనరులను సమర్థంగా వినియోగించి భూమి సామర్థ్యాన్ని పెంచడానికి కొన్ని సూచనలు వింటారు.
1: మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా భూమిలో సేంద్రియ పదార్థ సామర్థ్యం రోజురోజుకు తగ్గిపోతుంది. దీనికి తోడు పంట తరువాత వాటి అవశేషాలను కాల్చివేయటం, సేంద్రియ ఎరువులైన వర్మీ కంపోస్ట్ వంటి వాటి వాడకాన్ని పూర్తిగా మానివేయటం, బెట్ట పరిస్థితుల్లో నేల కోతకు గురవటం వల్ల భూమిలో సేంద్రియ పదార్థం క్రమేపీ తగ్గిపోతోంది. భూములను సహజంగా పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో రైతులు అధిక దిగుబడుల కోసం రసాయనిక ఎరువులు వాడినప్పటికీ పంటల అవశేషాలు కాల్చివేయకుండా మన చుట్టూ ఉండే సహజ వనరులను సమర్థంగా వినియోగించుకుని భూమిలోని కర్బన సేంద్రియ పదార్థ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. వరి, పత్తి, మిరప ఈ పంటల కోత అనంతరం వాటి అవశేషాలను కాల్చివేయకుండా భూమిలో కలియదున్ని భూసారాన్ని పెంచుకోవచ్చు. పత్తి తీసిన అనంతరం రైతాంగం వీటిని తీసివేయటానికి కాల్చివేయటానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఈ అవశేషాలను పీకి కాల్చివేయటానికి సుమారు 1500 రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారు. ఈ పంట అవశేషాలను కాల్చడం వల్ల హెక్టారుకు సుమారు 16 కిలోల నత్రజని, 0.5 కిలోల భాస్వరం, 17 కిలోల పొటాష్, 1 కిలో గంధకం ఇలాంటి పోషకాల నష్టం వాటిల్లుతూ ఉంటుంది. పత్తి మోళ్లను లేదా అవశేషాలను రోటోవేటర్తో భూమిలో కలియదున్నటం ద్వారా భూమిలో ఉన్నటువంటి సేంద్రియ పదార్థాన్ని, వివిధ రకాల పోషకాల పరిమాణాన్ని పెంచడమే కాకుండా చీడపీడలను కూడా నివారించవచ్చు. దీంతో నేల ఆరోగ్యం మెరుగుపడి పంటలు ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని మంచి దిగుబడులనిస్తాయి. అలాగే పచ్చిరొట్ట ఎరువులను వేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇవి పప్పుజాతికి చెందినవి. వాటి వేరు బుడిపల్లోని భాగాల నుండి నత్రజని భూమిలో స్థిరీకరించబడి పైరు ఎదుగుదలకు ఉపయోగపడతాయి. దీంతో రసాయనిక ఎరువుల వినియోగము తగ్గుతుంది. వీటిలో జీలుగ, మినుము, పెసర, జనుము వంటివి ముఖ్యమైనవి. వీటిలోని సేంద్రియ పదార్థం వల్ల సూక్ష్మజీవులు విస్తారంగా అభివృద్ది చెంది నిస్సారమైనటువంటి చౌడు భూములు సారవంతమైనవిగా మార్పు చెందుతాయి. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుని పాలచౌడు, నల్లచౌడు నేలల్లో పెరగగలిగే జీలుగ వంటి పచ్చిరొట్ట పైరు తొలకరిలో వర్షాలు పడిన వెంటనే వేసుకుని పైరు పూతకు వచ్చే సమయంలో భూమిలో కలియదున్ని బాగా నీరు పెట్టి 2-3 వారాల పాటు మురగనివ్వాలి. దీంతో మురుగునీటిని తీసివేసి కొత్త నీరు పెట్టిన తర్వాత ప్రధాన పైరును నాటుకోవాలి. జీలుగలో అన్ని రకాల పచ్చిరొట్ట పైర్ల కంటే సేంద్రియ పదార్థం హెక్టారుకి 20-25 టన్నులు, నత్రజని 85-105 కిలోలు, భాస్వరం 12-15 కిలోలు, పొటాష్ 60-65 కిలోలు లభిస్తుంది. అంతేకాకుండా భూమిని గుల్లబరిచి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి సులువుగా గాలి, నీళ్లు మొక్క వేర్లకు అందేలా చేస్తాయి. వీటి సాగు వల్ల ప్రధాన పంటలో సూక్ష్మ పోషకాల లోపాలు రాకుండా నివారించుకోవచ్చు. కాబట్టి రైతులు పచ్చిరొట్ట పైర్ల ప్రయోజనాలను గుర్తించి తొలకరిలో వర్షాలు పడిన వెంటనే సాగు చేసినట్లయితే నత్రజని సంబంధిత రసాయనిక ఎరువుల వినియోగ శాతాన్ని తగ్గించి భూసారాన్ని పెంచుకోవచ్చు. ఇక వర్మీ కంపోస్ట్. సాంప్రదాయ వ్యవసాయ వినియోగంలోని వ్యవసాయ వ్యర్థ పదార్థాలు, సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలో వచ్చే పేడ లాంటి వ్యర్థ పదార్థాలు, వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలు, ఆకులు, పండ్లు, కూరగాయల వ్యర్థ పదార్థాలు ఇలాంటి వాటిని కుప్పగా పోసి 3 వారాల పాటు వర్మీ బెడ్లో 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు పోయాలి. వీటిపైన బాగా చివికిన పేడను 5-10 సెంటీమీటర్ల మందంలో వేయాలి. తేమ కోసం ప్రతిరోజు కొత్తగా నీటిని చల్లుతూ ఉండాలి. వారం రోజుల తర్వాత బొరియలు చేయని వానపాములను ప్రతి చదరపు మీటర్కు 1000 చొప్పున వదలాలి. బెడ్డుపైన తేమ కోల్పోకుండా ఉండటానికి, వానపాములను కప్పలు, పక్షుల బారి నుండి కాపాడటానికి వరిగడ్డిని లేదా గోనె సంచులను కప్పాలి. తర్వాత 2-3 నెలల వరకు ప్రతిరోజు బెడ్డుపైన నీళ్లను చల్లుతున్నట్లయితే వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిందేమిటంటే బెడ్ నుంచి వర్మీ కంపోస్టును తీయడానికి 4-5 రోజుల ముందు నీళ్లు చల్లడం ఆపేయాలి. వర్మీ కంపోస్టు తయారీలో శాశ్వత బెడ్ను ఉపయోగించడం వల్ల ఖర్చు ఎక్కువవుతుంది. కాబట్టి రైతులకు అందుబాటులో కావలసిన చోట పెట్టుకోవడానికి వీలుగా తక్కువ ధరతో పోర్టబుల్ వర్మీ బెడ్లు వాడకంలోకి వచ్చాయి. వీటిని ఉపయోగించి రైతులు వారి పంట పొలాల్లోనే వర్మీ కంపోస్టును తయారు చేసుకోవచ్చు. పోర్టబుల్ వర్మీ బెడ్ 12 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 2 అడుగుల ఎత్తు పరిమాణంలో హెచ్డిపిఈ అతుకు లేకుండా దృఢంగా ఉంటాయి. ఈ వర్మీ బెడ్లలో 45 రోజుల్లో 1.5 టన్నుల వర్మీ కంపోస్టు తయారవుతుంది. దీంట్లో వర్మీ కంపోస్టుతో పాటు వర్మీ వాష్ అనే ద్రవ పదార్థం కూడా తయారవుతుంది. దీన్ని నేరుగా ఒక పైపు ద్వారా సేకరించే సౌకర్యమూ ఉంది. ఈ వర్మీ కంపోస్ట్ వల్ల చేకూరే లాభాలను గమనించినట్లయితే భూమి యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని అలాగే నేల వదులుగా ఉండేలా చేస్తుంది. నేల కోతకు గురికాకుండా అరికడుతుంది. భూసారాన్ని పెంచి రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గిస్తుంది. వ్యర్థ పదార్థాలను కంపోస్టుగా మార్చి వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. నేల ఉదజని గాఢతను పెంచడంలో బఫర్ మాదిరిగా పనిచేస్తుంది. మొక్కకు కావలసిన పోషకాలను సమతుల్యంలో అందిస్తుంది. ఇంకా నేలలోని సేంద్రియ పదార్థాలను కుళ్లింపజేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అలాగే రసాయన ఎరువుల సమర్థ వినియోగాన్ని పెంచడంలో తోడ్పడుతుంది. పోషకాలను మొక్కలకు సరైన మోతాదులో అందేలా కూడా చేస్తుంది. మొక్క పెరుగుదల మీద ఈ వర్మీ కంపోస్టు ప్రభావం ఎలా ఉంటుందంటే, మొక్క వేరు వ్యవస్థ అభివృద్ది చెందడంలో వర్మీ కంపోస్టు ప్రోత్సాహకారిగా పనిచేస్తుంది. మొక్క కాండ పరిమాణం వృద్ధి చెందడంలో తోడ్పడుతుంది. ఇంకా మొక్కల్లో పూత తొందరగా రావటమే కాకుండా అధిక మొత్తంలో వస్తుంది. మొక్కల ఉత్పాదకాలైనటువంటి పూత, కాయల పెరుగుదలకు తోడ్పడటమే కాకుండా నాణ్యత చెడిపోకుండా తాజాగా ఉంచటంలోనూ ప్రధాన పాత్ర వహిస్తుంది. పంటలకు రోగనిరోధక శక్తి పెంపొందిస్తుంది. వర్మీ వాష్లో అన్ని పోషకాలు సమృద్దిగా ఉంటాయి. కాబట్టి పైరు మీద పిచికారీ చేసి ఆశించిన ఫలితాలని పొందవచ్చు. దీనివల్ల ఒనగూరే ఇతర ఉపయోగాలేమిటంటే, సేంద్రియ వ్యర్థ పదార్థాల పునరుత్పత్తికి తోడ్పడుతుంది. అలాగే పంటను ఆశించే పురుగులను, తెగుళ్లను తగ్గించడంలో తోడ్పడుతుంది. ఈ వర్మీ కంపోస్టులో ఎటువంటి వ్యాధికారక, విషపూరిత పదార్థాలు ఉండవు. మొక్కకు కావలసిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా మహిళలకు చక్కటి ఉపాధిని కల్పిస్తుంది. వర్మీ కంపోస్టులో విలువైన పోషకాలు, విటమిన్లు, ఎంజైమ్లు, హార్మోన్లు సమృద్దిగా ఉంటాయి. కాబట్టి సహజంగా దొరికేటటువంటి పంట అవశేషాలను భూమిలో కలియదున్నటం, అలాగే పచ్చిరొట్ట ఎరువులను వాడుకోవటం, వర్మీ కంపోస్టును తయారు చేసుకుని వాడుకోవటం, వారి వారి శక్తి మేర రైతు సోదరులు సహజ వనరులను ఉపయోగించుకుని పంటల సామర్థ్యాన్ని, అలాగే నేల సామర్థ్యాన్ని, అలాగే పంటల దిగుబడులను పెంచుకుంటారని ఆశిస్తున్నాం.
0: ఇంతవరకు మీరు సహజ వనరులను సమర్థంగా వినియోగించి భూమి సామర్థ్యాన్ని పెంచడానికి సూచనలు విన్నారు. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: మీరింతవరకు పంట పొలాలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. ఇప్పుడు సమయం 7:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.
3: సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో భారత కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖ యొక్క జల్ జీవన్ మిషన్ 2.0 ఆధ్వర్యంలోని హర్ ఘర్ జల్ ప్రతి ఇంటికి నీరు పథకం గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎంఎన్వి ప్రసాద్ గారి ప్రసంగం విందాం.
4: జలం జనం జీవనాధారం. ప్రజల అవసరాలకు తగినంత నీరు అత్యవసరం. అందరికీ నీరందిస్తున్న ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హర్ ఘర్ జల్ పథకం ఆశించిన విధంగా ప్రగతి పథంలో ముందుకు కొనసాగుతోంది. దేశ ప్రజలందరికీ ట్యాపుల ద్వారా సురక్షిత నీటిని అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. దేశంలోని జలజీవన్ మిషన్ ఆధ్వర్యంలో ఈ హర్ ఘర్ జల్ లక్ష్య సాధన దిశగా ముందుకు వెళుతోంది. 2020 జూన్ నాటికి దేశ జనాభా దాదాపు 146,65,025,576కు చేరుకుంటుందని ప్రభుత్వ అంచనా. ప్రతి కిలోమీటర్ పరిధిలో 497 మంది జనసాంద్రత ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. అభివృద్ధి రేటు 0.86% నుంచి 0.87% గణాంకవేత్తలు సూచిస్తున్నాయి. మొత్తం జనాభాలో 37.6% అంటే దాదాపు 55,55,00,000 పైగా జనాభా ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో మిగిలిన జనాభా అంతా గ్రామీణ ప్రాంతాల్లోనే జీవనం కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు దేశంలో 62,939 మంది పుడుతుంటే 27,023 మంది మరణిస్తున్నారు. ఇవి కాకుండా వలసలు సగటున రోజుకు 1,260 వరకు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. భారీ జనాభా ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అందరికీ నీరందించడం భారీ శ్రమతో కూడుకున్న విషయమే. భారతదేశంలోని 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలలోని 11,35,84,180 గృహావసరాలకు కుళాయిల ద్వారా నీరందించగలగడం చాలా పెద్ద బాధ్యత. కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు నాటికి 3,03,62,838 గృహాలకు మాత్రమే కుళాయిల ద్వారా లేదా ట్యాపుల ద్వారా నీటిని సరఫరా చేయగలిగినట్లు రికార్డులు తెలియజేస్తున్నాయి. మిగిలిన 16,12,43,082 కుటుంబాల సంగతి ఏమిటి? ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పెద్ద సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని తలపించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇందుకోసం 8.7 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించడానికి నిర్ణయించారు. ఈ మేరకు అంచనాలను కూడా సిద్ధం చేశారు. దీనిలో భాగంగా 25-26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ నుంచి తక్షణ అవసరాల కింద 67,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో ఈ హర్ ఘర్ జల్ పథకానికి జలజీవన్ మిషన్ కింద కేటాయిస్తున్నారు. కేవలం ఆర్థికంగా నిధులు కేటాయించి

0: గ్రామీణ పట్టణ ప్రాంతాలకు పైపుల ద్వారా నీటి సరఫరా చేయడమే కాకుండా వాటిని నాణ్యతగా అందించాలన్నది కూడా
1: కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంలో ముఖ్యమైంది.
0: దేశంలోని మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో వరదలు ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా నీరు కలుషితం అవుతోంది. రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో భూగర్భ జలం అడుగంటిపోయి ముఖ్యంగా వేసవి కాలంలో మంచినీటి సమస్య జటిలంగా మారింది. రాజస్థాన్లో అయితే అత్యధిక శాతం 62.7% భూగర్భ జలం అంతా అడుగంటిపోయింది. హర్యానా, పంజాబ్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్యలకు తోడు వాతావరణ మార్పులు, పారిశ్రామికీకరణ పట్టణ ప్రాంతాల్లో నీటి కోసం డిమాండ్ను పెంచాయి. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని గిరిజన ప్రాంతాలు, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా తీవ్రంగా నీటి సమస్య ఏర్పడింది. ముఖ్యంగా ఈ వేసవిలో దాహతితో ఆ జిల్లాలన్నీ అలమటిస్తున్నాయి. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు సమస్యలు తప్పడం లేదు. 20-50 సంవత్సరం నాటికి దేశంలోని 30 నగరాలు నీటి సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటాయని అధికారులు, శాస్త్రవేత్తల అధ్యయనాలు వెల్లడవుతోంది. ఇందులో దక్షిణాది నగరాలైన విశాఖపట్నం, బెంగళూరు సహా భారత్లోని అతిపెద్ద నగరాలైన ముంబై, కోల్కతా, జైపూర్, ఇండోర్, థానే, వదోదర, శ్రీనగర్, రాజ్కోట్, నాసిక్, లక్నౌ, హుబ్లీ, ధార్వాడ, నాగపూర్, అమృత్సర్, చండీగఢ్, లుధియానా ఉండటం ప్రధానమంత్రిని కలవరపరిచింది. దీంతో ఆయన కీలక ఆదేశాలు జారీ చేస్తూ అందరికీ నీరు అందించాల్సినటువంటి లక్ష్యాన్ని మరింత అన్ని రాష్ట్రాలకు విస్తరింపజేయాలని సూచించారు. యునైటెడ్ నేషన్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం ప్రతి వ్యక్తికి రోజువారీ అవసరాల కోసం 50 నుంచి 100 లీటర్ల నీటి అవసరం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో నీటి వినియోగంలో మార్పులు కూడా ఉంటాయి. కుటుంబానికి కనీసం 5 సభ్యుల ప్రాతిపదికన దేశంలోని దాదాపు 20 కోట్ల పైచిలుకు కుటుంబాలకు తక్షణ నీటిని కుళాయిల ద్వారా లేదా పైపుల ద్వారా పరిశుభ్రంగా సరఫరా చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం జలజీవన్ మిషన్ చేపడుతున్న పనుల ప్రగతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పరిశీలించారు. పేరు ప్రఖ్యాతులైన సంస్థలకు వాటిని సమీక్షించాలని ఆదేశించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI రీసెర్చ్ రిపోర్టు ప్రకారం జలజీవన్ మిషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత 9 కోట్ల మంది మహిళలకు నీటి కష్టాలు తప్పినట్లుగా తెలుస్తోంది. గతంలో దూర ప్రాంతాల నుంచి నీటిని కష్టనష్టాల కొరకు తెచ్చుకోవడానికి గంటల కొద్దీ శ్రమపడేవారు. దీనివల్ల వారు పనికి వెళ్లటం మానేశారు. అవి కూడా సాధ్యం కాక ఆదాయం కోల్పోయారు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఇలాంటి ఎన్నో సమస్యలు, క్లిష్టమైన సమస్యలను మహిళలు, పేదలు ఎదుర్కొన్నారు. జలజీవన్ మిషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించి 5.5 కోట్ల పని గంటలు ప్రతిరోజు వృధా కాకుండా మిగులుతున్నాయని, 400,000 డయేరియా మరణాలను నియంత్రణలోకి వచ్చాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఇంకా నోబెల్ లారెట్ ప్రొఫెసర్ మైకేల్ క్రైమెర్ అధ్యయనం మేరకు సురక్షిత నీరు లభ్యత వల్ల దేశంలో ప్రతి ఏటా 5 సంవత్సరాల సమస్యలోపు ఉన్న పిల్లల మరణాలు 30% తగ్గాయని, తద్వారా ఏటా 1,36,000 మంది మరణించకుండా జలజీవన్ మిషన్ కాపాడగలుగుతోందని తన అధ్యయనంలో పేర్కొన్నారు. జలజీవన్ మిషన్ అమలు ద్వారా దేశంలో 59.9 లక్షల ప్రత్యక్ష, 2.2 కోట్ల పరోక్ష సంవత్సరాల ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడించింది. జలజీవన్ మిషన్ 2.0 కింద అన్ని గ్రామాలకు హర్ ఘర్ జల్ పథకాన్ని వర్తింపచేసి దాదాపు 20 కోట్ల మేర గృహాలకు 2028 డిసెంబర్లోగా నీరందించాలన్నదే కేంద్రం లక్ష్యం. దీన్ని సాధించేందుకు ఇతర అన్ని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. తెలంగాణలో 53,98,218 గృహావసరాలకు 100% కుళాయి నీరు లభ్యమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో 95,53,160 కుటుంబాలకు 71,83,155 గృహాలకు మాత్రమే సరఫరా అవుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అంటే ఇంకా మరో 24% గృహావసరాలకు ఆంధ్రప్రదేశ్లో పైపుల ద్వారా నీటి సరఫరా అవసరం అనేటువంటి విషయం అర్థమవుతోంది. దేశంలోని 11 రాష్ట్రాలు మాత్రమే కుళాయి ద్వారా పూర్తి స్థాయిలో మంచినీటి సరఫరా పొందుతున్నట్లు జలజీవన్ మిషన్ వివరాల ద్వారా తెలుస్తుంది. ఇందులో తెలంగాణ కూడా ఉంది. పాఠశాలలు, అంగన్వాడీలు, ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశం. ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని 11 రాష్ట్రాల్లోని పాఠశాలలకు 100% హర్ ఘర్ జల్ పథకం ద్వారా మంచినీరు అందుతోంది. తెలంగాణలో 99% మేరకు మాత్రమే ఈ లక్ష్యాన్ని సాధించగలిగారు. పాఠశాలల్లో తాగునీటి అవసరాలకే కాకుండా టాయిలెట్స్, చేతుల పరిశుభ్రతకు కూడా ఈ నీరు సరఫరా చేయాలని, ఇది కూడా జలజీవన్ ద్వారానే కొనసాగాలని ప్రధానమంత్రి ఆదేశించారు. మంచినీటి సరఫరాతో పాటు దాని నాణ్యత నిర్ధారణ కోసం కూడా ప్రత్యేకంగా దేశంలో 2870 ప్రత్యేక ల్యాబొరేటరీలు ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణ కోసం 24,80,000 మంది పైచిలుకు మహిళలకు దశల వారీగా శిక్షణ ఇచ్చారు.
1: గ్రామీణ ప్రాంతాలలో శిక్షణ పొందిన మహిళలు
0: నీటి పరీక్షలని సక్రమంగా చేయడం కోసం 507,586 కిట్స్ను కూడా జలజీవన్ మిషన్ కింద కేంద్రం సరఫరా చేసింది. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సుశిక్షితులైన సిబ్బంది ఇప్పటివరకు నిర్వహించిన నీటి నమూనా పరీక్షలలో 164,504 శాంపిళ్లు కలుషితమైనవని నిర్ధారించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం నీటి సరఫరా చేయడమే కాకుండా క్రిమిరహిత నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడంతో ఈ నాణ్యత ప్రమాణాలు నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండటంతో ఈ పరీక్షలు తప్పనిసరి అవుతోంది. తద్వారా నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను కట్టడి చేయాలని, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. జలజీవన్ మిషన్ను సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసి సరఫరాకు ఎదురవుతున్న అన్ని ఆటంకాలను అధిగమించాలని ప్రధానమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు సమస్యల నిర్ధారణ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు కూడా చేపడుతోంది. ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి లక్షల కోట్ల నిధులను హర్ ఘర్ జల్ పథకం కింద కేటాయించిన కేంద్ర ప్రభుత్వం 2028 డిసెంబర్ నాటికి
1: దేశంలోని అన్ని కుటుంబాలకు పైపుల ద్వారా నీరు సరఫరా చేయాలన్న లక్ష్యం వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వ్యయ ప్రయాసాలను భరిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషికి ఇతర రాష్ట్రాలు సహకరించి ప్రజల భాగస్వామ్యం మరింతగా పెంపొందితే
0: ఈ లక్ష్యం 2028 కన్నా ముందే సాధించుకోవచ్చు.
2: మీరు ఇంతవరకు భారత కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ యొక్క జల్ జీవన్ మిషన్ 2.0 ఆధ్వర్యంలోని హర్ ఘర్ జల్ ప్రతి ఇంటికి నీరు పథకం గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎంఎన్వి ప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: మీరు విన్న పాట కులశేఖర్ సాహిత్యానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చగా బేబీ ప్రెట్టి ఎన్ శ్రీనివాస్ బృందం ఆలపించిన గీతం చిత్రం జై. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము, ఇప్పుడు సమయం 8 గంటలు. శ్రోతలు, అభిరుచి కార్యక్రమానికి స్వాగతిస్తున్నాం. అభిరుచి కార్యక్రమంలో ముందుగా కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి కోరుతున్న శ్రోతలు, గణపరం మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోరికపై సిరి సిరి మువ్వ సినిమా నుండి ఈ పాట విందాం.

శాశ్వతమనుకొని చర్మపు తిత్తులే శాశ్వతమనుకొని చర్మపు తిత్తులే శాశ్వతమనుకొని చర్మపు తిత్తులే శాశ్వతమనుకొని చర్మపు తిత్తులే శాశ్వతమనుకొని చెంచల మతులయ్యేరు.

0: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
1: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
0: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: శ్రోతలకు గమనిక, ఈ నెల 29వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్ వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు.
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
4: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
3: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
4: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.
2: శ్రోతలకు గమనిక, ఈ నెల 29వ తేదీ సోమవారం ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు
3: డాక్టర్ సీను నాయక్.
5: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
3: సంప్రదించండి
5: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్ వాడి, నిజామాబాద్.
5: సెల్ 7799090505.
2: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, జైత్యాల జిల్లా కొరుట్ల మండలం మోహన్రావుపేట నుండి రమేష్, వర్షిణి, ప్రియాంక, మహాశ్రీ, అనుశ్రీ, శాంతాబాయి, రవి, మానస, సమృద్ధ్, గోదావరి, పూజిత, నవీన్, అద్వైత్, రాఘవాచారి, సూర్యకళ, భాగ్యవీర్ చారి, రాహుల్ వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై తాలి సినిమా నుండి ఈ పాట విందాం.
6: జన్ను తగ్గి తాజిత జన్ను తాక తాజిత జన్ను తగ్గి తాజిత జన్ను తాక తాజిత అంగడ తగ్గతన దిగుతారు.

ತರಿ ತತ ಧನ ತರಿ ತತ ಜನು ತಿಂ ತತ ಧಿಮಿ ತಗಿಟ ತರಗಿಡ ತಗ

0: శ్రోతలకు గమనిక. ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 8:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: శ్రోతలకు గమనిక. ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టర్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, సికింద్రాబాద్ ఖానాజీగూడ నుండి శ్రీనివాస్, పద్మావతి, శ్రీకాంత్, సంధ్యా, రాజు, సాయిభూషణం, జాహ్నవి, పల్లవి, మౌనిక, శ్రీనిధి వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోరికపై వసంతం సినిమా నుండి ఈ పాట విందాం.

0: శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:30 ఫుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, అస్తమా, ఆయాసము, అలర్జీలు, గురక సమస్యలు, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలకు వైద్య నిపుణురాలు ఫలమాలజిస్టు డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
0: శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 8:00 ఫుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో, ఛాతీలో మంటగా ఉండడం, అజీర్తి, మలబద్ధకం వేధించడం, తరచుగా వాంతులు, వెక్కిళ్ళు రావటం, ఇంకా పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు జైత్యాల జిల్లా వెల్లుర్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, జాప భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాస నరేందర్, శ్యామల, భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజిని, బండి కిషోర్, హరిప్రియ, వీరందరి కోరికపై సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుండి ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో చివరగా కోరుతున్న శ్రోతలు, వరంగల్ జిల్లా కరీమాబాద్ నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వారి మిత్రబృందం ఇదే పాటను వినిపించమని, సీతయ్య సినిమా నుండి ఇదే పాటను వినిపించమని ఆర్మూర్ మండలం పిపిరి గ్రామం నుండి సాయికృష్ణ, శ్రీనివాస్ గౌడ్, నరేందర్, లింబాద్రి, నర్సయ్య, గోపి మిత్రబృందం వీరందరి కోరికపై సీతయ్య సినిమా నుండి ఈ పాట విందాం.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి మధుర గీతాలు. మరి మధుర గీతాల్లో ముందుగా జరిగిన కథ సినిమా నుండి ఈ పాట విందాం.

0: కార్యక్రమంలో తర్వాత పాట సోగ్గాడు సినిమా నుండి ఈ పాట విందాం.
1: ఏడు కొండలవాడ వెంకటేశ ఒరయు ఎంత పని చేశావు తిరుమలేశ, చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిత

శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై మధుర గీతాలు. మరి కార్యక్రమంలో తర్వాత పాట అమరదీపం సినిమా నుండి ఈ పాట విందాం.

0: అణువను నీగగా మెల్ల మెల్ల మెల్లగా
1: అణువను నీగగా.
2: కార్యక్రమంలో తర్వాత పాట చల్లని నీడ సినిమా నుండి ఈ పాట విందాం.

కోరిన వరములను తగే వరదుడవీవే అజ్ఞానపు చీకటికి దీపము నీవే అన్యాయము నెదిరించి

0: శరణ సగే కరములతో కావవయ్యా, కరుణించే చూపులతో కాంచవయ్యా. శరణ సగే కరములతో కావవయ్యా, మూగవాణి పలికించి గోవవయ్యా. కన్న తల్లి స్వర్గములో మురిసేనయ్యా, మూగవాణి పలికించి గోవవయ్యా.
1: ఆ పాటతో ఈనాటి మధుర గీతాలు సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్కి